ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్పై, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 5వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ 26వ తేదీ శుక్రవారం. నిలయంలో సమయం 5:53 దాటి 50 సెకండ్లు. శ్రోతులందరికీ శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతల కోసం ఈరోజు ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 6:10 భావన దివ్య జీవనం, డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి గారి భావజాలం. 6:15 భక్తిరంజని, ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో దేవీ స్తుతి. 6:35 పొలం పనులు, వ్యవసాయదారుల కార్యక్రమంలో నూనె గింజల పంటల్లో సస్యరక్షణ. ఈ అంశం గురించి పాలెం ప్రాంతీయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త జి మాధురి గారు అందించే వివరాలు. 7:00 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సమగ్ర నివేదికను అందిస్తారు శ్రీ ఎంవీఆర్ శర్మ. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగము మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఉత్తుకడ్

వెంకటకవి రచనలు వింటారు. గానం బి లలిత, బి హరిప్రియ, డి శేషాచారి గారు. నిర్వహణ ఎన్ఎస్ శ్రీనివాసన్. ఉదయం 10:03 అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగము మరియు అక్రమ రవాణాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక చర్చా కార్యక్రమం. ఇందులో పాల్గొంటున్నవారు డాక్టర్ శ్రీమతి కె దేవికారాణి, సాయి కరణ్ కసినా, అనుసంధానకర్త సీమాకుమారి గారు. ఉదయం 11:03 మారిన మనసులు నాటిక రచన శ్రీ తేజ ఎస్ఎస్, నిర్వహణ శ్రీ ఎస్ రామ్ గోపాల్, సహకారం శ్రీ ముత్తోచి సత్యనారాయణ. మధ్యాహ్నం 12:10 యువవాణి తెలుగు కార్యక్రమాలు, 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో మొహరం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమంలో షేక్ హసీనా గారి ప్రసంగం, 2:30 వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్ ఆంగ్ల కార్యక్రమం,

0: ఇక మా సాయంత్రం ప్రసారాల్లో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో మహాభారత పర్వం నుండి సభాపర్వం ఘట్టం కాకిపడగల కథను వినిపిస్తారు శ్రీ నిమ్మల వెంకటేష్ బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం. ఇంకా పశువుల్లో పాల అధిక దిగుబడిని పెంచుకోవడానికి మెళకువలు ఈ అంశం గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సి వినయశ్రీ గారి ప్రసంగం. 7:45 వికసిత భారతి కార్యక్రమంలో భారత కేంద్ర ప్రభుత్వ జల్శక్తి మంత్రిత్వ శాఖ యొక్క జల్ జీవన్ మిషన్ 2.0 ఆధ్వర్యంలోని హర్ ఘర్ జల్ ప్రతి ఇంటికి నీరు పథకం గురించి శ్రీ ఎంఎన్వి ప్రసాద్ సీనియర్ జర్నలిస్ట్ గారి ప్రసంగం ఉంటుంది. 8:03 అమరవాణి సంస్కృత కార్యక్రమంలో శీలం పరం భూషణం డాక్టర్ ముదిగొండ అమర్నాథ్ శర్మ గారి ప్రసంగం. 9:15 స్పాట్ లైట్, 9:30 కరెంట్ అఫైర్స్ ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 10:00-11:00 అలనాటి మేటి గీత మాలిక, మధుర గీతాలు మిమ్మల్ని అలరిస్తాయి. ఇవి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఈ ఉదయం 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఈ ఉదయం 7:15 ఉదయతరంగిణిలో. ఆకాశవాణి సమయం 6:00 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రలే.
1: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं नवीन सक्सेना. प्रधानमंत्री नरेंद्र मोदी ने कल नई दिल्ली में संयुक्त राष्ट्र महासचिव की वित्तीय मामलों की विशेष सलाहकार नीदरलैंड्स की महारानी मैक्सिमा से मुलाकात की. श्री मोदी ने सोशल मीडिया पोस्ट में बताया कि मुलाकात के दौरान उन्होंने इस बात की चर्चा की कि भारत की डिजिटल सार्वजनिक अवसंरचना किस प्रकार वित्तीय सेवाओं को अधिक सुलभ और किफायती बनाकर जीवन की सुगमता बढ़ा रही है और लोगों को व्यापक स्तर पर सशक्त बना रही है. प्रधानमंत्री ने कहा कि भारत पूरे विश्व में साझेदार देशों के साथ अपना अनुभव साझा करने के लिए प्रतिबद्ध है. प्रधानमंत्री नरेंद्र मोदी कल से 29 तारीख तक सेशल्स के राजकीय दौरे पर रहेंगे. वो सेशल्स के राष्ट्रीय दिवस के स्वर्ण जयंती समारोह में विशिष्ट अतिथि के रूप में भाग लेंगे. प्रधानमंत्री ने अंतिम बार 2015 में सेशल्स का दौरा किया था. भारतीय रक्षा बलों का एक दल और भारतीय नौसेना के 2 जहाज भी समारोह में शामिल होंगे. प्रधानमंत्री मोदी सेशल्स के राष्ट्रपति डॉक्टर पैट्रिक हार्मनी से द्विपक्षीय सहयोग के सभी

0: national issues of mutual interest. He will also address the National Assembly of Seychelles and interact with members of the Indian diaspora. Union Home Minister Amit Shah will chair the 10th apex-level meeting of the Narco Coordination Centre in New Delhi today. The meeting, being organised by the Narcotics Control Bureau, NCB, will bring together representatives of central ministries, state governments and drug law enforcement agencies to review and strengthen efforts to combat drug trafficking and drug abuse across the country. On the occasion, Mr. Shah will release the vision document on Narcotics Control 2026-2029, which has been prepared through extensive consultations with various stakeholders. The Home Minister will also release the NCB Annual Report 2025 and inaugurate newly built NCB zonal offices in Jammu and Guwahati. In a major relief to industrial and commercial LPG consumers, government has removed all sectoral restrictions on the supply of non-domestic packed LPG and restored supplies to the levels prevailing prior to the West Asia crisis. Ministry of Petroleum and Natural Gas said in a statement that the supply of bulk LPG, which had been suspended at the onset of the crisis, has been relaxed by 50% of the pre-crisis consumption levels, providing significant relief to commercial and industrial consumers. The restoration follows the recent improvement in the LPG supply situation. National Testing Agency, NTA, has opened a window for candidates to challenge the provisional answer keys for the NEET UG 2026 re-exam, which was held on 21st of this month. The NTA announced that the answer keys are now available at www.neet.nta.in. Students can challenge questions for a fee of 200 rupees per question until the 28th of this month. This fee is fully refundable if the challenge is accepted. Further, the NTA has opened a portal for candidates who appeared for the re-exam to confirm and update their bank account details for fee refunds. The deadline to update bank details is 30th of this month. Venezuela's National Assembly President George Rodriguez has announced that the death toll from two powerful earthquakes has risen to 188, with 1,520 others injured and 200 still trapped. Mr. Rodriguez stated that at least 2,927 families lost their homes after powerful back-to-back 7.2 and 7.5 magnitude earthquakes struck around 160 kilometers west of the capital, Caracas. In the ICC Women's T20 World Cup, India defeated Bangladesh by 5 wickets in a Group A clash in Manchester, England last night. Opting to bat first, Bangladesh posted 136 for 8 in the stipulated 20 overs. For India, Radha Yadav picked up 3, while Sri Charani took 2 wickets. In reply, India comfortably overhauled the target, losing 5 wickets in 16.5 overs. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:10. భావన, ఈనాటి భావన కార్యక్రమంలో దివ్య జీవనం, డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి గారి భావజాలం ఇప్పుడు విందాం.
2: ఈ విశ్వంలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయని ప్రాచీన భారతీయ గ్రంథాలు చెబుతున్నాయి. ఇన్ని లక్షల జీవరాశుల్లో మానవుడు ఒకరు. స్త్రీలు పురుషులు అందరూ మానవులే. మన పురాణాల్లోని అర్ధనారీశ్వర రూపం ద్వారా ఇద్దరూ సమానమే. ఒకరెక్కువ ఒకరు తక్కువ అనే భేదమే లేదని తెలుస్తున్నది. ఇన్ని లక్షల జీవరాశుల్లో మనిషికొక్కనికే మాట ఉంది. మనస్సు చాలా జంతువులకు, క్రిమికీటాదులకు, పశుపక్ష్యాదులకు ఉంటుంది. వాటి ప్రవర్తన బట్టి, అవి నోటి ద్వారా చేసే శబ్దాలను బట్టి ఈ విషయం తెలుస్తుంది. ఆ ధనుల్లో ఆగ్రహం, ప్రేమ, ఆకలి కనిపిస్తాయి. అయితే మనిషికి మనసున్నా, మాటున్నా, చట్టం, న్యాయం, సత్యం, నీతి నిజాయితీ, మానవత్వం, సంస్కారం, దయాదాక్షిణ్యం, ప్రేమ, ఆప్యాయత, మమత, నిర్భయం, ధైర్యం, ఇలా ఎన్నో గుణాలుండడం విశేషం. ఈ గుణాలు మాటల ద్వారా, చేష్టల ద్వారా వినిపిస్తాయి, కనిపిస్తాయి. అహంకారం వల్ల, అధికార దర్పం వల్ల, మాయలో పడ్డం వల్ల, అత్యాశ వల్ల మనిషి పశువుగా మారిపోతాడు. పశువు నుండి పశుపతి స్థానానికి మనిషిని

0: చేర్చేవి సంస్కారాలు. యోగి అరవిందులు మనిషి పరిణామాన్ని గురించి ఇలా చెబుతారు. శిలా, జలం, వృక్షం, మృగం, మనిషి దివ్యమానవుడు. మొదట మనిషి శిలలా అంటే రాయిలా జడంగా ఉంటాడు. తర్వాత నీళ్లలా ఆర్ద్రమవుతాడు అంటే పరిగెత్తుతాడు. ఆ తర్వాత వృక్షంలా మారిపోతాడు, 10 మందికి నీడనిస్తాడు. అంతా తనకే కావాలని ఆలోచన వచ్చి మృగంలా మారిపోతాడు. కాని పరిణతి చెంది 10 మందిలో జీవించాలని పరస్పరం సహకరించుకుంటూ బతుకుబండి నడిపిస్తాడు. కాని ఆ తర్వాత పారమార్థిక మానవుడై తన కొరకు తాను బ్రతకడం కాకుండా తాను ఇంకొకరి కొరకే జీవిస్తాడు. ఇలా జీవించే వ్యక్తే దివ్య మానవుడు అవుతాడు. అతని జీవనం దివ్య జీవనం అవుతుంది. దివ్య జీవన సమాజం పేరిట అనీ బిసెంట్ ఒక సంఘాన్ని స్వాతంత్ర్యోద్యమంలో అంతర్భాగంగా స్థాపించారు. దివ్య జీవన సంఘం పేరిట స్వామి శివానంద సరస్వతి ఒక సంస్థ స్థాపించారు. దివ్య జీవనాన్ని గూర్చి శ్రీ స్వామి అనేక గ్రంథాలు రచించారు. మంచిగా ఉండు, మంచినే చెయ్యి అని ఆంగ్లంలో బీ గుడ్ డూ గుడ్ అని పిలుపునిచ్చారు. నీవు నీ జీవితంలో తప్పనిసరిగా ఇవి పాటిస్తే దివ్య జీవనుడు అవుతావన్నారు శ్రీ స్వామీజీ. సేవ చెయ్యి, ప్రేమతో చెయ్యి, మనస్సును పవిత్రంగా ఉంచుకో, ధ్యానం చెయ్యి, సాక్షాత్కారం నీలోనే చూసుకో అంటే తన శక్తి మేరకు అవసరమున్న వారికి ప్రతి మనిషి సేవ చేయాలి. తన్ మన్ ధన్ అంటామే, అలా సహాయం చేసి వారు నిలబడేట్టు చేయడం కనీస ధర్మమవుతుంది. నిరంతరం సేవాధర్మంలోనే ఉన్నవారి చరిత్రలు ఎవరికైనా తమ జీవన గమనంలో పాథేయంగా నిలుస్తాయి. ఈ సేవ అనేది బలవంతంగా చేయరాదు, గొణుక్కుంటూ తిట్టుకుంటూ అసలే చేయరాదు, ప్రేమతో చేయాలి. ఆత్మీయత, అనుబంధం, అనురాగం ఉట్టుపడే విధంగా కలిసిపోయి సేవ చేయాలి. పలకరిస్తూ నేను మీవాడినే అన్న భావన కలిగేట్టుగా చేయాలి, మొక్కుబడిగా ఉండరాదు. పేగు బంధం అనే మాట వింటాను చూడండి, ఆ బంధంతో సేవ చేయాలి. దీని తర్వాత తాను మనస్సును కల్మషంలో పడకుండా చూసుకోవాలి. కోరికలు, ఆశలను త్రంచివేయాలి. మనో నిర్మలత్వం, పరిశుద్ధత, మనశ్శుద్ధి, చిత్తశుద్ధి, నిష్కల్మషం, ఇలా ఎన్నో మాటలు వింటుంటాం. అన్ని మాటల పరమార్థం అదే, పరిశుద్ధ మనస్కులై ఉండాలి. దివ్య జీవనానికి ఇవన్నీ మెట్లు. ఈ స్థితిలో తాను సాధకుడై ధ్యానం చేయాలి. మరో అంశం, మనస్సులోనికి రానప్పుడు ధ్యానం నిలుస్తుంది. శ్రద్ధ, ఏకాగ్రత, పట్టుదల అనేవి సాధకునికి చాలా ముఖ్యం. నాలో పరమాత్మ ఉన్నాడు, నీలో ఉన్నాడు, విశ్వమంతా ఉన్నాడు అన్న భావన స్థిరపడే స్థితి వస్తుంది. అప్పుడు శ్రీ రమణ మహర్షి చెప్పిన నేనెవరిని, హూ ఐఆమ్ ఐ అన్న ప్రశ్న నిలుస్తుంది, సాక్షాత్కారం కలుగుతుంది. నేనెవరో కాదు, నేను ఆత్మనే, పరమాత్మనే అన్నదే ఈ సాక్షాత్కారం. సరిగా చెప్పాలంటే ఈ పరిణామాలన్నీ దివ్య జీవనంలో భాగాలే. పశుజీవనం, మనుష్య జీవనం, దివ్య జీవనం అనే ఈ మూడింటిలో ఒకరి కొరకే జీవించడం అనేది దివ్య జీవనం అవుతుంది. ఓ దధీచి, ఓ రంతిదేవుడు, ఓ భీష్ముడు దివ్య జీవనానికి ఉదాహరణగా నిలుస్తారు, మార్గోపదేశం చేస్తారు, దివ్య జీవనం వైపుగా మనల్ని నడిపిస్తారు.
1: మీరింతవరకు దివ్య జీవనం డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి గారి భావజాలం విన్నారు. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి పొలం పనులు.

0: ఈనాటి పొలం పనులు వ్యవసాయదారులకు సూచనలు అందించే ఈనాటి కార్యక్రమంలో నూనె గింజల పంటల్లో సస్యరక్షణ ఈ అంశం గురించి పాలెం ప్రాంతీయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త జి మాదిరి గారు అందించే వివరాలు.
1: అందరికీ నమస్కారము. నా పేరు జి మాధురి. నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పాలెంలో కీటక శాస్త్రవేత్తగా చేస్తున్నాను. ఈరోజు మనం చూసుకున్నట్టయితే నూనె గింజ పంటల్లో సస్యరక్షణ. మన రాష్ట్రంలో సాగు చేసే నూనె గింజ పంటల్లో ముఖ్యమైనవి వేరుశనగ, ఆముదం, పొద్దుతిరుగుడు, నువ్వులు. ఇవి ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. ఈ పంటలలో అనేక రకాల పురుగులు ఆశించి నష్టాన్ని కలిగజేస్తూ ఉంటాయి. ఈ యొక్క పురుగుల తెగుళ్ల గురించి మనం ఇవాళ యాజమాన్య పద్ధతులని తెలుసుకుందాము. వేరుశనగలో ముఖ్యంగా ప్రధానంగా మనకి ఆశించే పురుగుల గురించి మనం తెలుసుకున్నట్టయితే మనకి మొదటగా ఆకుముడత పురుగు గురించి తెలుసుకుందాము. ఈ యొక్క ఆకుముడత పురుగు 2 లేదా 3 ఆకులని కలిపి గూడులాగా చేసి దాంట్లో ఉంటూ ఆ ఒక పచ్చదనాన్ని తినడం వలన ఆకులన్నీ ఎండినట్టు మనకి దూరం నుండి కాలిపోయినట్టు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ యొక్క పురుగు నివారణకు మనం చూసుకున్నట్టయితే ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.3 గ్రాములు లేదా క్లోలాంటెనిప్రోల్ అనే మందు 0.3 ml లేదా ఫ్లూబెండమైడ్ అనే మందు 0.25 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలి. మరి ఇంకొక పురుగు చూసుకున్నట్టయితే

ఆకు లద్దె పురుగు. ఈ యొక్క పురుగు తల్లి పురుగు ఆకుల పై భాగాన లేదా కింది భాగాన గుంపులు గుంపులుగా గుడ్లను పెడుతుంది. ఈ గుడ్ల నుండి వచ్చిన చిన్న పిల్ల లార్వాలు ఆకుల కింద చేరి పత్రహరితాన్ని గోకి తింటూ ఉంటాయి. ఈ తర్వాత దశల్లో ఆకులపైన చేరి రంధ్రాలుగా చేస్తుంటాయి. ఈ యొక్క లార్వాలు పగటి వేళ మన మొక్కల్లో దాక్కొని లేదా మట్టి పిల్లల్లో దాక్కొని ఉంటాయి. ఇది ఈ పురుగులు రాత్రి వేళ మాత్రమే ఎక్కువగా నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి. ఈ పురుగు నివారణకు మనము మొదటిగా లింగాకర్షక బుట్టలు 4 నుండి 8 ఒక ఎకరాకి పెట్టుకొని పురుగు ఒక ఉధృతిని మనము గమనించుకొని తగ్గించుకోవచ్చు. అజాడైరెక్టిన్ 1500 PPM అనగా వేప నూనె 5 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. మనకి పురుగు ఒక ఉధృతి ఎక్కువగా గమనించినప్పుడు మనము ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.25 g లేదా క్లోలాంట్రినిప్రోల్ అనే మందు 0.3 ml లేదా ఫ్లూబెండమైడ్ అనే మందు 0.25 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అదే రకంగా ఈ యొక్క ఎదిగిన లార్వాలు మనం నివారించుకోవడానికి మనము విషపు ఎర అనేది కూడా మనము తయారు చేసుకోవచ్చు. దాంట్లో చూసుకున్నట్టయితే తయారు విధానంలో 5 కిలోల తవుడు, 1/2 kg బెల్లం, 1/2 లీటర్ క్లోరోపైరిఫాస్ తగినంత నీటితో కలుపుకొని ఇవి చిన్న ఉండలుగా చేసుకొని పొలంలో సాయంకాలంలో సమానంగా కనుక మనం చల్లుకున్నట్టయితే ఈ యొక్క పొగాకు లద్దె పురుగుని మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా మనము వేరుశనుగలో తెగుళ్ళ కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనకి టిక్క ఆకుమచ్చ తెగులు అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇవి ఆకుల పై భాగాన ముదురు గోధుమ రంగులో మచ్చలుగా ఏర్పడి క్రమేణా ఆకుల కాడల మీద మరియు కాండం ఊడల మీద కూడా కనిపిస్తూ ఉంటాయి. ధృతి మనకి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులన్నీ రాలిపోవడం అనేది మనము గమనించవచ్చు. ఈ యొక్క తెగుళ్ళని మనం నివారించుకోవడానికి టెబుకనోజోల్ అనే మందు 1 g/kg విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి మనము చేసుకోవచ్చు. అదేవిధంగా మనము వేళ పిచికారీ గనక చేసుకోవాలి అనుకుంటే క్లోరోథాలోనిల్ అనే మందు 2 g/L నీటికి లేదా టెబుకనోజోల్ అనే మందు 1 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ మనం చేసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన తెగుళ్ళు మనం చూసుకున్నట్టయితే మొలక కుళ్ళు తెగుళ్ళు. ఏంటంటే మనకి ఈ తెగుళ్ళు ఎక్కువగా మనకి వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు లేదా భూమిలో తేమ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మొలక మధ్యల భాగంలో నల్లాటి మచ్చల్లాగా ఏర్పడి మొక్క అనేది కుళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అదే రకంగా మనకి వేరుకుళ్ళు తెగుళ్ళు కూడా మనకి ఎక్కువగా వస్తుంది. ఇది పంట 30 రోజులు ఉన్నప్పుడు అది ఏంటంటే మనకి తల్లి వేరు కుళ్ళిపోయి నలుపు రంగులో మారిపోయి మొక్క చనిపోవడం అనేది మనం గమనించుకోవచ్చు. ఈ యొక్క మనం తెగుళ్ళు నివారించుకోవడానికి 1 g టెబుకొనజోల్ 1 kg విత్తనానికి పట్టించి మనం విత్తన శుద్ధి చేసుకోవచ్చు. అదే రకంగా మొక్కల మొదళ్ళ దగ్గర మనం కార్బండిజం ప్లస్ మ్యాంకోజిబ్ అనే మందు 2 g/L నీటికి కలిపి మనం అక్కడ గనక మనం తడుపుకున్నట్టయితే మనం మొక్క మొదళ్ళ దగ్గర ఈ యొక్క తెగుళ్ళని మనము నివారించుకోవచ్చు. అదే రకంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఆమ్దం పంటలో కూడా మనము పురుగుల గురించి తెలుసుకోవచ్చు. ఈ యొక్క ఆమ్దం పంటలో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే గనక మనకి దాసరి పురుగు మరియు పొగాకు లద్దె పురుగు మరియు కాయతులుచు పురుగు అనేది కూడా మనం ఎక్కువగా గమనించవచ్చు. మొదటిగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క దాసరి పురుగు ఇది ఆకుల కింద చేరి తినడం వలన ఆకులు ఈనలు మాత్రమే మిగిలిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇవి పెరిగిన లార్వాలు భూమిలో కానీ ఎండిన ఆకులో కానీ చేరి కోశస్థ దశలోకి ప్రవేశిస్తాయి. ఈ యొక్క లార్వాలను మనం నివారించుకోవడానికి ఈ యొక్క దాసరి పురుగును మైక్రోప్లిడిస్ అనే మిత్ర పురుగు ఆశించినప్పుడు ఈ యొక్క పురుగు నియంత్రణలో ఉంటుంది. అదేవిధంగా మనము ఎకరాకి 10 పక్షి స్థావరాలని అమర్చుకోవాలి. మొదటి దశ లార్వాలు నివారించుకోవడానికి మనము అజాడైరెక్టిన్ 1500 PPM అనగా వేప నూనె 5 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. ఈ యొక్క పురుగు ఉధృతి మనం ఎక్కువగా గమనించినప్పుడు మనము నివలూరాన్ 1 ml లేదా ప్రొఫెనోఫాస్ 2 ml లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 g లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ అనేది మనం చేసుకోవచ్చు. ఇది పంట పూర్తిగా కోసిన తర్వాత పొలంలో ఉన్న చెత్తను గనక మనం కాల్చినట్టయితే ఈ యొక్క కోశస్థ దశలని మనము నివారించవచ్చు.

0: ఉపయోగించుకోవచ్చు. అదే రకంగా దీంట్లో మనకి కొమ్మ మరియు కాయతుల్చు పురుగును కూడా ఎక్కువగా గమనించవచ్చు. ఈ యొక్క కొమ్మ మరియు కాయతుల్చు పురుగు ఇది పుష్పించు దశ నుంచి మనకు మొదలయ్యి పంట పూర్తయ్యే వరకు మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ కొమ్మలను కాయలను తొలచడం వలన ఈ చెట్టు కొంత వరకు మనకి ఆ కాయలు మరియు కొమ్మలంతా ఎండిపోవడం లాగా జరుగుతూ ఉంటుంది. దీని నివారణకు మనము పూత దశలో ప్రొఫెనోఫాస్ అనే మందు 2 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. మనం ఇది గమనించినప్పుడు ఇంకొక 20-25 రోజుల మధ్యలో మరొక్కసారి కనుక మనము ఈ యొక్క గెలల పైన కనుక మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క కొమ్మ మరియు కాయతొలచు పురుగుని మనం నివారించుకోవచ్చు. ఆముదంలో అదేవిధంగా ఎండు తెగుల లక్షణాలు కూడా మనం ఒక్కసారి తెలుసుకుందాము. ఈ ఎండు తెగుళ్ళు ఏంటంటే ఇది తేలికపాటి నేలల్లో ఏకపంటగా ఎక్కువసార్లు సాగు చేసినప్పుడు ఈ యొక్క తెగుళ్ళు మనము గమనించవచ్చు. మరియు ఏంటంటే నీటి తడులు ఎక్కువగా ఇచ్చినప్పుడు కూడా ఈ యొక్క తెగుళ్ళను కూడా మనము గమనించుకోవచ్చు. ఈ తెగుళ్ళు ఆశించినప్పుడు మనము కాండం చీల్చి కనుక చూస్తే తెల్లాటి బూజు లాంటి శిలీంద్ర పెరుగుదల మనకి కనిపిస్తూ ఉంటుంది. మొక్కలు వడలిపోయి ఆకులు పాలిపోయి తర్వాత చనిపోతూ ఉంటాయి. ఒక ఈ నివారణకు మనము తెగుళ్ళు తట్టుకునే రకాలని ఎంపిక చేసుకోవాలి. దాంట్లో చూసుకున్నట్టయితే మనము ICH 66, PCH 111, ఇంకొకటి ICH 5 అనే రకాలని మనం సాగు చేసుకున్నప్పుడు ఈ యొక్క తెగుళ్ళు అనేవి తట్టుకుంటుంది. అదే రకంగా మనము కార్బండిజం అనే మందు 1 gram లీటర్ నీటికి కలుపుకొని మొక్కల మొదళ్ళ దగ్గర కనుక మనం తడిచి రకంగా మనం వేసుకున్నట్టయితే కూడా ఈ యొక్క తెగుళ్ళను కూడా మనము నివారించుకోవచ్చు.
1: నూనె గింజల పంటల్లో సస్యరక్షణ ఈ అంశం గురించి పాలెం ప్రాంతీయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త జి మాదిరి గారు అందించిన వివరాలు విన్నారు.

పొలంబల్ల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. అనంతరం 6:50 సంస్కృతంలో వార్తలు. ముందుగా ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని గ్రామ పంచాయతీల్లో కాలానుగుణ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. తెలంగాణ ఉద్యోగులకు 1 కోటి రూపాయల ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. మాదక ద్రవ్యాల రవాణా నియంత్రణలో పోలీస్ శాఖ ఈగల్ బృందాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు బారాషాహిద్ దర్గాలో ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న రొట్టెల పండుగ. వర్షాకాలం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని అన్ని గ్రామ పంచాయతీల్లో కాలానుగుణ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో కాలానుగుణ వ్యాధుల నివారణ, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి భద్రత, దోమల నియంత్రణ చర్యలపై అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో ఉప ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో క్రమం తప్పకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట వ్యాప్తంగా ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని అమలు చేసి నీటి నిల్వలను గుర్తించి తొలగించాలని అన్నారు. తాగునీటి సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించాలని, పైప్లైన్ లీకేజీలను వెంటనే సరిచేయాలని, నీటి నాణ్యత పరీక్షలను క్రమం తప్పకుండా నిర్వహించాలని ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఒప్పంద పొరుగు సేవల సిబ్బందికి 1 కోటి రూపాయల ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ప్రభుత్వ ఉద్యోగులకు బీమా రక్షణ కల్పించే అవగాహన ఒప్పందం ఎంఓయూ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఆయన తెలిపారు. రాష్ట్రాభివృద్దిలో ఉద్యోగుల పాత్ర

0: కీలకమని పేర్కొన్న ముఖ్యమంత్రి, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథక లక్ష్యమని తెలుపుతూ,
1: 10% ఆర్థికంగా జీడిపిలో దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములను కావాలి అని ఈ రోజు అభివృద్ధి ప్రణాళికలు రచించుకొని ముందుకు వెళ్తున్నాము. ఇందుట్లో మీ సహకారం ఉండాలి. మీరందరూ నాకు అండగా నిలబడితేనే ఈ వ్యవస్థ సాధ్యమవుతుంది. ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని మనం నెంబర్1గా నిలబెట్టుకోగలుగుతాము. ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు భద్రత కల్పించే బాధ్యత మాది. 100కి 100% నిష్పక్షపాతంగా నిస్సందేహంగా ఈ ప్రభుత్వం మీ కోసం ఉంటుంది అని మీ
0: ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన 4 సభ్యులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అభినందించారు. ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేసిన భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్, నాసా సతీష్, లింగంనేని రమేష్లను కేంద్ర మంత్రి తన నివాసానికి ఆహ్వానించి నిన్న సన్మానించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, డబ్లింజన్ ప్రభుత్వాల సమన్వయాన్ని రాష్ట్రాభివృద్దికి మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని అన్నారు. రాజ్యసభ సభ్యులుగా ఎన్నికై పెద్దల సభలో ఆంధ్రప్రదేశ్ తరపున ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమని, ప్రజా సమస్యల్ని రాజ్యసభలో ప్రస్తావించాలని కోరారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని ఈరోజు పాటిస్తున్నాం. ప్రతి ఏటా జూన్ 26వ తేదీన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ అక్రమ రవాణా వ్యతిరేక దినం పాటించాలని ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ ఇచ్చిన పిలుపు మేరకు 1987 డిసెంబర్ 7వ తేదీన ఒక తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి ఆమోదించింది. అప్పటి నుంచి ప్రతి ఏటా జూన్ 26న ఈ కార్యక్రమం జరుగుతోంది. మాదక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు, ప్రత్యేకించి యువతకు తెలియజేయడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. మాదక ద్రవ్యాల వ్యసనం యువత భవిష్యత్తుకు, దేశాభివృద్దికి ముప్పుగా మారుతోందని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతి సమీపంలోని ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయంలో ఈగల ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె నిన్న పాల్గొన్నారు. అక్రమ గంజాయి సాగు, మాదక ద్రవ్యాల రవాణా నియంత్రణలో పోలీస్ శాఖ, ఈగల బృందాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
2: ఈగలన్న పదంలోనే చాలా అర్థం కనిపిస్తుంది. ఈ రోజు ఎంతవరకు అడాప్ట్ అయిందంటే పక్కన తెలంగాణ వాళ్ళు కూడా మన ఇదే ఈగల్ పేరుని కూడా వాళ్ళు అడాప్ట్ చేస్తున్నారు. నిన్నగాక మొన్న తమిళనాడులోని సీఎం అయిన విజయ్ గారు కూడా ఈగల్ లాంటి వ్యవస్థని మన దగ్గర కూడా నడిపించాలి అని చెప్పి మనల్ని ఆదర్శంగా తీసుకుని ఈరోజు తమిళనాడులో వేసే పరిస్థితి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి లబ్దిదారునికి సకాలంలో అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ సూచించారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివనాథ్ మాట్లాడుతూ, జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ఉపాధి హామీ పథకంలో అర్హులైన ప్రతి ఒక్కరికి జాబ్ కార్డులు అందించి పనిదినాలు కల్పించాలని అధికారులకు సూచించారు.
3: కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు ఏ విధంగా వెళ్లతున్నాయనేదే ఈ దిశ కమిటీ యొక్క సమీక్ష. కేంద్ర నిధులు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, మనం చేయబోయే కార్యక్రమాలకి వాళ్ల యొక్క సహాయ సహకారాలు ఏ విధంగా కావాలనేది వాళ్ళు చర్చించడం జరిగింది. రేపు రాబోయే 3-4 రోజుల్లో కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం కూర్చుని జిల్లా సమస్యల మీద చర్చించడానికి కూడా కలెక్టర్ గారు ఒక డెసిషన్ తీసుకున్నారు.
0: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. 5 రోజుల పాటు జరిగే ఈ పండుగలో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు పాల్గొననున్నారు. కోర్కెలు నెరవేరాలని కోరుకుంటూ నెరవేరిన వారు కృతజ్ఞతగా రొట్టెలను మార్చుకునే వేడుక కోసం నెల్లూరు స్వర్ణాల చెరువు ఘాట్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్య సేవలు అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టామని పోలీసులు తెలిపారు. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ముఖ్యమంత్రి సహాయ నిధి కీలకంగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో

నిర్వహించిన కార్యక్రమంలో 32,20,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను 45 మంది లబ్దిదారులకు మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి చేయూత అందిస్తోందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ సహాయం అందేలా చర్యలు కొనసాగిస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కలను సాకారం చేయడమే రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ, ప్రధాన పట్టణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ క్యూర్ పరిధిలోనే 10 అంతస్తుల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. క్యూర్ పరిధిలోని 26 నియోజకవర్గాల్లో దాదాపు 20 ప్రాంతాల్లో ఇప్పటికే స్థలాలను గుర్తించామని, తొలి విడతలో ప్రయోగాత్మకంగా ప్రతి నియోజకవర్గంలో 500 చొప్పున ఇళ్లను నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు అభ్యసన ఫలితాలపై ప్రత్యేక దృష్టి సారించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో పాఠశాల విద్య, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ది శిక్షణ శాఖలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ, ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజుల నియంత్రణకు ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ యానాముల్లోని దిగువ ట్రోప్ ఆవరణలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. అలాగే తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని గ్రామ పంచాయతీల్లో కాలానుగుణ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. తెలంగాణ ఉద్యోగులకు 1 కోటి రూపాయల ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి. మాదక ద్రవ్యాల రవాణా నియంత్రణలో పోలీస్ శాఖ ఈగల బృందాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వనిత. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు బారా షాహిద్ దర్గాలో ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న రొట్టెల పండుగ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః డాక్టర్ గణేష హెగడే. అథ వార్తాః. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్యః నవదిల్ల్యాం సంయుక్తరాష్ట్రసంఘస్య మహాసచివస్య వితీయ స్వాస్థ్యస్య విశేషాధివక్త్రా నీదర్లాండ్ దేశస్య రాజ్ఞా మ్యాగ్జిమా ఇత్యనయా సహ మిలితవాన్. సామాజిక మాధ్యమ సందేశ శ్రీమోదినా ఉక్తం యత్ భారతస్య డిజిటల్ క్రాంతిః వితీయ సేవానాం సారల్యం కృత్వా కథం సామాన్య జనానాం జీవనస్య సుగమతాం వర్ధయతి జనాన్ సశక్తంచ కరోతి ఇత్యస్మిన్ విషయే ద్వయోః మధ్యే చర్చా అభవత్. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్వః ఆరభ్య 29 దినాంక పర్యంతం సెషల్స్ దేశస్య రాజనైతిక యాత్రాయాం భవిష్యతి. సః తత్ర సెషల్స్ దేశస్య రాష్ట్రీయ దివసస్య స్వర్ణజయంతి ఉత్సవే అతిథిరూపేణ భాగం గ్రహీష్యతి. ఇతః పూర్వం ప్రధానమంత్రిణా 15-2000 వర్షే సెషల్స్ దేశస్య భ్రమణం కృతమాసీత్. విదేశమంత్రాలయేన విజ్ఞప్తౌ ఉక్తం యత్ భారతీయ రక్షాబలానాం ఏకం దళం భారతీయ నౌసేనాయాః 2 నౌకాభ్యాం సహ ఉత్సవే భాగం గృహీయాత్. యాత్రా సమయే ప్రధానమంత్రి సెషల్స్ దేశస్య రాష్ట్రపతినా డాక్టర్ పైట్రిక్ హర్మిని ఇత్యనేన సహ వార్తాలాపం కరిష్యతి. ద్విపక్షీయ సహకార్యస్య సంపూర్ణ సమీక్షాం కరిష్యతి. అథ చ పరస్పర హితస్య క్షేత్రీయ అంతారాష్ట్రీయ విషయేషు చ విచారాణాం ఆదాన ప్రదానం కరిష్యతి. ప్రధానమంత్రి సెషల్స్ దేశస్య రాష్ట్రీయ సభాయాః సంబోధనం చ కరిష్యతి. ప్రవాసీ భారతీయై సహాపి సంవాదం కరిష్యతి. కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహ అద్య నవదిల్ల్యాం నార్కో సమన్వయ కేంద్రే 10 శీర్షస్తరీయ సంగోష్ఠ్యా అధ్యక్ష

0: तां करिष्यति। मादक द्रव्य नियंत्रण अभिकरण द्वारा आयोजिते अस्मिन् सत्रे केन्द्रीय मंत्रालयानां राज्य सर्वकाराणां मादक द्रव्य विधि प्रवर्तन संस्थानां च प्रतिनिधयः एकत्रिताः भविष्यन्ति, येन देशे सर्वत्र मादक द्रव्य व्यापारस्य मादक द्रव्यस्य दुरुपयोगस्य च निवारणार्थं प्रयत्नानां समीक्षायाः सुदृढीकरणं च भविष्यति। अस्मिन् अवसरे श्री शाहः मादक द्रव्य नियंत्रण विषयम् अग्रिम कार्ययोजना प्रतिवेदनं च विमोचयिष्यति। वाणिज्य उद्योग मंत्री पीयूष गोयलः अवदत् यत् भारत यूके व्यापक आर्थिक व्यापार सन्धिः वैश्विक अर्थव्यवस्थायाः समर्थनाय बलगुणकस्य कार्यं करिष्यति। ह्यः लंदन नगरे भारत वैश्विक मंचस्य यूके भारत सप्ताहं संबोधयन् श्री गोयलः अवदत् यत् यूनाइटेड किंगडम्स देशेन सह कृत मुक्त व्यापार संधिः अद्यावधि भारतस्य सर्वाधिक व्यापक संधिः वर्तते। अस्मिन् मासे एकविंशति दिनांके आयोजितायाः नीट यूजी पुनः परीक्षायाः अस्थायी उत्तरकुञ्जीनां दर्शनार्थं प्रश्नान् आह्वानं कर्तुं च राष्ट्रिय परीक्षण संस्थायाः गवाक्षम् उद्घाटितं वर्तते। एनटीए इत्यनेन घोषितं यत् उत्तरकुञ्जिका www.neet.nta.in इत्यत्र उपलभ्यते। छात्राः अस्य मासस्य 28 दिनांकपर्यन्तं प्रतिप्रश्नं 200 रूप्यक शुल्कं दत्त्वा प्रश्नान् आह्वानं कर्तुं शक्नुवन्ति। यदि आह्वानं स्वीकृतं भवति तर्हि एतत् शुल्कं पूर्णतया प्रतिदेयं वर्तते। सर्वकारेण औद्योगिक व्यापारिक द्रव अनिल इंधनस्य आपूर्ति विषये सर्वाणि क्षेत्रीय प्रतिबंधनानि दूरीकृत्य पश्चिम एशिया संकटात् पूर्वं प्रचलित स्तरं यावत् आपूर्तिं पुनः स्थापितं वर्तते। वेनेजुएला देशस्य कार्यवाहक राष्ट्रपतिः जॉर्ज रोड्रिगेज़ः घोषितवान् यत् द्वयोः शक्तिशाली भूकंपयोः मध्ये मृतानां संख्या 88+100 अभवत्। सहस्रशः जनाः घातिताः, 200+ जनाः अद्यापि भूकंपग्रस्ते प्रदेशे एव परिलग्नाः सन्ति। इति वार्ताः।
1: ఆకాశవాణి సమయం 7:00. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదికను అందించారు శ్రీ ఎంవీఆర్ శర్మ.
2: మల్కాజ్గిరి జిల్లాలో సుమారుగా 1511 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల శ్రీకారం చుట్టారు. పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవన్ నిర్మాణంతో పాటుగా 960 కోట్ల రూపాయలతో ఏఓసీ సెంటర్లో ప్రత్యామ్నాయ రోడ్డు నిర్మాణం, 416 కోట్ల రూపాయలతో 6 వరుసల్లో ఫ్లైఓవర్ నిర్మాణం, 37.50 కోట్ల రూపాయలతో 100 పడకల మల్కాజ్గిరి జిల్లా ఆసుపత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇటీవల ఉప్పల్లో జరిగిన ఈ కార్యక్రమంలో క్యూర్ వన్ యాప్ ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మూసినది ప్రక్షాళన ఆవశ్యకతను, నగర అభివృద్ది ప్రణాళికలు, మెట్రో విస్తరణ, పరిపాలనా సౌలభ్యం కోసం కోర్ ప్రాంతాన్ని 3 ప్రాంతాలుగా వికేంద్రీకరించడం వంటి అంశాలు ప్రజలకు వివరించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ప్రజాపాలన ప్రజా ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమం జిల్లాలో అన్ని విభాగాల సమన్వయంతో విజయవంతంగా సాగింది. జూన్ 12 వరకు కొనసాగిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా జిల్లాలో మున్సిపాలిటీలు, గ్రామాల్లో కలెక్టర్ మనోజ్ చౌదరి, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఇతర అధికారులు పర్యటించి బస్తీ, వార్డ్, గ్రామసభల్లో పాల్గొన్నారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై అవగాహన కల్పించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరిని కలిసి అర్హులైన డబుల్ బెడ్రూంలు నిరుపేదలకు కేటాయించాలని కోరారు. కలెక్టర్ను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు వివేక్ మల్లారెడ్డి, బండార లక్ష్మారెడ్డి, మరి రాజశేఖర రెడ్డి, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ సంబిపూర్ రాజు ఉన్నారు. శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఇటీవల మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభించారు. జిల్లాలో కాప్రా సర్కిల్, కుషాయిగూడలో లక్ష్మీ గార్డెన్లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేడ్చల్, మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీనగర్, సరూర్ నగర్ ప్రాంతాలకు చెందిన 5,62,000

0: 421 మంది మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్సిడి ప్రోగ్రాం అధికారి డాక్టర్ చంద్రకళ మీడియాతో మాట్లాడుతూ, యోగా అనేది భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన వారసత్వమని పేర్కొన్నారు. యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాకుండా శరీరం, మనస్సు, ఆత్మ మధ్య సమతుల్యతను సాధించే సమగ్ర జీవన విధానమని తెలిపారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణ, భద్రత కోసం ప్రారంభించిన మీ సురక్ష కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. మే 16 ప్రారంభమైన ఈ కమ్యూనిటీ పోలీసింగ్ డ్రైవ్లో ఇప్పటి వరకు 18,413 మంది గృహ కార్మికులు, ఇతర సహాయక సిబ్బంది స్వచ్ఛందంగా తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఇటీవల నగరం శివారులో గేటెడ్ కమ్యూనిటీల్లో నేపాల్కు చెందిన పనివారు హత్య, దోపిడీలకు పాల్పడిన ఘటనల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు, అద్దెదారులు, గృహ సహాయకులు, వాచ్మెన్లు తదితర సిబ్బంది వివరాలతో ఒక డేటాబేస్ రూపకల్పన చేపట్టారు. హైదరాబాద్ మహానగరంలో శివారు ప్రాంతాల్లో చెరువుల పరిరక్షణలో భాగంగా మొత్తం 24 చెరువుల పునరుద్దరణ పనులు ముమ్మరం చేశామని, తొలి విడతలో చేపట్టిన 6 చెరువుల్లో 3 ఇప్పటికే పూర్తిగా, రెండో విడతలో 19 కోట్ల రూపాయలతో రామాంతపూర్ పెద్ద చెరువుతో సహా 14 చెరువుల పనులు ప్రారంభించామని, త్వరలో అమీన్పూర్, సరూర్ నగర్ తదితర 4 పెద్ద చెరువులు కూడా అభివృద్ది చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. రామాంతపూర్ చెరువు వద్ద తొలగించిన గుడిసెల వాసులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటూ ఏడాదిలోపు ఈ పునరుద్దరణ పనులన్నీ పూర్తి చేస్తామని తెలిపారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో రామాంతపూర్ పెద్ద చెరువు పునరుద్దరణ పనులు హైడ్రా కమిషనర్ ప్రారంభించారు. మొత్తం 30 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ పెద్ద చెరువులో ప్రస్తుతం 16 ఎకరాల మేర ఆక్రమణలకు గురైనట్టుగా గుర్తించారు అధికారులు. అయితే 12 ఎకరాల్లో వెలిసిన శాశ్వత కట్టడాల జోలికి వెళ్లకుండా మిగిలిన 4 ఎకరాల పరిధిలో ఉన్న తాత్కాలిక షెడ్లు, గుడిసెలు అధికారులు ఖాళీ చేయించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అల్పాహారం కార్యక్రమానికి జిల్లాలో 22 పాఠశాలలు ఎంపికైన సందర్భంగా కేంద్రీకృత వంటగది నిర్మాణానికి జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. కేంద్రీకృత వంటగది స్థల సేకరణ కోసం అలియాబాద్, కేశవరంలో మూసి ఉన్న బీసీ ప్రీ మెట్రిక్ హాస్టల్స్ ను మంగళవారం జిల్లా కలెక్టర్ మన్నూర్ చౌదరి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా అంతటా అల్పాహారం అందించే విధంగా ఉండేందుకు సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణానికి గాను స్థల పరిశీలనకై షామీర్పేట్, మూడుచింతలపల్లి మండలాల్లో హాస్టల్స్ తనిఖీ చేస్తున్నామన్నారు.
1: మీరింతవరకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదికను అందించారు శ్రీ ఎంవీఆర్ శర్మ గారు. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శిరణ్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగే నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 10వ ఉన్నత స్థాయి సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాల కారణంగా ఇప్పటి వరకు 188 మంది మరణించగా 1500 మందికి పైగా గాయపడ్డారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో నిన్న రాత్రి జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆ దేశ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరవుతారు. ఈ వేడుకలలో భారత రక్షణ దళాల బృందం, 2 నావికాదళ నౌకలు పాల్గొంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ పేట్రిక్ హర్మినీతో సమావేశమవుతారు. ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించి పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. అనంతరం ప్రధానమంత్రి ఆ దేశ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రవాస భారతీయులతోనూ ముచ్చటిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 10వ ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగాన్ని ఎదుర్కొనేందుకు చేస్తున్న ప్రయత్నాలను సమీక్షించి బలోపేతం చేసేందుకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట ప్రభుత్వాలు, మాదక ద్రవ్యాల చట్ట అమలు సంస్థల ప్రతినిధులు హాజరవుతారు. ఈ సందర్భంగా వివిధ భాగస్వాములతో విస్తృత సంప్రదింపులు జరిపి రూపొందించిన మాదక ద్రవ్యాల నియంత్రణ 2026-2029 విజన్ డాక్యుమెంట్ను అమిత్ షా విడుదల చేస్తారు. న్యూఢిల్లీలో రేపు జరిగే ఎంఎస్ఎంఈ దినోత్సవం 2026 ఉద్యమి భారత్ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ

0: కృష్ణన్ అధ్యక్షత వహిస్తారు. దేశవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి, ఆవిష్కరణ, సమ్మిళిత అభివృద్ధిని ముందుకు నడపడంలో ఎంఎస్ఎంఈలు పోషించే కీలక పాత్రను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా జూన్ 27వ తేదీన ఎంఎస్ఎంఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. దృఢమైన సాంకేతికత ఆధారిత, పోటీతత్వంతో కూడిన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే ఎంఎస్ఎంఈ పర్యావరణ వ్యవస్థను నిర్మించడంలో ప్రభుత్వ నిబద్ధతకు ఈ ఏడాది కార్యక్రమం ప్రాధాన్యతనిస్తోందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలోని ఎంఎస్ఎంఈలను బలోపేతం చేసేందుకు అత్యాధునిక డిజిటల్ వేదికలు, పోర్టల్స్ను ప్రారంభిస్తారు. వీటిలో పీఎంఈజీపీ 2.0 పోర్టల్, సమాధాన్ 2.0 పోర్టల్, ఎంఎస్ఎంఈ గ్లోబల్ మార్ట్ 2.0 పోర్టల్ ఇతర సేవలు ఉన్నాయి. భారత్ యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మద్దతునిచ్చేందుకు ఒక శక్తివంతమైన ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. నిన్న లండన్లో జరిగిన ఇండియా గ్లోబల్ ఫోరంలో మాట్లాడుతూ, భారత్ ఇప్పటి వరకు కుదుర్చుకున్న ఒప్పందాలలో యునైటెడ్ కింగ్డమ్తో చేసుకున్న ఒప్పందం అత్యంత సమగ్రమైనదని పేర్కొన్నారు. భారత్ యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం అమలుకు సంబంధించి ఇరు దేశాల సంసిద్ధతను సమీక్షించేందుకు మంత్రి యూకేలో 3 రోజుల అధికారిక పర్యటనలో ఉన్నారు. ఈ ఒప్పందం వచ్చే నెల 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఈ ఒప్పందం అంతర్జాతీయ ఉత్పత్తి సరఫరా వ్యవస్థలో ఇరు దేశాలను అనుసంధానం చేస్తుందని, ఆర్థిక సహకారం వృద్ధిలో కొత్త మార్గాలను తెరుస్తుందని గోయల్ అన్నారు.
1: The United Kingdom Free Trade Agreement is helping our industry also evolve, go up the ladder, compete with businesses in the United Kingdom, complement businesses in the United Kingdom, where we can work together in global value chains, supporting each other's economy, and together becoming a force multiplier.
0: ఈ నెల 21వ తేదీన జరిగిన నీట్ యూజీ 2026 పునః పరీక్షకు సంబంధించిన తాత్కాలిక జవాబు పత్రాలను సవాలు చేసేందుకు అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక అవకాశాన్ని కల్పించింది. ఆన్సర్ కీలు www.neet.nta.inలో అందుబాటులో ఉన్నాయని ఎన్టీఏ ప్రకటించింది. విద్యార్థులు ఈ నెల 28వ తేదీ వరకు ప్రతి ప్రశ్నకు 200 రూపాయల రుసుము చెల్లించి ప్రశ్నలను సవాలు చేయవచ్చని తెలిపింది. సవాలు అంగీకరించకపోతే ఈ రుసుము పూర్తిగా వాపసు చేస్తామని పేర్కొంది. అంతేకాకుండా ఫీజు వాపసు కోసం పునః పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ బ్యాంకు ఖాతా వివరాలను ధృవీకరించుకునేందుకు, అప్డేట్ చేసుకునేందుకు ఎన్టీఏ ఒక పోర్టల్ను ప్రారంభించింది. బ్యాంకు వివరాలను ఈ నెల 30వ తేదీ వరకు అప్డేట్ చేసుకోవచ్చు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 2 శక్తివంతమైన భూకంపాల కారణంగా మృతుల సంఖ్య 188కి పెరిగిందని, మరో 1520 మంది గాయపడ్డారని, 200 మంది ఇంకా శిథిలాల కింద చిక్కుకుపోయారని వెనిజులా జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడు జార్జ్ రోడ్రిగ్ ప్రకటించారు. రాజధాని కారకస్కు పశ్చిమాన సుమారు 160 కిలోమీటర్ల దూరంలో వరుసగా సంభవించిన 7.2, 7.5 తీవ్రత గల శక్తివంతమైన భూకంపాల వల్ల 2927 కుటుంబాలు తమ ఇళ్లను కోల్పోయాయని రోడ్రిగ్స్ తెలిపారు. 1900 సంవత్సరం తర్వాత వెనిజులాను తాకిన అత్యంత శక్తివంతమైన భూకంపం ఇదని పేర్కొన్నారు. రాజధాని కారకస్కు ఉత్తరాన ఉన్న లాగువైరా తీర ప్రాంతంలో అత్యధిక నష్టం, ప్రాణనష్టం జరిగిందని తెలిపారు. ఈరోజు దేశవ్యాప్తంగా ముహర్రం పండుగను అత్యంత భక్తిశ్రద్దలతో జరుపుకుంటున్నారు. సత్యం, ధర్మం, న్యాయాన్ని రక్షించడం కోసం కర్బలా యుద్దంలో ప్రాణాలర్పించిన ప్రవక్త మహమ్మద్ మనవడు హజ్రత్ ఇమాం హుస్సేన్, ఆయన అనుచరుల అమరత్వానికి గుర్తుగా ఈరోజును పాటిస్తారు. ఈ సందర్భంగా తాజియా ఊరేగింపులు నిర్వహిస్తారు. పారిశ్రామిక, వాణిజ్య, ఎల్పీజీ వినియోగదారులకు ఊరటనిస్తూ గృహేతర ఎల్పీజీ సరఫరాపై ఉన్న అన్ని రంగాల వారి పరిమితులను ప్రభుత్వం తొలగించింది. పశ్చిమాసియా సంక్షోభానికి ముందున్న స్థాయిలకు సరఫరాను పునరుద్ధరించింది. సంక్షోభానికి ముందు బల్క్ ఎల్పీజీపై ఉన్న సరఫరాను సంక్షోభానికి ముందున్న వినియోగ స్థాయిలతో పోల్చితే 50% మేర సడలించడం ద్వారా వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తున్నట్లు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల ఎల్పీజీ సరఫరా పరిస్థితి మెరుగుపడడంతో ఈ పునరుద్ధరణ జరిగింది. రాబోయే 2 నుంచి 3 రోజుల్లో గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు మరింతగా విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3 రోజుల్లో పశ్చిమ బెంగాల్, సిక్కింలోని సిక్కింలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్

0: కర్ణాటక, బీహార్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో నిన్న రాత్రి జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రాధయాదవ్ 3, శ్రీచరణి 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ షఫాలి వర్మ అర్ధశతకంతో రాణించడంతో 16.5 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. షఫాలికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా అవార్డు దక్కింది. ప్రస్తుతం గ్రూప్ ఏలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా 6 పాయింట్లతో భారత్ 2వ స్థానంలో ఉంది. హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు సెమీఫైనల్ స్థానాన్ని సురక్షితంగా ఖాయం చేసుకోవాలంటే ఎల్లుండి జరిగే మ్యాచ్లో ఆస్ట్రేలియాను తప్పక ఓడించాల్సి ఉంటుంది. తెలంగాణలో రేపు కౌశల్ మహోత్సవ్, వరంగల్ 2026 కార్యక్రమాన్ని జరపనున్నట్లు నైపుణ్యాభివృద్ది వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ నిన్న ప్రకటించింది. నైపుణ్యం గల అభ్యర్థులను నేరుగా పరిశ్రమతో అనుసంధానించడం, ఇంటర్వ్యూలను సులభతరం చేయడం, ఉపాధి అప్రెంటిస్షిప్ అవకాశాల ద్వారా స్థిరమైన జీవనోపాధికి మార్గాలను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యమని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమం వివిధ రంగాలకు చెందిన 50కి పైగా ప్రముఖ సంస్థలను ఒకచోట చేర్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతకు 5000కు పైగా ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని పేర్కొంది. ఈ మహోత్సవంలో వరంగల్, పొరుగు జిల్లాల నుంచి వేలాది మంది ఆశావహ అభ్యర్థులు పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో అత్యవసర పరిస్థితి విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏడాది పాటు జరిగిన కార్యక్రమాలలో భాగంగా నిన్న న్యూఢిల్లీలో జరిగిన ముగింపు వేడుకల్లో కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పాల్గొన్నారు. ఆ కాలాన్ని గుర్తు చేసుకోవడానికి, ప్రజాస్వామ్య విలువలను పునరుద్ఘాటించడానికి పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి మంత్రి మాట్లాడుతూ, స్వాతంత్ర్య పోరాటంలోని వీరులను గౌరవించడం, రాజ్యాంగ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని వేడుకగా జరుపుకోవడం వంటి వాటికి ఈ కార్యక్రమం అంకితం చేయబడిందని పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగే నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 10వ ఉన్నత స్థాయి సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాల కారణంగా ఇప్పటి వరకు 188 మంది మరణించగా 1500 మందికి పైగా గాయపడ్డారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో నిన్న రాత్రి జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 వింటారు.
1: ఆకాశవాణి సమయం 7:15. ఉదయ తరంగిణి

0: శ్రోతలకు నమస్కారం. ఉదయ తరంగిణి కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇప్పుడు వినండి, అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగము మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం.
2: జీవితం ఒక వరం, దానిని ప్రేమతో, ధైర్యంతో, సేవతో గొప్పగా మార్చుకోవడం మన ధర్మం. అలాగే మనిషికి ఆశ ఉన్నంత వరకు అందమైన అవకాశాలను ఇస్తూనే ఉంటుంది జీవితం. మరి ఈ అందమైన జీవితంలో రకరకాల కారణాల వల్ల మత్తుకు బానిసలుగా మారి మాదక ద్రవ్యాల ఉచ్చులో చిక్కుకొని ఎంతోమంది బాధపడుతున్నారు. ఈరోజు ఇంటర్నేషనల్ డే అగెనెస్ట్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్,

0: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మత్తు పదార్థాల ఉపయోగంలో బానిసలుగా మారిన వారిని మాదక ద్రవ్యాల ఉచ్చు నుండి బయటికి తీసుకురావడానికి నార్కోటిక్ అనానిమస్ సంస్థ ఎలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతుంది, సంస్థ పనితీరు గురించి మనతో ముచ్చటించడానికి సునీల్ గారు మనతో పాటు స్టూడియోస్లో ఉన్నారు. సునీల్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం సార్.
0: నార్కోటిక్ అనానిమస్ సంస్థ పనిలో భాగంగా ఎవరైతే మాదక ద్రవ్యాల మత్తులో బానిసలుగా ఉన్నారో వారిని దాని నుంచి బయటికి తీసుకోవడం కోసం సంస్థ చేసే పనుల్లో మొట్టమొదటి చర్య ఏంటి?
1: ఫస్ట్ స్టెప్ అడ్మిషన్ చేయాలి. అడ్మిషన్ అంటే మనమే ఒప్పుకోవడం, నాకు ఒక జప్పు ఉంది, నాకు ఒక ప్రాబ్లం ఉంది, నేను దీంతోటి బయటకు రావాలని ఒప్పుకోవడం వల్లనే ఫస్ట్ స్టెప్ బయట రావగలుగుతాము. ఇట్స్ నార్కోటిక్స్ అనానిమస్ ఫెలోషిప్ ఒక వరల్డ్ వైడ్ ఫ్రీ ఫెలోషిప్. దీంట్లో ఎవరైనా రావచ్చు, ఎవరి దగ్గర ఎవరు మేము పైసలు అడగమో. మేము అడిక్షన్ ఒక జబ్బు అని, డిసీజ్ అని రికగ్నైజ్ చేస్తాము. ఒక రోగంతో బయట వచ్చి మేము ఒక సక్సెస్ఫుల్గా ఒక జీవితంలో ఒక సొసైటీలో పాజిటివ్గా ఒక మెంబర్గా ఉన్నాము. సో దీంట్లో ఫస్ట్ మీరు ఎవరైనా రావచ్చు, ఎవరైనా బయటికి రావచ్చు, ఏ డ్రగ్స్ వాడుతున్నారు మేము అడగము, ఏం వాడుతున్నారు మీకు ఎవరెవరు తెలుసు అని మేము అడగము. ఎవరైనా రావచ్చు, దీంట్లో ఏ రోగం అంటే కూడా రావచ్చు. మేము అడిక్షన్ అంటే ఆల్ ఇన్క్లూసివ్, ఇది డ్రగ్స్ అనే లేదు. అడిక్షన్ ఏమైనా ఉండొచ్చు. అడిక్షన్ ఇప్పుడు గ్యాంబ్లింగ్కి ఉండొచ్చు, చాలామందికి పోర్నోగ్రాఫిక్ అడిక్షన్ ఉంటుంది, సెక్స్ అడిక్షన్ ఉంటుంది, చాలామందికి గేమింగ్ అడిక్షన్ ఉంటుంది. మా మెయిన్ ఫిలాసఫీ ఏంటంటే మీ జీవితం అస్తవ్యస్తంగా దేంతో అవుతుందో, అన్మేనేజబుల్గా మీ జీవితం అవుతుందంటే దాంతో మేము మీ ప్రాబ్లం ఏంది మేము ఎలా సహాయం చేయగలుగుతాము, మాకు అదొకటే ఇంపార్టెంట్.
0: సునీల్ గారు మీరు అన్నారు మీరే ఒకప్పుడు రగరెట్టిగా ఉండి కేవలం దీని నుంచి నేను బయటపడాలి, నా జీవితాన్ని నేను తిరిగి సంపాదించుకోవాలి అనే పట్టుదలతో మీ జీవితాన్ని మీరు తిరిగి గెలుచుకోగలిగారు. ఇప్పుడు ఎంతోమందికి నార్కోటిక్ అనానిమస్ సంస్థ ద్వారా డ్రగ్స్గా ఉన్న వారికి సెషన్స్ కండక్ట్ చేస్తూ థెరపీస్ ద్వారా వాళ్ళని ఆ ఉచ్చు నుంచి బయటికి రావడానికి మీరు సహాయం చేస్తున్నారు. అయితే బయట సమాజం అంతా ఆ వ్యక్తిని ఒక చిన్న చూపు చూస్తుంది, చులకనగా భావిస్తుంది. అలాంటి వారు మీ దగ్గరికి వచ్చేలాగా, వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికి రావచ్చు అని అనిపించేలాగా మీరు ఎలాంటి ఫెసిలిటీస్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తారు?
1: అడిక్షన్ అంటేనే ఇది సోషల్లీ నాట్ అక్సెప్టబుల్ డిజీజ్. సో నేను కూడా ఇప్పుడు ఈ నార్కోటిక్స్ అనానిమస్ సంస్థకి వచ్చాను, నాకు అసలు చాలా సంవత్సరం బేకార్గా అయింది జీవితంలో. సరిగా ఒక నీట్ బట్టలు లేకుండే స్ట్రీట్ అడిక్ట్ లాగా ఉండే, అప్పుడు వారానికి ఒక రోజు స్నానం చేయడం, వారానికి ఒక రోజు రెండు రోజు బ్రష్ చేయడం, ఒక సరిగా ఒక లైఫ్ స్టైల్, ఒక
0: ఆర్డర్ లేకుండా
1: నేను కూడా ఈ ప్రోగ్రామ్కి వచ్చాను. నాలాగా ఒక మంది వచ్చినప్పుడు జేబులో రోజుకి ఒక టైంకే తినడానికి పైసలు ఉంటుండే. సో చాలా సంవత్సరం అలా బతకాను నేను కూడా. 45 కిలోస్ వెయిట్ అయిపోయింది, చాలా బక్కగా ఉన్నాను, ఏం జీవితం అర్థం కావట్లేదు. కానీ ఏం పైసలు ఉంటే కూడా అన్నీ బోధకే పోతుంది. దీని నుంచి ఏం చేయాలి, ఎలా బయట రావాలి, ఏం అర్థం కాకుండా ఉంటుండే. నేను మంచి ఫ్యామిలీ నుంచి వచ్చాను, మా పేరెంట్స్ అందరూ బెస్ట్గానే నన్ను ట్రీట్ చేశారు. కానీ ఇలా ప్రాబ్లం నాకు అవుతుంది, అడిక్షన్కి నాకు ప్రాబ్లం అవుతుంది అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎలా జీవితం ఇలా అస్తవ్యస్తంగా అయిపోతుంది అని నేను ఎప్పుడు అనుకోలేదు, కానీ అయిపోయింది. దీని నుంచి ఎలా బయట రావడం అంటేనే చాలా సంవత్సరం నాకు అర్థం కాకుండా ఉంటుండే. ఎందుకంటే నా దగ్గర ఉండే ఫ్రెండ్స్ చాలామంది రీహాబ్స్కి వెళ్ళి వచ్చారు, చాలామంది చాలా ఖర్చులు పెట్టి లక్షలు లక్షలు పెట్టి బయట రావడానికి చూశారు, కానీ ఎవరికి ఏం సక్సెస్ఫుల్గా బయట రాలేరు. కొన్ని నెల కొన్ని రోజు బయటగా మత్తు లేకుండా ఉన్నారు, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ మత్తులో వచ్చేస్తున్నారు. ఏం చేయాలి, ఎలా ఉండాలి అని నాకు అర్థం కావట్లేదు. నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఎందుకు నాకు ఎవరు కేర్ తీసుకోవట్లేదు, నాకు రిహాబ్స్లో ఎందుకు పెట్టట్లేరు, ఆర్ నాకు హెల్ప్ ఎందుకు రావట్లేదని నేను అనుకుండే. కానీ అది దేవుడి దయ, నాకు ఈ నార్కోటిక్స్ అనానిమస్ ప్రోగ్రామ్ గురించి తెలిసింది. ఈ నార్కోటిక్స్ అనానిమస్ ప్రోగ్రాంలో ఎవరు ఒక రూపాయి అడుక్కున్నా, మత్తు లేకున్నా ఒక కొత్త జీవితం ఎలా ఉండాలి, ఎలా చేయాలని నేర్పించారు. కొంచెం కొంచెం అంటే ఇప్పుడు వేరే ఎవరైనా డాక్టర్ చెప్తే లేకుంటే ఎవరైనా కౌన్సిలర్స్ చెప్తే నేను వినను, నాకు అర్థమయ్యే పద్ధతిలో నాకు చెప్పారు. నేను అప్పుడు 21 ఇయర్స్ ఉంటుండే ఏజ్, సో నాకు అర్థం కాయేలాగా చెప్పి మేము కూడా నీలాగానే ఉండే, మేము కూడా బయటకు వచ్చాము, నువ్వు కూడా బయట రావచ్చు అని ఒక హోప్ ఇచ్చారు. జస్ట్ ఒకటే చెప్పారు మాట, దాన్ని ఇది నార్కోటిక్స్ అనానిమస్ సంస్థలో మెంబర్షిప్కి

0: ఒకటే రిక్వైర్మెంట్, జస్ట్ మీకు బయట రావాలని కోరిక ఉంటే చాలు, మేము హెల్ప్ చేస్తాము అంతే.
1: మీరు అన్నట్టు నిజంగా తనకి తాను నేను నచ్చట్లేదని తనకు అనిపించి దీని నుంచి నేను బయటపడాలని తన కోరిక ఉంటే చాలు, నార్కోటిక్ అనానిమస్ సంస్థని అప్రోచ్ అయితే ఎలాంటి పద్ధతిలో ఎన్ని రోజుల్లో బయటికి రావచ్చు?
0: అడిక్షన్ ఒక మందు లేకున్నా జప్పు, దీనికి ఏం మెడిసిన్స్ లేదు. ఎవరైనా అడిక్షన్లో ఇది క్యూర్ లేకున్న ఒక డిసీజ్, కానీ ఇది మేము అరెస్ట్ చేయగలుగుతాము. అరెస్ట్ చేయగలుగుతామంటే ఈరోజు నేను మందుకి దూరంగా ఉంటాను, ఈరోజు ఒక్కరోజు నేను అడిక్షన్కి దూరంగా ఉంటానని ఒక్కరోజు చేసుకుని ఓ జీవితం నడుపుతాను. ఇది ఒక డిజీజ్ దట్ ఈస్ నాట్ క్యూరబుల్. దేర్ ఇస్ అడిక్టివ్ పర్సనాలిటీ, దట్ ఈస్ ద ఇష్యూ. అది పర్సనాలిటీ ఇష్యూని మారాలి అంటే కొంచెం కొంచెంగా అవుతుంది. ఇప్పుడు నేను 18 సంవత్సరం నుంచి ఈ ప్రోగ్రాంలో వస్తున్నాను, నాకు 17 ఇయర్స్లోనే ఈ ప్రోగ్రాం గురించి తెలిసింది. కానీ నాకు కూడా బయట రావాలి అంటే, ఆ కొరిక రావాలి, హెల్ప్ తీసుకోవాలి అంటే

0: అటెండ్ చేయండి అని మేము హెల్ప్ చేస్తాము. ఎవరికి రూరల్ ఏరియాలో మీటింగ్స్ ఉండదో వాళ్ళకి మేము లిటరేచర్ బుక్స్ పంపిస్తాము. వాళ్ళకి మేము ఫోన్లో కనెక్ట్ చేసుకుని ఆన్లైన్లో మీటింగ్స్ అటెండ్ చేయమని చెప్తాము. దాంట్లో కూడా చాలామంది ఉన్నారు రూరల్ ఇండియాలో, ఈ జబ్బుకి దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఈవెన్ పంజాబ్ లాగా స్టేట్లో ఆల్మోస్ట్ ఎవ్రీ డిస్ట్రిక్ట్, ఎవ్రీ విలేజ్లో ఇప్పుడు నార్కోటిక్స్ అనానమస్ ప్రోగ్రామ్కి మీటింగ్స్ జరుగుతున్నాయి. అలాంటి ఇక్కడ సౌత్ ఇండియాలో కూడా కావాలని మా కోరిక.
1: సునీల్ గారు, మీరు అన్నట్టు ఎన్ఏ సంస్థ ద్వారా ఎంతో మందిని డ్రగ్ అడిక్ట్సే థెరపీస్లో ఆర్ మీటింగ్స్లో మాట్లాడుతూ ఇంటరాక్ట్ అవడం వల్ల దే విల్ కమ్అట్ విత్ దయర్ స్టోరీస్ అండ్ దే విల్ కమ్అట్ విత్ దయర్ రీజన్స్. సో లిజనింగ్ టు దెమ్ డెఫినెట్లీ విల్ మేక్ యూ ఫీల్ ఎస్ దిస్ పర్సన్ వుడ్ ఏబుల్ టు కమ్అట్. సో అలాంటి మీరు చూసిన సక్సెస్ స్టోరీస్ ఎనీ ఏమైనా ఉంటే మాతో షేర్ చేసుకోగలుగుతారా?
0: ఎస్ సార్, నార్కోటిక్స్ అనానమస్ నేను చెప్పినలాగా ఇది వరల్డ్ వైడ్ ఫెలోషిప్. ఇండియాలో ఏ సిటీ అయినా ఆ సిటీలో మా ప్రోగ్రామ్ అవైలబుల్ ఉంది. ఇప్పుడు మా మెంబర్స్ బెంగళూరు నుంచి మాట్లాడతారు, వాళ్ళు ఎలా బయటకు వచ్చారు, వాళ్ళు ఎలా నార్కోటిక్స్ అనానమస్ సంస్థలో మెంబర్స్గా అయ్యి ఇప్పుడు ఒక డ్రగ్ ఫ్రీ లైఫ్, ఒక మంచి జీవితం వాళ్ళకి దొరికింది.
1: సునీల్ జీ, మీరు చెప్పినట్టుగా ఒక డ్రగ్ అడిక్ట్కి ఎప్పుడూ తను చేస్తుంది తనకు రైట్ అని, బయటికి రావాలనే కోరిక తనకు కలగనంత వరకు మనం ఎన్ని చెప్పినా వృధా అన్నారు. సో అలా నిజంగా ఏ మనిషికైనా ఒక డ్రగ్ అడిక్ట్కి మాదక ద్రవ్యాల బారిన పడి వ్యసనంగా ఉన్న వ్యక్తికి తనకు తాను రావాలి అని అనిపించిన తర్వాత ఎగ్జాక్ట్గా తన మైండ్లో ఏమనిపిస్తుంది, తను ఏమేమి జయించాల్సి ఉంటుంది అని మనతో మాట్లాడడానికి బెంగళూరు నుంచి లైన్లో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. హలో.
2: హలో,
1: వుడ్ యూ లైక్ టు షేర్ యువర్ ఫస్ట్ inspiration or motivation in starting your de-addiction journey?
2: Okay. I was put into a rehabilitation center. And even though I was trapped inside there, I had no intention of stopping. But yes, in my head, I had thought that once I go outside this time, I will do it in a limit. I will control it. But I didn't want to stop it. My drug was my best friend. Then there was a counselor there, an AA member.
1: Okay.
2: He was an alcoholic and he had not drank in 19 years. He came to me and he looked at me and he said, he was saying some stuff and I asked him, sir, but what if I'm able to control it this time? He looked at me and he said, when have you ever been able to control it? It was a very simple thing, really. But then I thought about it. The number of years I was using, I have never been able to limit it, you know. And I tired myself trying to limit it. That, you know, I will do it once a week. I will do it two times a week. I will do it only at the end of the day. I will do it, but I will study properly. And over again, I had failed. Then the biggest thing happened. He told me, it's a disease that I have. There are normal people who do this stuff. But they can do it in moderation. And for me, the word control doesn't exist.
1: Okay.
2: And it's not just in the matter of my drug. Any people, place, situation, you know, TV, food, anything. My nature is such that I overdo it, that I actually have a disease and that I was sick, that it wasn't my fault that I was overdoing this. But now that I know that I have a disease in which I will never be able to control my using, it was my responsibility to recover. Okay. He also told me one last thing, that there is a reason why you use so much. There are some problems here, some problems with my mental state, some character that I was born with. That just leaving the drug will not fix them. I will return back to the life I had before using, which was not a party either.
1: Okay.
2: He told me about the program of NA, where I can go to meetings and I will walk 12 steps. And I will meet addicts just like me who have changed their life around.
1: Correct.
2: And that my pain will finally go. So that motivated me.
1: What kept you continue going to NA in the process of your journey?
2: The first time I came out of rehabilitation center, I had gotten this message. But I, like most addicts, actually, that's the symptom of our disease, was over smart. I thought, now I know the disease. So I know that if I start, I can't stop. Then I won't start only, but I'll do it on my own. So I didn't go to NA meetings. Within the first 3 days I was out, 2 days I was out, despite my best intentions. I had the best intentions of not starting. I had the best intentions of being a good daughter to my parents. I had the best intentions of completing my college degree. I ate a bunch of my pills. Then a few days later, I drank, and a few days later, I started using again. And I had a relapse for 3 months. I went back to the rehab. This time when I came out, I knew that what was said was true. My whole life, addicts దే డోంట్ లిసన్ టు ఎనీవన్ ఎల్స్.

0: సునీల్ గారు, నార్కోటిక్స్ రహిత సమాజం వైపు మనం నడవడానికి నార్కోటిక్స్ పై యుద్ధం కనుక చేస్తే, ఒకటి ప్రధాన కారణాలని మనం తుడుచుకుంటూ వెళ్తే, ఫస్ట్ అవైలబిలిటీ ఆఫ్ ది నార్కోటిక్స్. సరే, అవైలబిలిటీ విషయానికి వస్తే గవర్నమెంట్ అథారిటీస్ అండ్ పోలీస్ విల్ లుక్ ఇంటూ ఇట్. హెల్త్ విషయానికి వస్తే ఆరోగ్యపరంగా డాక్టర్స్ హాస్పిటల్స్ ఉన్నాయి, ట్రీట్మెంట్ జరుగుతుంది, లేదా రీహాబ్స్లో డ్రగ్ అడిక్ట్స్ని ఉంచి వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు. ఒక వ్యక్తి ఊరికే మాదక ద్రవ్యాల వైపు వెళ్ళరు, బీట్ ఎనీ రీజన్, ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, మెంటల్ ఇష్యూస్ కావచ్చు, రిలేషనల్ ఇష్యూస్ కావచ్చు, స్ట్రెస్ అవ్వచ్చు, డిప్రెషన్ తాలూకు, లోన్లీనెస్, ఇలా ఏ కారణం వల్ల అయినా సరే అడిక్షన్లోకి వెళ్ళడానికి సెవెరల్ రీజన్స్ ఉండొచ్చు. బయటికి రాలేకపోవడానికి ఒకటే రీజన్ అడిక్షన్. సో వాళ్ళ చేతులలో కూడా లేని, వాళ్ళు కంట్రోల్ చేయలేని రీజన్ అడిక్షన్. సో ఆ అడిక్షన్ నుంచి బయటికి రావడానికి జాగ్రత్తలు ఏంటంటారు?
1: నార్కోటిక్స్ అనానిమస్ సంస్థ తెలంగాణ పోలీస్ తోటి కూడా పనిచేస్తుంది. మేము స్కూల్స్కి కాలేజెస్కి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి మా ప్రోగ్రామ్ గురించి చెప్తాము. ఇలా అంటే వేరే ఒక టెలివిజన్ ప్రోగ్రాంలో మేము చాలామందికి అదే ప్రశ్నలు ఉండే, దట్ ఎలా బయటికి రావాలి. సో ఏం పెద్దగా ప్రాబ్లం లేదు, మీరు జస్ట్ ఫస్ట్ ప్రోగ్రాంలో ఫస్ట్ కనెక్ట్ అయ్యి మీటింగ్కి రావాలి. మీరు వస్తే చాలు, ఒక మిరాకులస్ ప్రోగ్రామ్ లాగా, ఒక వన్ అడిక్ట్ హెల్పింగ్ ది అదర్ అడిక్ట్, ఆ థెరపీయూటిక్ వాల్యూ అని మేము చెప్తాము. ఆ థెరపీయూటిక్ వాల్యూ వల్ల ఎవరైనా బయటికి రావచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అండ్ ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. అలా మేము కూడా స్కూల్స్కి కాలేజెస్లో వెళ్ళి ప్రోగ్రామ్ గురించి మాట్లాడతాము. సో దీనికి స్కూల్ పిల్లలకి, కాలేజ్లో పిల్లలకి ఇది ఒక జప్పు, ఇది ఒక ప్రాబ్లం అని చెప్తాము. కానీ ఇది నా ఏజ్లో కూడా అందరికీ తెలుసు, డ్రగ్స్ చేయడం అంటే నెగటివ్, ఏమైనా బ్యాడ్ ఉంటుంది అని అని తెలుసు. తెలిసిన వల్ల కూడా చేశారు. కానీ ఇప్పుడు ఈ టైంలో అవేర్నెస్ కొంచెం చాలా ఉన్నది. నేను మొదలు చేసినప్పుడు అంత అవేర్నెస్ లేకుండే, గవర్నమెంట్ పోలీస్ అంటే అందరు భయపడుతుండే. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైనా అడిక్ట్ని పట్టుకుంటే కూడా ఫస్ట్ వాళ్ళని నార్కోటిక్స్ అనానిమస్కి రికమెండ్ చేస్తారు, పంపిస్తారు. ఎందుకంటే ఒక విశ్వాసం వస్తుంది దట్ అవును, ఇది ప్రాబ్లం ఉంది కానీ వీళ్ళు కూడా బయట రావాలి, ఇది అండ్ ఇది లాంగ్ టర్మ్ సొల్యూషన్, ఇది ఒకటే ఉంది అని తెలుసండి. నేను కూడా ఎప్పుడు అనుకోలే నాకు ఒక ఈ కొత్త జీవితం దొరుకుతుంది, ఇలా నాకు లైఫ్ ఉంటుంది అని. ఎప్పుడు చచ్చిపోవాలనే ఉంటుండే, కానీ ఎంత గట్స్ లేకుండే, దానికి దమ్ లేకుండే, దానివల్లనే గాడ్స్ గ్రేస్ ఎంతో బతకాను, బయటకు వచ్చాను. లేకుంటే ఏం చేయాలి, దీని నుంచి అడిక్షన్ నుంచి ఎలా బయట రావాలి అని చాలా మందికి అర్థం కాదు. ఎలా రావాలి, ఎలా చేయాలి, దాన్ని నాకు ఒక అడిక్షన్ ప్రాబ్లం ఉంది, నేను దీని దాటి బయట రావాలి అని చెప్పుకోవడమే చాలా పెద్ద విషయం. అలాంటి పర్సన్ ఫస్ట్ మా ప్రోగ్రామ్స్కి వస్తున్నప్పుడు ఒక లవింగ్ కేరింగ్ రిలేషన్షిప్ బిల్డ్ చేస్తాం వాళ్ళతోటి. మేము కూడా దీని నుంచి బయటకు వచ్చాము, నువ్వు కూడా బయట రావగలుగుతానని ఒక హోప్ ఇస్తాము, ఒక సపోర్ట్ ఇస్తాము. ప్లస్ మేము ఏం మందు పదార్థాలు వాడము, ఎందుకంటే వేరే ఏమైనా మెథడోన్ ట్రీట్మెంట్ అంటారు అమెరికాలో, అంతా వేరే ట్రీట్మెంట్స్కి పోతే డ్రగ్స్ మానేయడం అవుతుంది, కానీ అది సబ్స్టిట్యూట్ డ్రగ్కి అడిక్షన్ మళ్ళీ అయిపోతుంది. ఓన్లీ త్రూ అవర్ సపోర్ట్, వన్ అడిక్ట్ హెల్పింగ్ ది అనదర్. చాలా కష్టంగా ఉంటుంది ఇనీషియల్ ఫేజ్, జనరల్గా నాకు కూడా చాలా కష్టంగా ఉండే బయట రావడం. కానీ బయట రావాలని అంత ఒక కోరిక ఉండే, నేను ఏమైనా చేస్తాను నాకు బయట రావాలి, ఎవరు ఏం చెప్తే నేను చేస్తాను కానీ నాకు బయట రావాలి, అదొక కోరిక అవుతుండే. నేను ఏమైనా చేస్తాను, ఐ వాంట్ టు కమ్అవుట్ అని ఉంటుండే. నేను చేయగలుగుతానంటే ఎవరైనా చేయగలుగుతారు, అందరు చేయగలుగుతారు. ఒక సపోర్ట్ ఉంటుంది, ఒక ఆ సపోర్ట్ వల్లనే చాలా మంది ఇప్పుడు నియర్లీ 35,000 మంది ఇండియాలో బయటకు వచ్చారు. ఆల్ అరౌండ్ ద వరల్డ్లో ఒక 2 మిలియన్ మెంబర్స్ ఉన్నారు మాది. ఇంతమంది 2 మిలియన్ ఫ్యామిలీస్

0: సేవ్ అయింది ప్రోగ్రామ్కి రావడం వల్ల.
1: అయితే సునీల్ గారు, స్వయంగా మీరే మీ జీవితాన్ని గెలుచుకున్నారు ఈ అడిక్షన్ నుంచి బయటికి వచ్చి. ఈ కుడ్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్, ఇట్ గేవ్ మీ అని మెయిన్ సాటిస్ఫాక్షన్ టైప్ ఏదైనా షేర్ చేసుకోగలరా?
0: మా స్టోరీయే ఒకటి మాకు వేరే వాళ్ళని బయట రావడానికి హెల్ప్ చేస్తుంది. సో లెట్ మీ బిగిన్ విత్ మై స్టోరీ. నేను 14 వయసు ఉండే సార్ అప్పటి నుంచి నేను గాంజాకి అలవాటయ్యాను, వేరే వేరే మందు పదార్థాలు వాడాను. కానీ నాకు ఫ్యామిలీకి ఎప్పుడు ఇది చెప్పడం ధైర్యం ఉండలేదు, ఫ్యామిలీకి చెప్పడం అరే ఇదేలా హ్యాబిట్ అయిపోయింది నాకు అని. ఒక 1 టైం 12th క్లాస్లో ఫెయిల్ అయ్యాను, 1 ఇయర్ వేస్ట్ అయింది నాకు. క్లియర్ అయిన తర్వాత నేను ఫ్యామిలీలో చెప్పలేను నాకు ఎలాంటి అలవాట్లు ఉన్నాయి, ఇలాంటివి ఉంది, ఈ సిటీలో ఇక్కడ ఉంటే నేను బయట రాలేను, ఏం కాలేజీలో పెడితే కూడా సక్సెస్ కాదు అని. ఒకటే అర్థమైంది, నేను ఎక్కడైనా వేరే సిటీలో వెళ్ళిపోవాలి, నేను దూరం వెళ్ళిపోవాలి, అప్పుడు నా ఈ ఫ్రెండ్స్ అందరికీ దూరంగా ఉంటాను, నాకు కొత్త జీవితం దొరుకుతుంది. సో అది అది ట్రై చేసాం. చాలామంది అంటే చాలా లక్షలు నా ఫ్యామిలీ అంతా పెట్టి నాకు వేరే సిటీలో వెళ్ళి కాలేజీలో పెట్టి అంత కష్టపడారు, చేశారు అంతా. కానీ నేను ఎందుకు చేశాను ఇదంతా నాకు అని 2-3 రోజు కూడా పనికి రాలేదు, నేను మర్చిపోయినా. ఎందుకంటే అడిక్షన్ అంత ఒక పవర్ఫుల్ డిజీజ్. చాలా చాలా ఆనెస్టీ తోటి నేను బయట రావాలని ఉండే, కానీ అది వర్కౌటే ఎప్పుడు కావట్లే. ఎందుకంటే నేను ఎంత పేరెంట్స్కి ప్రామిస్ చేశాను ముట్టుకోను అని చెప్పిన తర్వాత అప్పుడు నేను ఆనెస్ట్గా ముట్టుకోను అని అనుకుంటుండే, కానీ ఒకరోజు 2 రోజు మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. వేరే సిటీలో వెళ్ళిన తర్వాత అక్కడ వేరే వేరే మందు పదార్థాలు ఉండే, వేరే డ్రగ్స్ ఉండే, దానికి అలవాటు అయ్యాను.
1: ఇలాంటి సిచ్యువేషన్ మీరు పాస్ అయ్యి వచ్చిన అదే సిచ్యువేషన్లో ఇప్పుడు ఇంకొక బాయ్ హూ ఈజ్ సఫరింగ్ రైట్ నౌ ఇది షేర్ చేస్తే, మీతో మాట్లాడుతున్నప్పుడు కానీ, బ్రదర్ నేను ఇదే ఈ స్టేజ్లో ఉన్నాను, నాకు ఐ సిన్సియర్లీ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ అడిక్షన్ బట్ ఐ కుడెంట్ డూ ఇట్, నా వల్ల కావట్లేదు, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నసే బాగుంది, నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత నైట్ ఐ కుడెంట్ రెసిస్ట్ మైసెల్ఫ్ టు టేక్ అగైన్ అని అన్నప్పుడు హౌ విల్ యూ హెల్ప్ హిమ్?
0: మేము ఒక సపోర్ట్గా ఉండగలుగుతాము వారికి, నువ్వు ఎక్కడ ఉన్నావు నేను వస్తాను.
1: అచ్చా,
0: నైట్ 1 o'clock ఉండని అండి, 2 o'clock ఉండని కంపెనీ ఇస్తాం, ఎక్కడ ఉన్నావు రా కలుస్తాం, రా మీట్ చేస్తాం, రా చేస్తాం, మాతోటి కలిసి ఉండు, మాతోటి కలిసి ఉంటే ఇట్ విల్ గెట్ బెటర్. ఇనీషియల్ ఫేజ్ ఆ విడ్రాయల్ స్టేజ్ చేస్తున్నప్పుడు మేము ఉన్నాము, మేము ఎప్పుడు ఉన్నాము, నీకు సపోర్ట్ ఎప్పుడైనా కావాలంటే ఉన్నాము అని అది ఉంటేనే అది బయట రావగలుగుతారు అని. కానీ విడ్రాయల్ స్టేజ్ ఒకటి, ఇది బేసిక్గా ఏంటంటే ఒక ఫిజికల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ డిజీజ్ అంటాం మేము. దీంట్లో అన్ని మా ఫిజికల్ బాడీ ఎఫెక్ట్ అవుతుంది, మా మెంటల్ నేచర్ ఎఫెక్ట్ అవుతుంది, మా స్పిరిచువల్ కండిషన్ ఎఫెక్ట్ అవుతుంది దీనివల్ల. నేచర్ ఆఫ్ అడిక్షన్లో 2 ఉన్నాయి, అది ఆబ్సెషన్ అండ్ కంపల్షన్. ఆబ్సెషన్ ఏంటంటే అంటే కావాలి అంటే కావాలి, ఏమైనా ఉండని, నాకు కావాలి అంటే నాకు కావాలి, అది నాకు ఆబ్సెషన్. ఇప్పుడు కంపల్షన్ ఏంటంటే నేను ఆపిన తర్వాత కూడా నేను దాని గురించే నా మైండ్ నాకు మళ్ళా మళ్ళా చెప్తుంది, అది నాకు కంపల్షన్, మళ్ళా మళ్ళా మళ్ళా దాంట్లో పోవాలి అని. ఎన్ని రోజైతే కూడా ఎన్ని, ఇప్పుడు బాడీ ఒక ఫిజికల్ క్రేవింగ్ వెళ్ళిన తర్వాత ఒక 4-5 డేస్, 1 week 10 days ఫిజికల్ క్రేవింగ్ వెళ్ళిపోయింది, కానీ కూడా అదే సేమ్ మైండ్ దాంట్లో కంపల్సివ్ నేచర్గా మళ్ళా అలవాటు అవుతుంది. దానికి చాలా మందికి సిగరెట్ వదిలేయడంలో కూడా చాలా కష్టం, ఎందుకంటే ఇప్పుడు సిగరెట్ వదిలేస్తే 2-3 రోజుల్లో దాంట్లో మీ బాడీకి బయట వెళ్ళిపోతుంది, ఫ్రీ అయిపోతారు. కానీ అది కంపల్సివ్ నేచర్ ఆఫ్ స్మోకింగ్ తోటి మళ్ళా మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది, మళ్ళా వదిలేయలేరు అంత ఈజీగా వదిలేయలేరు. సో దానికి ఒక మా అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు, మేము ఇన్ని సంవత్సరాలుగా ఎంతో మా ప్రొడ్యూసర్స్ మాకైనా ముందు వచ్చేవాళ్ళు, వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళకైనా ముందు వచ్చేవాళ్ళు, వాళ్ళ ఎక్స్పీరియన్స్, 1950s నుంచి నార్కోటిక్స్ అనానమస్ ప్రోగ్రామ్ ఉంది. సో ఆ ఎక్స్పీరియన్స్, ఆ స్ట్రెంగ్త్, ఆ హోప్ తోటి మేము బయటికి వచ్చాము. 1950s నుంచి ఎంతో లక్షల జనాలు వచ్చారు, ఎంతో లక్షల జనాలు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది ఈ నార్కోటిక్స్ అనానమస్ ప్రోగ్రామ్లో. దానివల్లనే చాలా ఈజీగా, చాలా సింపుల్గా ఎలా రావాలి, ఎలా ఉండాలి, ఎలా మళ్ళా లైఫ్ స్టార్ట్ చేయాలి, ఎలా చేయగలుగుతాము అది ఒక నేర్పిస్తారు. ఇప్పుడు మా మెంబర్స్ బాంబే నుంచి మాట్లాడతారు, వాళ్ళు ఎలా బయటకు వచ్చారు, ఒక మంచి జీవితం వాళ్ళకి దొరికింది అని వాళ్ళు మాట్లాడతారు.
1: మనతో మాట్లాడడానికి ఇప్పుడు ముంబై నుంచి ఒక సోదరుడు సిద్ధంగా ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. హలో.
2: హలో.
1: యా, యు ప్లీజ్ టెల్ అస్ అబౌట్ యువర్ ఫస్ట్ స్టెప్. వాట్ గేవ్ యూ మోటివేషన్ ఆర్ ఇన్స్పిరేషన్ టు ఫస్ట్ కిక్ స్టార్ట్ యువర్ డి అడిక్షన్ జర్నీ?
2: My intention for de-addiction was I just wanted to have a better life, and I didn't know, like, I was just another kid going to a college, an education, and I have a very good family and everything is it's all good.

0: I went into abusing substances and along with all the friends that we had. But so it can happen to anyone that some people may find it difficult to quit substance. Some, for some it may be just as a recreation purpose. But I got addicted to it. And for me, it was a bit difficult to come out of it. And I could see that my education was going away and my I was getting lonely. And the pain actually was an inspiration for me or a motivation factor for me to come out of, you know, addiction and to find the, you know, spiritual path that I rooms of Narcotics Anonymous.
1: Okay. So tell me, what is the role of Narcotic Anonymous which kept you successful in the journey of your de-addiction?
0: Yes. I also had a couple of years of struggle, a brief period of struggle with addiction, and I would, you know, sort of use at times, and then I also had the desire to, you know, come out clean, but I did not have the resources, the tools, the friends or people with me. So the whole journey was, I was doing it alone, and I would use sometimes, and then I would again stay clean for a brief period, and again I would go back in, and I had to, you know, go to get myself rehabilitated, like in a bit, and that's where I got a strong message of Narcotics Anonymous. And when I rejoined, or when I went to Narcotics Anonymous, and I had no other, I felt that this is this should be what it is. Earlier it was, I thought it was all about, you know, quitting substances, but now I realize it's quitting substances is just a part of it. The main program is about living life on life's terms.
1: Very good.
0: You know, and this is what all Narcotics Anonymous is all about. It's a 12-step program, and it's a fellowship, worldwide fellowship, where people all over the world who have faced, you know, drug issue, drug problem, and it doesn't matter, you know, how much or what you have used. What matters is what you want to do now.
1: Correct.
0: And that's how my journey, you know, began with a couple of years ago with Narcotics Anonymous. And, you know, now it doesn't feel that I'm going there to, of course, staying abstinent is the base. It's the foundation where we build our recovery. But today, you know, things, the challenges, the problems are, you know, different. So this is what, you know, this is where I find the spiritual guidance or the path for my life. And I'm not the only one. And there are abundant of people all over the world today which are connected to this fellowship. And some of them have been, most of them have been living a wonderful life. And for many, many decades, I would say.
1: Correct. Thank you so much, brother. Thank you so much for sharing your information.
2: అయితే నార్కోటిక్ అనానిమస్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 129 దేశాల్లో ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం మాదక ద్రవ్యాల బారిన పడ్డ వారిని బయటికి తీసుకురావాలి అనే లక్ష్యంతో నార్కోటిక్ అనానిమస్ సంస్థ సభ్యులు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఇలా ఎంతోమంది జీవితాల్లో కుటుంబాల్లో మార్పు తీసుకురాగలిగారు. మరి మీరు ఫాలో అవుతున్న నాన్ రిలీజియస్ స్పిరిచువల్ పాత్ అంటారు ఎలా అంటే దాని మీరు ఇందాక అన్నారు ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ అండ్ స్పిరిచువల్ హెల్త్. ఫిజికల్గా తీసుకోవాలనే అబ్సెషన్ నుంచి అర్జ్ నుంచి దూరం చేసిన తర్వాత మెంటల్లీ స్పిరిచువల్లీ టు ఓవర్కమ్ దట్ అర్జ్ ఆర్ టు ఓవర్కమ్ దట్ వాంటింగ్ దాన్ని ఎలా సపోర్ట్ చేస్తారు పర్సన్కి?
3: దేవుడి దయ వల్లనే నేను ఈ ప్రోగ్రాంలో ఉన్నాను, దీనికి మందు పదార్థాలకి దూరంగా ఉన్నాను. మా నార్కోటిక్స్ అనానిమస్ ప్రోగ్రామ్ అంటే ఒక స్పిరిచువల్ నాన్ రిలీజియస్ ప్రోగ్రామ్. ఇప్పుడు ఎవరైనా ఏ జాతి ఉంటే అయినా ఏ రిలీజియన్ ఉంటే అయినా మా ప్రోగ్రాంలో రావచ్చు ఉండొచ్చు. మేము ఒక వాళ్ళకి అంటాం మీ గాడ్ ఆఫ్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్, అంటే మీ దేవుడు మీకు విశ్వాసం ఉందో ఆ దేవుడికి మీరు ప్రార్థన చేయండి, ఆ దేవుడికి మీరు సపోర్ట్ తీసుకోండి. గాడ్ మేము చాలామంది గాడ్ వర్డ్ అంటేనే ఇష్టం ఉండదు, సో మేము హయ్యర్ పవర్ అని వర్డ్ చెప్తాం. హయ్యర్ పవర్ అంటే నాకైనా ఒక పవర్ఫుల్ ఫోర్స్, లోకంలో నేను ఒకటే పవర్ఫుల్ లేను, నాకైనా పవర్ఫుల్ ఏందో ఫోర్స్ ఉంటుంది, ఆ ఫోర్స్ ఒక హయ్యర్ పవర్ అని చెప్తాం. ఆ దాంట్లో మీరు విశ్వాసం పెట్టండి, దాంట్లో ఒక ఆ సపోర్ట్ తీసుకోండి. దేవుడు అంటే దేవుడు, ఆర్ హయ్యర్ పవర్ అంటే హయ్యర్ పవర్. ఆ సపోర్ట్ తీసుకుని మీరు ఎలా బయట రావాలి అని మీరు చూడండి అని మేము గైడ్ చేస్తాం. ఎప్పుడు నాకెప్పుడు చిన్నప్పటి నుంచి నా రిలేషన్షిప్ దేవుడితోటి చాలా గివ్ అండ్ టేక్ రిలేషన్.

0: ఉండే. నాకు ఏమైనా ఈ ప్రాబ్లం నుంచి బయట తీసుకోరా, నేను ఇది మళ్ళా చేయను, నేను ఇది చేయను అని ఎప్పుడు అలా ప్రే చేస్తుండే. లేకుంటే ఈ ఒక్కసారి నాకు హెల్ప్ చేసేయి, ఒక్కసారి నాకు బయట రావాలి, మళ్ళా ఇలా నేను ఇది చేస్తా, నేను అది చేస్తాను అని ఆ దేవుడికి ఎప్పుడు ప్రే చేస్తుండే. కానీ ఇక్కడ ఫస్ట్ ఒక కాన్సెప్ట్ నాకు నేర్పించారు, గాడ్ ఇస్ ఓన్లీ లవింగ్ కేరింగ్ అండ్ షేరింగ్ అని. ఈ దేవుడు సపోర్ట్ వల్లనే నేను ఈ ప్రోగ్రాంలో మందు పదార్థాలకి దూరంగా ఉన్నాను.
1: అయితే సునీల్ గారు, ఇప్పుడు వ్యసనం నిన్ను బానిసగా మారుస్తుంది, సంకల్పం నిన్ను విజేతగా తీర్చిదిద్దుతుంది అంటారు. ఇప్పుడు మీరు అన్నారు, నిజంగా ద పర్సన్ హూ ఇస్ డ్రగ్ అడిక్ట్ తనకి బయటికి రావాలి నేను దీని నుంచి అనే ఒక కోరిక ఉండి, హీఈస్ విల్లింగ్ టు కమ్అవుట్ ఆనెస్ట్లీ, నార్కోటిక్ అనానిమస్ సంస్థ ద్వారా కంటిన్యూస్గా సెషన్స్కి అటెండ్ అయ్యి మీతో ఇంటరాక్ట్ అయ్యి తనను తాను బయటికి తీసుకురావచ్చు. ఈ ప్రాసెస్లో అంటే ఇప్పుడు ఏదైతే ఆ విత్డ్రావల్ సిమ్టమ్స్ నుంచి తట్టుకొని నిలబడడం కావచ్చు, దట్ ఫిజికల్ మెంటల్ అండ్ స్పిరిచువల్గా మెల్లగా స్టెప్ బై స్టెప్ బయటకు వచ్చిన తర్వాత ఎన్ని రోజులు డ్రగ్స్ తీసుకోకుండా మళ్ళీ అటువైపు వెళ్లకుండా ఉంటే ఎస్ హీ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ అవుట్ ఆఫ్ డ్రగ్ అడిక్షన్ అని చెప్పొచ్చు? ఏదైనా బార్ ఆర్ టైం లైన్ ఉందా?
0: మా ప్రోగ్రాంలో ఒక థింగ్ చెప్తారు, ఎవ్రీ డే ఇస్ అ సక్సెస్ఫుల్ డే నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్.
1: ఓకే.
0: అదే, ఒక రోజు నేను మందు పదార్థాలకి దూరంగా ఉన్నానంటే ఆ రోజు నేను సక్సెస్ఫుల్గా అయిపోయినా,
1: ఓకే
0: ఆ రోజు నాకు నేను గెలిచాను,
1: ఓకే
0: ఆ రోజు నేను గెలిచేశాను. ఎందుకంటే ఒక రోజుకి నేను మందు పదార్థాలకి దూరంగా
1: తీసుకోలేదు.
0: ఉన్నాను. ఎన్నో సంవత్సరాలు నాకు ఈ విడ్రాల్, ఒక విడ్రాల్ అంటే జస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ ఉంటుంది, ఆ విడ్రాల్ వల్ల ఫేస్ చేయకున్న ఒక సిచ్యువేషన్లో తోటి ఎన్నో సంవత్సరాలు బేకార్ అయింది, ఎన్నో సంవత్సరాలు ఏం చేయకుండా పోయింది. సో ఆ భయం, ఆ విడ్రాల్ ఫేస్ చేసే భయం తీసేయడం ఈ నార్కోటిక్స్ అనానిమస్ సంస్థలో ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్గా దొరుకుతుంది. ఎందుకంటే అందరు మెంబర్స్ ఏమైనా ఒక మందు పదార్థాలకి అడిక్షన్ తోటే వచ్చారు. మేము ఏ డ్రగ్కి డిఫరెన్షియేట్ చేయము, డ్రగ్స్ ఏమైనా ఉండొచ్చు, ఆర్ దీంట్లో డ్రగ్స్ అనే లేదు, అడిక్షన్ ఇస్ ద ప్రాబ్లం, అడిక్టివ్ పర్సనాలిటీ ఇస్ ద ప్రాబ్లం. చాలామందికి వేరే డ్రగ్దే ప్రాబ్లం లేకున్నా గ్యాంబ్లింగ్ అడిక్షన్ ఉంటుంది. గ్యాంబ్లింగ్ అడిక్షన్లో వాళ్ళు చాలా చాలా ఉండే మొత్తం పోయింది.
1: పోయింది.
0: డ్రగ్స్ అంటే కూడా ఎంత, ఒక రోజులో మేము 5-10 వేలు అయిపోతుంది, కానీ గ్యాంబ్లింగ్లో లక్ష లక్షల్లో పోవచ్చు ఒక రోజులో. అలాంటి మంది కూడా ఈ ప్రోగ్రాంలో వచ్చి వాళ్ళకి కూడా ఈరోజు వాళ్ళ ప్రాబ్లం నుంచి బయటకు ఉన్నారు. వాళ్ళ ఏం సపోర్ట్ కావాలో ఆ సపోర్ట్ మేము ఎలా ఇవ్వాలి అని మేము చూస్తాం అంతే.
1: బాగుంది. మన ఈరోజు ఈ ప్రోగ్రాం వింటున్న ఎవరైనా ఒక డ్రగ్ అడిక్ట్కి హెల్ప్ అయినా కూడా మన ప్రోగ్రాం మనం సక్సెస్ అయిందని చెప్పాలి. చివరిగా శ్రోతలకి, నార్కోటిక్ అనానిమస్ సంస్థ తరపున మీరిచ్చే
0: అడిక్షన్ అంటేనే ఒక జప్పు. సో ఇది ఫస్ట్ జప్పుగా ఒప్పుకుంటే, మీకు ఒక ప్రాబ్లం ఉందని మీకు తెలిస్తే ఇది బయట రావచ్చు, ఎవరైనా రావచ్చు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్.
1: ఎస్
0: వెబ్సైట్లో naindia.in,
1: ఓకే
0: నార్కోటిక్స్ అనానిమస్ naindia.in మా వెబ్సైట్. ఎన్ఏ హైదరాబాద్లో కూడా ఫెలోషిప్ ఉంది. మా ఫోన్ నంబర్స్ వచ్చి 9293-181-524, ఇంకా 9985360968. దీంట్లో ఏ నంబర్లో అయినా మీరు కాల్ చేయొచ్చు, ఏ టైంలో అయినా కాల్ చేయొచ్చు. సపోర్ట్ మేము ఫ్రీగా ఇస్తాము, మేము ఎవరి దగ్గర పైసలు తీసుకోము.
1: మాదక ద్రవ్యాలను జయించిన వ్యక్తి నిజంగా తనను తాను జయించిన మహావిజేత. చాలా బాగుంది సునీల్ గారు. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అన్న మహాకవి శ్రీశ్రీ గారి మాటలను గుర్తు చేసుకుంటూ, మాదక ద్రవ్య రహిత సమాజం వైపు, ఎ డ్రగ్ ఫ్రీ సొసైటీ కోసం మనందరం ఎవరి పాత్ర వారు పోషిస్తూ అందరం కలిసి నడిస్తేనే అది సాధ్యమవుతుంది. సునీల్ గారు, మీరు మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోస్కి వచ్చి చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం.

0: మీరింతవరకు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను.
4: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాసిఫైడ్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324052, 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: ఆకాశవాణి హైదరాబాద్ ఆరోగ్య దీపిక.
1: నేను డాక్టర్ నందకిషోర్ ఎర్రంశెట్టి. పూర్వం పెరాలసిస్ లేదా పక్షవాతం అనేది 75 సంవత్సరాలు దాటిన వృద్ధుల్లో మాత్రమే గమనిస్తే, కోవిడ్ తర్వాత అనేకానేక కారణాల వల్ల 25 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న యువతి యువకుల్లో కూడా గమనించటం చాలా బాధాకరం. నిద్రలేమి, వ్యాయామం లేకపోవటం, డీహైడ్రేషన్, ఒబేసిటీ ఇలాంటివన్నీ నేటి యువతి యువకుల్లో పెరాలసిస్ రావడానికి కారణాలు అవుతున్నాయి. పెరాలసిస్ అనేది ప్రాణాంతకం మాత్రమే కాదు, మార్బిడిటీ అంటే మంచానికి అతుక్కునుండే పరిస్థితిని కలిగిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా మొదటి 90 రోజుల్లోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఫిజియోథెరపీ లేదా రీహాబిలిటేషన్ సెంటర్లో వారి సమక్షంలో సలహా సహాయం తీసుకోవడం ద్వారా తిరిగి కోలుకోవడానికి పూర్తి స్థాయి అవకాశాలు ఉన్నాయి.
0: ఆకాశవాణి హైదరాబాద్ ఆరోగ్య దీపిక.

0: Queen Maxima of Netherlands discuss India's digital public infrastructure-led revolution. Government restores commercial LPG supplies to pre-crisis levels, withdraws sectoral restrictions. FIR lodged against 8 named accused and several unidentified persons in connection with Ayodhya Ram Mandir donation case. IMF says India continues to be major driver of global economic growth despite economic impact of Iran conflict and higher energy prices. In football, Ecuador advanced to FIFA World Cup knockout stage, beating Germany 2-1 in New Jersey. And in cricket, Shefali Verma powers India to 5-wicket win over Bangladesh in Women's T20 World Cup in Manchester. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి సమయం 8:30. ప్రకటించిన కార్యక్రమం వెంటనే
2: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఊత్తుకాడు వెంకటకవి రచనలు వింటారు. గానం కుమారి బి లలిత, శ్రీమతి బి హరిప్రియ, శ్రీ డి శేషాచారి. నిర్వహణ శ్రీ ఎన్ఎస్ శ్రీనివాసన్. కార్యక్రమంలో ముందుగా వినండి శ్రీ విఘ్నరాజం భజే, గంభీర నాటరాగం, ఖండచాపు తాళం.

0: ఉపసేతుః ఆర్త స్వదద్వసన భూషణ కేశబంధ.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఊత్తుకాడు వెంకటకవి రచనలు విన్నారు. గానం కుమారి బి లలిత, శ్రీమతి బి హరిప్రియ, శ్రీ డి శేషాచారి. నిర్వహణ శ్రీ ఎన్ఎస్ శ్రీనివాసన్.
2: ఆకాశవాణి సమయం 9:00. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సంక్షేమ శాఖల పరిధిలో చేపట్టే స్వయం ఉపాధి కార్యక్రమాలన్నింటినీ ఇకపై రాజీవ్ యువ వికాసం కింద అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సంక్షేమ గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో పెండింగ్లో ఉన్న మరమ్మత్తు పనులను నెల రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. దీనికోసం 2023 నుంచి పెండింగ్లో ఉన్న 7.5 కోట్ల రూపాయల మరమ్మత్తు బిల్లులను వెంటనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో యూరియా పంపిణీ యాప్నకు వరుసగా 2 ఏడాది కూడా మంచి ఆదరణ లభిస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ నెల 24 నాటికి 1.91 లక్షల టన్నుల యూరియా కొనుగోలు జరిగిందని, 85.84 లక్షల సంచుల నిల్వలు సిద్దంగా ఉన్నాయని పేర్కొన్నారు. కొన్ని చోట్ల ఎదురైన చిన్న సమస్యలను భూతద్దంలో చూపిస్తూ విపక్షాలు చేసే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. బీసీ గురుకుల విద్యాలయాల నుంచి ప్రఖ్యాత జాతీయ విద్యా సంస్థలైన ఐఐటి, IIIT, NITలకు ఎంపికై అక్కడ చేరిన విద్యార్థులకు ప్రభుత్వం తరపున ల్యాప్టాప్లు ఇవ్వనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. గురుకుల సొసైటీ వ్యవసాయ కళాశాలలో బీసీ గురుకుల విద్యార్థులకు కూడా ప్రవేశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. అంగన్వాడీల నియామక ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి తెరలేపిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకురాలు సత్యవతి రాథోడ్ ఆరోపించారు. నియామకాల ప్రక్రియలో అంగన్వాడీలకు 10 మార్కులు వేసే అధికారాన్ని కలెక్టర్లకు ఇవ్వడం వల్ల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్ మంత్రుల సిఫారసులు నడుస్తున్నాయని విమర్శించారు. ఈ కొత్త విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే ఎల్ఎన్టీ సంస్థ నష్టాలు చవిచూస్తోందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే మెట్రో పనులు ముందుకు కదలలేదని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఓటరు నమోదు దరఖాస్తులను గ్రేటర్ హైదరాబాద్ మినహా మిగిలిన ప్రాంతాల్లో కేవలం తెలుగులోనే ఇవ్వడంపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఖమ్మం జిల్లాలోని పాలేరు జలాశయం పరిధిలో ఉన్న ప్రాంతాల్లో తాగునీటి సమస్యను తీర్చడం కోసం నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు అధికారులు నీటిని విడుదల చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాలేరు జలాశయానికి 1 టీఎంసీ నీటిని తరలించనున్నట్లు ఎన్ఎస్పీ ఎస్సీ మల్లికార్జునరావు తెలిపారు. టీజీ20 లీగ్ క్రికెట్ టోర్నమెంట్లో పాలమూరు స్ట్రైకర్స్ జట్టు తొలి విజయం సాధించింది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో మెదక్ ఫాల్కన్స్పై 5 వికెట్ల తేడాతో గెలిచింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి 10 గంటలకు వింటారు.

చిత్రసీమ తెలుగు సినిమా పాటలో ముందుగా మీరు వినబోతున్న ఈ పాట మంచి మనసులు. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాటకు రచన ఆత్రేయ, సంగీతాన్ని అందించారు ఇళయరాజా.

0: దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: చిత్రసీమల తర్వాత మీరు వినబోతున్న ఈ పాట ముద్దమందారం. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన, వేటూరి సుందర రామూర్తి రచన, రమేష్ నాయుడు సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవీ విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,00,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవీ విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
2: చిత్రసీమలో మీరు వింటున్న ఆ పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడింది. సీతారాం శాస్త్రి రచనకు మహేష్ స్వరూప సంగీత సారథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడింది ఈ పాట. ప్రేమ

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: కార్యక్రమంలో మీరు వినబోతున్న ఈ పాట ఆత్రేయ రచనకు ఇళయరాజా సంగీత సారథ్యం వహించగా ఎస్ జానకి పాడిన నిరీక్షణ సినిమా నుండి. ఈ పాటను ఇప్పుడు విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో తరువాతి పాట ప్రేమించు పెళ్ళాడు. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడింది, వేటూరి సుందరరామూర్తి రచన, ఇళయరాజా సంగీతం.

0: రాముదు గోవింద గోపెమ్మ చేతులు రాధమ్మ చేతులు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: చిత్రసీమలో మీరు వినబోతున్న ఈ పాట ఆలాపన. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడింది. డాక్టర్ సి నారాయణ రెడ్డి రచనకు ఇళయరాజా సంగీతాన్ని అందించారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు వింటున్నారు చిత్రసీమ. చిత్రసీమలో తర్వాతి పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడింది. వేటూరి రచన చక్రవర్తి సంగీతాన్ని అందించిన ఖైదీ ఈ సినిమా నుండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమల తర్వాత అన్వేషణ. ఈ సినిమా కోసం వేటూరి రచనకు ఇళయరాజా స్వరపర్చగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన ఈ పాట ఇప్పుడు

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమల తర్వాత మీరు వినబోతున్న ఈ పాట శ్రీనివాస కళ్యాణం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీలగలం నుంచి జాలువారిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం, కేవీ మహదేవన్ సంగీతం.

0: కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాసిఫైడ్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324052 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
1: కార్యక్రమంలో తరువాత ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి సుందరరామూర్తి గీతం, చక్రవర్తి సంగీతం, గూండా ఈ చిత్రం నుండి పాట.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మొహర్రం పండుగ త్యాగనిరతికి, మత సామరస్యానికి ప్రతీక అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజలంతా ఐక్యంగా సోదరభావంతో ఈ పండుగను జరుపుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలో స్థలాభావం దృష్ట్యా 10 అంతస్తుల మోడల్లో ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ ఏడాది కోర్ పరిధిలో మొత్తం 100,000 ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. బోనస్ ఇస్తామని ప్రకటించిన 7 రకాల వడ్ల సాగుపై రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్లో విస్తృత ప్రచారం కల్పించాలని వ్యవసాయ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. దీనికి అనుగుణంగా రైతు వేదికల్లో విత్తన పంపిణీని కూడా ప్రారంభించింది. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ల నియామకం పూర్తయిందని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ తెలిపారు. వచ్చే సెప్టెంబర్ నాటికి 80% పాఠశాలల్లో, నవంబర్ నాటికి 100% పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ పథకం అమలవుతుందని, కంప్యూటర్ ల్యాబ్లున్న చోట ఐసీటీ ఇన్స్ట్రక్టర్లను నియమించనున్నట్లు వెల్లడించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పరిశీలించడానికి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించింది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ మేరకు ప్రకటన విడుదల చేస్తూ, వీరు బూత్ స్థాయి నుంచి పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ప్రక్రియను పరిశీలిస్తారని పేర్కొన్నారు. అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఇచ్చిన తీర్పులను సవాలు చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లలో ఇప్పటి వరకు కౌంటర్లు దాఖలు చేయని ఎమ్మెల్యేలు దానం నాగేందర్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి హైకోర్టు చివరిగా 2 వారాల గడువు ఇచ్చింది. తదుపరి విచారణను జూలై 22కు వాయిదా వేసింది. తెలంగాణ 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 23,013 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణలో ఎల్ఎల్బి కోర్సులో ప్రవేశానికి జూలై 5 నుంచి 10వ తేదీ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగనుంది. ఈ మేరకు లాసెట్ ప్రవేశాల కన్వీనర్ ఆచార్య ఐ పాండురంగారెడ్డి షెడ్యూల్ను విడుదల చేశారు. రాబోయే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్న రాత్రి పలు జిల్లాల్లో వర్షం కురిసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి 10 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి సమయం 10:03 దాటి 15 సెకండ్లు. ప్రకటించిన హిందీ కార్యక్రమం వెంటనే.
1: మీడియం వేవ్ 406.5 మీటర్స్ అర్థాత్ 738 కిలోహెర్ట్స్ పర్ ఆర్ న్యూస్ ఆన్ AIR మొబైల్ యాప్ పర్ ఆకాశవాణి కా యే హైదరాబాద్ కేంద్ర హై. ఆకాశవాణి హైదరాబాద్ కే ఇస్ విశేష హిందీ కార్యక్రమ మే ఆప్ సభీ శ్రోతాఓ కా హార్దిక్ స్వాగత హై. మై హూ జైదీప్. శ్రోతాఓ, నశా ఏక ఐసీ సమస్యా హై జో ధీరే ధీరే వ్యక్తి కే జీవన్, ఉస్కే పరివార్ ఔర్ ఉస్కే సపనో కో ప్రభావిత కర్ సక్తీ హై. హర్ వర్ష 26 జూన్ కో పూరా విశ్వ ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ కే రూప్ మే మనాతా హై. యహ దిన్ హమే నశీలీ పదార్థో కే దుష్ప్రభావో కే ప్రతి జాగరూక్ హోనే ఔర్ నశాముక్త సమాజ కే నిర్మాణ కే లియే సంకల్పిత హోనే కా అవసర ప్రదాన కర్తా హై. ఆజ్ కే ఇస్ విశేష కార్యక్రమ

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ. సఖి ఈ చిత్రం కోసం హరిహరన్ క్లింటన్ పాడిన వేటూరి గీతం, ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించిన ఈ పాట ఇప్పుడు

0: రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: తొలి ప్రేమ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గళం నుంచి జాలవర్ణ శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి గీతం, దేవా సంగీతం.

0: మాటైనా
1: పాటైనా
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856.

వింటున్న పాట యార్ రెహమాన్. సంగీత సారథ్యంలో రాజశ్రీ రచనకు ఉన్నికృష్ణన్ గళాన్నందించిన ప్రేమికుడు చిత్రం నుండి.

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
1: కార్యక్రమంలో తరువాతి పాట రోజా. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుజాత బృందం పాడింది. రాజశ్రీ రచన, ఏఆర్ రెహమాన్ సంగీతం.

0: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
1: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన వాణి,
0: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
1: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
0: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట, మన్ కీ బాత్.
2: మాటైనా
1: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
2: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
2: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: ఆకాశవాణి సమయం 11:00 వార్తల ముఖ్యాంశాలు వింటారు.

అందించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. యువతలో సానుకూల ఆలోచనలు, విలువలు పెంపొందించి మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తన సందేశంలో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో నెదర్లాండ్స్ రాణి మ్యాక్సిమాతో సమావేశమయ్యారు. భారత్ సాధించిన డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విప్లవం వల్ల సామాన్యులకు సైతం బ్యాంకింగ్, ఆర్థిక సేవలు ఎంత సులభంగా, తక్కువ ఖర్చుతో అందుబాటులోకి వచ్చాయో ప్రధానమంత్రి మోదీ ఈ సమావేశంలో వివరించారు. ఇది ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే కాకుండా వారిని ఆర్థికంగా ఎలా బలోపేతం చేసిందో చర్చించారు. గత పీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన అప్పుల వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తమ ప్రభుత్వం వచ్చాక ప్రతి నెల 1వ తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. 10 ఏళ్ల విధ్వంసాన్ని అధిగమిస్తూ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని పేర్కొన్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు రేపు శ్రీకారం చుడుతున్నట్లు మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆగమశాస్త్ర నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూనే అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆలయ ఆధ్యాత్మిక వైభవానికి భంగం కలగకుండా సంప్రదాయ శిల్పకళను ప్రతిబింబించేలా రాతి నిర్మాణాలకే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వెనిజులా దేశంలో సంభవించిన వరుస భూకంపాల కారణంగా ఇప్పటి వరకు 188 మంది మరణించగా 1500 మందికి పైగా గాయపడ్డారు. ఫుట్బాల్ ప్రపంచకప్ పోటీల్లో భాగంగా ఈరోజు న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఈ మ్యాచ్లో ఈక్వెడార్ 2-1 గోల్స్ తేడాతో బలమైన జర్మనీని ఓడించి నాకౌట్కు అర్హత సాధించింది. డల్లాస్ స్టేడియంలో జరిగిన గ్రూప్ F4లో జపాన్, స్వీడన్ జట్ల మధ్య మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. ఈ ఫలితంతో ఇరు జట్లు నాకౌట్ రౌండ్లోకి అడుగుపెట్టాయి. రాబోయే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా నషాముక్త్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. దేశాన్ని వ్యసనరహితంగా మార్చేందుకు, యువతను రక్షించేందుకు చురుగ్గా పనిచేస్తున్న విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థల కృషిని అభినందించారు.

0: ఆకాశవాణి
1: ఆకాశవాణి మారిన మనుషులు నాటకం వింటారు. రచన శ్రీ తేజ ఎస్ఎస్, నిర్వహణ శ్రీ ఎస్ రామగోపాల్, సహకారం శ్రీ ముత్తోజు సత్యనారాయణ. ఇందులో పాల్గొన్న పాత్రలు, పాత్రధారులు: సుధాకరు శ్రీ ఎస్ సుంకసారి రమేష్, సునంద శ్రీమతి రాళ్లబండి కృష్ణసాయి, సింగన్న శ్రీ మాడుగుల కృష్ణమోహన్, రాయప్ప శ్రీ డి పరమేశ్వరాచారి, గంగన్న శ్రీ ఎస్ రామగోపాల్, సర్పంచ్ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి, కలెక్టర్ శ్రీ సత్యనారాయణ. వినండి మారిన మనుషులు నాటకం.

0: సునందా, సునందా,
1: ఏమండి?
0: కాఫీ అయ్యిందా?
1: అయ్యిందండి, తెస్తున్నాను, ఇదిగో తీసుకోండి.
0: ఆహా, కాఫీ చాలా బాగుందోయ్. నీ చేత్తో తయారు చేసిన కాఫీ ఎన్నిసార్లు తాగినా ఇంకా తాగాలనిపిస్తుంది. ఇందులో చక్కెరతో పాటు నీ ప్రేమనేమన్నా కలుపుతావై?
1: ఈ పొగడ్తలకేంలేండి, రోజూ ఉండేవే అన్నట్టు. మీకిప్పుడు సెలవులు కదా, ఓ మారు ఇద్దరం కలిసి మా పుట్టింటికి వెళ్ళొద్దామన్నాను, గుర్తుందా అండి?
0: గుర్తుంది. గుర్తులేకపోవడానికి నేనేం ముసలివాణ్ణేం కాదు, ఇంకా పడుచువాణ్ణి. ఆ కొత్తింటి అల్లుడు మర్యాదలు ఉండనే ఉంటాయి కదా, వీలు చూసుకుని వెళ్దాం.
1: ఇంకెప్పుడు వీలు చూసుకుని వెళ్లేది? ఆ టీచర్ ఉద్యోగం ఉండగా మళ్ళీ ఆ గైడ్ ఉద్యోగం దేనికండి? ఎవరు వచ్చి మిమ్మల్ని కలిసినా చాలు, దగ్గరుండి మరీ చూపిస్తారు, మీకు విసుగనిపించదా?
0: విసుగు దేనికోయి, టీచర్ ఉద్యోగం భుక్తి కోసం, ఇక ఈ గైడ్ ఉద్యోగం మానసిక సంతృప్తి కోసం.
1: దానివల్ల మీకేం డబ్బేమి రావటం లేదు కదా, అలాంటప్పుడు ఆ పని చేయడం దేనికి?
0: సునందా.

0: ప్రతి పని డబ్బు కోసమే చేయరాదు, మానసిక సంతృప్తి కోసం. కొంత సామాజిక బాధ్యతగా కొన్ని పనులు తప్పనిసరిగా చేయాలి. ఈ ప్రాంతంలో ఉండే చారిత్రక కట్టడాల గురించి, ఈ ప్రాంతం ప్రాశస్త్యం గురించి వచ్చిన వారికి వివరించటం వల్ల మన గతకాలపు చరిత్ర, సంస్కృతి ఎలాంటిదో, ఎంత గొప్పదో తెలుస్తుంది. గైడ్ అంటే మార్గదర్శి, దారి చూపేవాడు. నేను నా పరిధి మేర గైడ్ రూపంలో ఇక్కడ వచ్చిన ప్రజానీకానికి ఇక్కడి విశేషాలు వివరించి చైతన్యపరుస్తున్నాను. చూడు ఈ పేపర్లోని ఈ వార్త చూడు.
1: ఏది?
0: తమిళనాడులోని ఓ ప్రాచీన దేవాలయంలోని పంచలోహ విగ్రహాలు మాయం. అబ్బబ్బా,
1: అక్కడెక్కడో విగ్రహాలు మాయమైతే మీకెందుకు బాధ చెప్పండి?
0: బాధ? బాధ ఎందుకుండదోయ్, నేనే కాదు ప్రతి ఒక్కడూ బాధపడాల్సిన విషయం ఇది.
1: ఎందుకు, దేనికి బాధపడాలి?
0: దేనికా? మన ఇంట్లో వస్తువులు కానీ, మన ఇంటి చుట్టూ ఉన్న ప్రహారీ గోడను కానీ ఎవరైనా పగలగొడితే ఏం చేస్తాం?
1: ఏం చేస్తామా? చావగొడతాం, ఎదురు తిరిగితే ప్రాణాలు కూడా తీస్తాం.
0: ఈ విషయంలో కూడా మనం అలాగే భావించాలి. మన పూర్వీకుల ద్వారా మనకు సంప్రాప్తించిన ఆస్తిపాస్తుల్ని ఎలా జాగ్రత్తగా చూసుకుని అభివృద్ధి పరుచుకుంటామో, అలాగే మన గత నాగరికతకు చిహ్నంగా నిలిచిన చారిత్రక కట్టడాల్ని, శిల్ప సంపదని పరిరక్షించుకోవాలి. వాటిని భావి తరాలకు భద్రపరిచి ఉంచాలి.
1: నిజమే అనుకోండి, ఆ పని చేయవలసింది గవర్నమెంట్ కదండి.
0: ప్రజల సహాయ సహకారాలు లేనిదే ఏ గవర్నమెంట్ అయినా ఏదీ చేయలేదు సునంద. ప్రభుత్వం ఏ విషయంలో అయినా ఒక చట్టం చేసినప్పుడు దాన్ని గౌరవించవలసిన బాధ్యత, సహకరించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది.
1: ఇంతకు మీరు చెప్పొచ్చేది ఏమంటారు?
0: సో నేను చెప్పొచ్చేది ఏమిటంటే, ఎవరైనా చారిత్రక కట్టడాల్ని పాడు చేస్తుంటే లేదా శిల్ప సంపదను దోచుకెళ్తుంటే ఆ విషయం తెలిసినప్పుడు మనకెందుకులే అని ఊరుకోరాదు.
1: ఏం చేయాలి?
0: వెంటనే ఈ విషయాన్ని, ఆ దుశ్చర్యలకు పాల్పడిన వ్యక్తుల గురించి ప్రభుత్వానికి సమాచారం అందించాలి. అలాగే చరిత్ర విలువ తెలియని ప్రజలు కోటగోడలకు సంబంధించిన రాళ్లను తమ ఇళ్లకు వాడుకోవడానికి తరలిస్తూ ఉంటే మనం అడ్డుకోవాలి. వాటి పరిరక్షణ తాలూకు ఆవశ్యకత ఏమిటో వారికి తెలియజెప్పాలి. ఇది పౌరులుగా మనందరి బాధ్యత.
1: ఏం బాధ్యతలో ఏమిటో, చేస్తున్న ఆ టీచర్ ఉద్యోగం ఒక్కటి చాలు అంటే వినరు, ఇలాంటి అదనపు బాధ్యతలు వద్దండి అంటే వినరు.
0: మనిషి కేవలం తన కోసమే జీవించకూడదు సునంద.
1: మరి
0: సమాజానికి ఏదో ఒక విధంగా తన పరిధి మేర సేవ చేయాలి అన్న తలంపుతో జీవించాలి, అప్పుడే మనిషి జీవితానికి సార్థకత.
1: బళ్ళో పిల్లలకు పాఠాలు చెప్పడం అలవాటైన మీకు చివరికి నాకు కూడా ఇలాంటి పాఠాలు చెప్పడం మొదలు పెట్టారు. మీకెన్నిసార్లు చెప్పినా లాభం లేదు, మీ ధోరణి మీదే, ఎవరి పిచ్చి వారికి ఆనందం అన్నది ఇందుకే.
0: సరే అలాగే అనుకో.
1: నా అనుకోవటంకేం కానీ, పేపర్ చదవటం, కాఫీ తాగటం పూర్తి చేశారు కదా, స్నానం చేసి టిఫిన్ కానిద్దరూ రండి.
0: పద, వస్తున్నాను.
2: సార్.
0: ఎవరు?
2: నేను సార్, గంగన్న.
0: నువ్వా గంగన్న?
2: అవును సార్.
0: ఎలా ఉన్నావు? అక్కడే నిల్చున్నావే, రా లోపలికి. ఏంటి విశేషం, ఇలా ఉదయాన్నే వచ్చావేం?
2: మన ప్రాంతపు చారిత్రక కట్టడాల్ని చూడటానికి కొంతమంది కాలేజీ పిల్లలు వచ్చారు సార్. గైడ్ లేడా అని అడిగారు. నేను ఇలా మీకోసం పరిగెత్తుకొచ్చాను.
0: నువ్వే వారికి వివరించి చెప్పొచ్చుగా, నీకు అన్ని విషయాలు తెలుసు.
2: నేను ఆ కట్టడాలకు కాపలాదారుణ్ణి మాత్రమే, పైగా నాకంతగా మీలా చదువు లేదు, వాటి గురించి పూర్తిగా తెలియదు సార్. మీరైతేనే వారికి వివరంగా అర్థమయ్యేలా చెప్తారు.
0: సరే గంగన్న, ఓ అరగంటలో వస్తాను, నువ్వు వెళ్ళు.
2: అలాగే సార్, వస్తాను సార్.

0: కళ్ళు కోసం పంపిన ఆ సింగనగాడు పోయి గంటయింది, ఇంతవరకు రాలేదు. ఆ తాటితోపు కాడినే తాగి తూతున్నాడేమో. వెదవనాయలు రాణి ఈడ్చుతాను, ఓ బీడి తాగాలి. బీడీలు కూడా అయిపోయాయి. కళ్ళు సీసాలతో పాటు బీడీలు కూడా దెమ్మని చెప్పాను. వాడొచ్చేదాకా ఈ బీడీ తాగే తుత్తర ఎట్లా తట్టుకోవాలో ఏమో. నా యాల్ది తాగుడు అలవాటు కంటే ఈ పొగ తాగే తుత్తరే మనిషిని ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. అదిగో వస్తున్నాడు, బేగిరారా నాయాలా.
1: వస్తున్నా.
0: అట్టా పోయి ఇట్లా సిడ్గలో రమ్మంటే ఇంత ఆలస్యం చేస్తావా? ఈ చింత తోపుకా నుంచి తాటి తోపు పర్లాంగు దూరం కూడా లేదు. ఇంతసేపు ఏడబాతకానే ఆడుకుంటా కూర్చున్నావు.
1: నేను ఎవరితో బాతకానే ఆడలేదన్నా.
0: మరి ఇంత ఆలస్యం ఎందుకైంది?
1: తాటికల్లు తీసే మల్లేశం కోసం తాటి తోపు కాడ ఎదురు చూస్తావు.

0: వచ్చినా, వాడు ఆలస్యంగా వచ్చినాడు, నన్నేటి చేయమంటావు?
1: ఊళ్ళోకి వెళ్ళి బీడీ తెచ్చినావా?
0: తెచ్చినా, తీసుకో.
1: కళ్ళు పుల్లగుందా?
0: నేను తాగలే, పొద్దెక్కింది కదా, పుల్లగే ఉంటది.
1: చేతిలో ఉన్న డబ్బులు అయిపోయాయి, సిగరెట్ల కాడ బీడీలు వచ్చినాయి, ఇంకా ఎడైనా తవ్వాల్సిందే.
0: ఎడదవుతావు? ఆలోచన చేసినావా?
1: ఈ రాయప్ప గుణపని దింపినారంటే ఏదో ఒకటి దొరికి తీరాల్సిందే.
0: అదే అన్నా, ఈ మారు ఏడ తవ్వాలనుకుంటా ఉండవు.
1: తవ్వుతా తవ్వుతా, ఇట్లా రా, చెవిలో చెప్తా.
0: ఇక్కడ ఎవరున్నారు? మన ఇద్దరేగా, చెప్పు చెప్పు.
1: అటు చూడు, మనకు దగ్గరలో ఇద్దరు చెట్ల నుంచి చింతకాయలు రాలుస్తున్నారు.
0: అవునన్నో, నీ బుర్రే బుర్రే, అందుకే ఎన్నిసార్లు ఎన్ని చోట్ల తవ్వినా పోలీసులు పట్టుకోలేకపోతా ఉన్నారు.
1: ఈ రాయప్ప అంటే ఏమనుకున్నావు రా? ఎవరికి తెలియకుండా పని కాని చెప్తాడు. తవ్విన ప్రాంతాలలో వేరే ప్రాంతం నుంచి వచ్చి తవ్వారని అనుకోవాలా? ఆ ప్రాంతపు దినపత్రికలు కావాలని పారేస్తాను. ఆంధ్రాలో తవ్వితే తమిళ దినపత్రికలు, తమిళనాడులో తవ్వితే కన్నడ దినపత్రికలు. దీంతో పోలీసుల దృష్టి ఆ ప్రాంతం వైపు వెళ్తుంది. మన మీద ఎవ్వరికీ అనుమానం రాదు.
0: ఏ ఆలోచన అన్నది? నీ బుర్రే బుర్ర, ఇన్నాళ్ళు నువ్వు అట్టా పారేస్తుంటే ఎందుకోలే అనుకున్నా. ఎంతైనా అన్నా, నువ్వు నువ్వే.
1: కళ్ళు పుల్లగుందిరా, ఇప్పుడ కానీలే. డబ్బులు వస్తే మంచి ఖరీదైన మందు తాగుదాం. నువ్వు తాగు. అవును, నంచుకోవడానికి ఏమైనా తెచ్చినావా?
0: బీడీలతో పాటు కారం సుట్టలు నాలుగు కొన్నానన్నా.
1: సరే, ఏదో ఒకటి గాని.
0: ఏడదవేదన్నా, చెలో చెప్తానేంటి?
1: ఇట్ట దగ్గరికి రా.
0: వచ్చిన చెప్పు చెప్పన్నా.

0: సైలెన్స్ సైలెన్స్. పిల్లలు అల్లరి చేయకుండా పాఠాలు వినాలి. ఈరోజు పాఠం ఉపకారికి ఉపకారం విపరీతము కాదు సేయ వివరింపంగన్, అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి. ఈ పద్యం గురించి తెలుసుకుందాం. అందరూ నిశ్శబ్దంగా ఉండి నేను చెప్పేది వినండి. చదువు విషయంలో అయినా మరే విషయంలోనైనా ఎదుటివారు చెప్పేది శ్రద్ధగా ఆలకిస్తే విషయం ఏమిటన్నది స్పష్టంగా బోధపడుతుంది. అది మీ విద్యార్థి జీవితానికే కాక భవిష్యత్తు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి గురువులు తల్లిదండ్రులు పెద్దలు చెప్పేది శ్రద్ధగా వినాలి, విషయం అర్థం చేసుకోవాలి. ఇక ఈ సుమతి పద్య తాత్పర్యం ఏమిటో చెప్పుకుందాం. అపకారం అంటే ఏమిటి? ఒక వ్యక్తికి కానీ ఇతరులకు కానీ సమాజానికి కానీ వారి ఎదుగుదలకు కానీ వారి దైనందిన జీవితానికి కానీ సమాజ పురోగమనానికి కానీ కాని పనులతో అసత్యాలతో ఇబ్బంది కలిగించడం. ఈ ఇబ్బంది పలు రకాలుగా ఉంటుంది. ఉదాహరణకి మీలో ఒకడికి రాంబాబు అనే తోటి విద్యార్థితో పడదనుకోండి. వాడి గురించి మాస్టర్లకు ఇతరులకు లేదా రాంబాబు ఇంటి వారికి అసత్యాలతో కూడిన చాడీలు చెప్పడం. ఉదాహరణకి నా బుక్స్ తీసుకున్నాడను నా పెన్ను దొంగలించాడు అని చెప్పడం. దీన్నే వ్యక్తికి అపకారం అంటారు. ఇక ఇతరులకు అంటే మన దేశం ఎన్నో సంస్కృతుల సమ్మేళనం, ఎన్నో కులాలు మరెన్నో మతాలు. ఒక మత సమూహానికి మరొక మత సమూహంలోని కొందరు అపకారం చేయాలని చూడడం, అందుకు గాను తమ తోటి మతస్థుల్లో కొందరిని రెచ్చిపోయేలా చేసి ఎదుటి వారిపై దాడి చేసే విధంగా ప్రోత్సహించడం, పలు అబద్ధాలతో కూడిన విషయాల్ని ప్రచారం చేసి వారి మనస్సుల్ని కలుషితం చేయడం, కుల మత విద్వేషాలు రగల్చడం కూడా అపకారం కిందికే వస్తుంది. ఇక సమాజానికి చేసే అపకారం ఏమిటంటే, నువ్వా గంగన్న, ఏమిటి అలా ఆయాసపడుతూ వచ్చావు? చూడు ఎలా రొప్పుతున్నావు. పరిగెత్తుకు రాకపోతే నిదానంగా నడుచుకుంటూ రావచ్చుగా. ఈ క్లాస్ అయ్యాక నేను ఫ్రీగానే ఉన్నాను, వస్తానులే.
1: దారుణం జరిగిపోతుంది సార్, అందుకే పరిగెత్తుకుంటూ వచ్చాను.
0: దారుణమా? ఏం జరిగింది గంగన్న?
1: మీరు నా వెంట రావాలి, తప్పదు సార్.
0: ముందు విషయం చెప్పు.
1: తిరిగ్గా విషయం చెప్పడానికి సమయం లేదు, వెంటనే రండి సార్, వెళ్తూ దారి మధ్యలో చెప్తాను.
0: సరే పిల్లలు, మీరు వెళ్ళి ఆడుకోండి, నేను మళ్ళీ వస్తాను. పడ గంగన్న.

0: త్వరగా పని పూర్తి కానీ రా.
1: అలాగే అలాగే.
0: ఆ లింగ కింద తప్పకుండా నీ దీనికి చెప్పాలంటాయి. ఇది వరకు మనం ఎన్ని దేవాలయాల్లో ఇలా లింగాన్ని పడగొట్టి వాటి కింద నిధిని కాజేయలేదు. కాకపోతే ఆశించినంత నిధి దొరకలేదు. అవి మన జల్సాల కోసం ఖర్చు అయిపోయాయి. కానీ
2: రాయప్పన్న, నిజంగా ఈ లింగం కింద నిధి దొరుకుతుందంటావా?
0: దొరుకుతుందిరా సింగన్న. ఇది చాలా పురాతన దేవాలయం, తప్పకుండా నిధి ఉంటుంది. మన పూర్వీకులు విగ్రహ ప్రతిష్ట చేసేటప్పుడు మూల విగ్రహాల కింద నిధిని ఉంచడం సంప్రదాయం. దానికి ఇంకో కారణం కూడా ఉందనుకో.
2: ఏంటన్నా కారణం?
0: దొంగల బారి నుండి తమ సంపదను కాపాడుకోవడానికి ఇలా విగ్రహాల కింద ఉంచేవారు. వాటిని తాకితే పాపం వస్తుందని, నరకానికి పోతారని శిలాపలకాలు కూడా వేయించేవారు. అందుకే ధనంపై ఆశ ఉన్న ప్రజలు గాని, దోపిడి దొంగలు గాని దేవాలయాల్లోని నిధుల జోలికి వెళ్లడానికి భయపడేవారా?
2: అక్కగాన్న, ఇన్ని విషయాలు నీకెట్లా తెలుసన్నా?
0: నేను కొద్ది గొప్ప చదువుకున్నానులే, అందుకే ఈ పనికి పూనుకుంది. హాయ కష్టం చేస్తే ఏమొస్తుందిరా? ఇట్లాంటి నిధులు దొరికితే లక్షాధికారులం కాదు కోటీశ్వరులం కావచ్చు. హాయిగా కార్లలో తిరుగుతూ జీవితాన్ని మజా చేయొచ్చు.
2: అంత నిధి దొరకాలి కదన్నా?
0: దొరుకుతుందిరా, తప్పక దొరుకుతుంది. దీని క్రింద పెద్ద మొత్తంలో నిధి ఉన్నట్టు సమాచారం సేకరించాను. నిజంగా అలాగే ఉంటే మన దశ మారినట్టే.
2: ఏమీ దొరకపోతే లేదో కాస్తో కూస్తో దొరికితే?
0: మునుపటికి శుభం పలకరా పెళ్లి కొడక అంటే ఏదో అన్నాడట. అలా ఉన్నాయి నీ మాటలు. పెద్ద ఎత్తునే నిధి దొరుకుతుంది, కానీ తెల్లారేలోపు పని పూర్తి చేసుకుని వెళ్ళిపోవాలి. అరే సింగన, లింగం కదులుతుంది, ఇద్దరం కలిసి కదిలించి పక్కకు తీద్దాం. పట్టు.
2: ఎంత కదిలించినా కదలటం లేదన్నా. అన్నా, ఇట్లా కుదరదు కానీ దీన్ని పూర్తిగా పడవేసి తవ్వేద్దాం. ఏమంటావు?
0: సరే అట్టగే. కానీ
3: ఆపండి, ఆపండి.
2: మీరా మాస్టరు?
3: సొంత గ్రామవాసులై ఉండి నిధి నిక్షేపాల కోసం ఎంతో పురాతన దేవాలయంలోని శివలింగాన్ని బద్దలు కొట్టి దాని క్రింద ధనమేదైనా ఉంటే దోచుకుపోవడానికి ప్రయత్నిస్తున్నారా? ఛీ, సిగ్గులేదు.
0: సిగ్గెందుకు? మాకు ధనం కావాలి, అందుకోసం ఏమైనా చేస్తాం. ఇలాంటి లింగాలే కాదు మరి ఏమైనా పడగొడతాం. అవసరమైతే మనుషుల ప్రాణాలు కూడా తీస్తాం. మా గురించి నీకు బాగా తెలిసినట్టు లేదు. మా వెనకాల కొందరు పెద్ద మనుషుల అండ కూడా ఉంది. ఆ విషయం నీకన్నా ఆ గంగనకు బాగా తెలుసు. అయినా నీ టీచర్ ఉద్యోగం నువ్వు చేసుకోక ఇలాంటి వాటిలో తలదూర్చడం దేనికి?
3: పురాతన కట్టడాలను, శిల్ప సంపదను, గుళ్ళోని విగ్రహాలను పగలగొట్టడం చట్టరీత్యా నేరం. మీపై ఇప్పుడే వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తాను.
0: చెయ్యి, ఆ తర్వాత ఏమవుతుందో నీకే తెలుస్తుంది. గంగన్న, అట్ట దిష్టిబొమ్మలా నిలబడి ఉన్నావేం? ఏమవుతాదో చెప్పు మీ సార్కు. మేము ఇక్కడ లింగాన్ని పగలగొడుతున్న విషయం నువ్వు రహస్యంగా చూసి మీ సార్ను పిలుచుకొచ్చావు కదూ, ముందు నిన్ను తన్నాలా?
4: ఏ రాయప్ప, మాటలు చిన్నగా రారి.
0: ఏంట్రా, నీకు కూడా పౌరుషం వచ్చిందా? ఇతని అండ చూసుకునేగా. ఇద్దరిని కలిపి నరికి పారేస్తాం. ఈ రాయప్పంటే ఈ రాళ్ల పడుకే హడల్.
2: వద్దులే అన్నా, పోదాం పదా.
0: నువ్వు ఉండరా, పిరికి నా ఎలా మాట్లాడకు. ఇట్లాంటి వాళ్ళు మనల్ని ఏమీ చేసుకోలేరు.
2: ముందు పోదాం పదన్నా. పోలీసులు చెప్పినా చెప్పుండొచ్చు, వాళ్ళ చేతిలో పడితే బయటికి రావడం చాలా కష్టం. పదన్నా పోదాం.
0: మన వెనకాల పెద్ద మనుషులుండి కూడా అట్ట భయపడతావేందిరా? రాని పోలీసుల్ని.
2: రాన్నా, నా మాట విని పోదాం. ఈ గుడి కాకపోతే మరో గుడి పోదా. రాన్నా, రాన్నా, పోదాం పదా.
0: ఏయ్, మా వాడు చెప్పినాడు కాబట్టి వెళ్తున్నా. లేదంటే మీరిద్దరు ఈ పాటికి నా చేతిలో కథం అయిపోయేవారు.
3: నీలాంటి వ్యక్తుల్ని చాలా మందిని చూశాను. నీ బెదిరింపు మాటలకి లొంగే రకాన్ని కాదు నేను.
0: సరే, ఈ రాయప్ప దెబ్బ రుచి చూడాలంటే అట్టకే గాని.
4: రేయ్ రేయ్, మా సారి మీద గుణపం ఎత్తుతావురా నా యారా నిన్ను. ఇప్పటికైనా తెలిసిందా మా సారి ఎలాంటాడో? ముందు మంచిగా చెబుతాడు, మాట వినకుండా జులుం చూపిస్తే నడ్డి విరగొడతారా.
0: సింగన్నా, అబ్బా, అరే సింగన్నా.

0: అబ్బా
1: గంగన్న,
2: చెప్పండి సారు.
1: నువ్వు వెంటనే వెళ్లి పోలీసులను పిలుచుకుని రా, వాళ్ళు వచ్చేదాకా వీళ్ళు పారిపోకుండా నేను కాపలా కాస్తాను.
2: అట్లాగే సారు, నిమిషాల మీద పిలుచుకొస్తా.
1: రాయప్ప. సింగన్న ఇదిగో కదిలారో ఈ గునుపం మీ గుండెల్లోకి దిగుతుంది, జాగ్రత్త.

0: ఏమండి ఏమండి, కాఫీ తీసుకోండి. దేని గురించి ఆలోచిస్తున్నారు? మీరు అరెస్టు చేయించిన వారిద్దరి గురించేనా? నాకు కూడా కంగారుగానే ఉందండి. వాళ్ళు బెయిల్పై బయటకొచ్చాక మిమ్మల్ని ఏమైనా చేస్తే
1: ఏం చేస్తారంటావు? చంపే ప్రయత్నం చేస్తారంటావు, అంతేగా?
0: ఎంత తేలిగ్గా అనేస్తున్నారండి. నిజంగా అలాంటిది ఏదైనా జరిగితే నా గతేం కాను. బయట విషయాలు మనకొద్దండి అంటే వినరు. ఇప్పుడు చూడండి, వ్యవహారం ఎంత దూరం వచ్చిందో.
1: నువ్వు అనవసరంగా ఆందోళన చెందకు సునంద. ఓ మనిషిని చంపటం అంత తేలికైన విషయం కాదు.
0: ఏమిటో?
1: అయినా పుట్టిన ప్రతిజీవి ఎప్పుడో ఒకప్పుడు గిట్టక మానదు కదా. ప్రతి మనిషి ఈ తలంపుతోనే ధీమాగా జీవించాలి, కానీ పిరికితనంతో కాదు.
0: మీరెన్ని చెప్పినా నాకు మాత్రం భయంగా ఉందండి. వాళ్ల వెనుక పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వ్యక్తుల అండదండలు కూడా ఉన్నాయని విన్నాను.
1: ఎవరి అండదండలు ఉన్నా చివరికి న్యాయానిదే గెలుపు అన్నది 100కి 100 పాళ్ళు నిజం. అనవసరంగా ఆ విధవల గురించి ఆలోచించి బుర్రపాటు చేసుకోకు. వాళ్లకు కోర్టులో శిక్ష పడ్డం ఖాయం.
0: మరి మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు?
1: ఏం లేదు సునంద, ఇక్కడి ప్రజానీకంలో తమ ప్రాంతంలో ఉన్న చారిత్రక కట్టడాలపై ఉదాసీనత భావం నెలకొని ఉంది.
0: ఉంటే
1: చారిత్రక కట్టడాల పరిరక్షణ గురించి వారిని జాగృతపరచాలి. వాటి విలువ ఏమిటో తెలియజెప్పాలి.
0: ఎందుకు?
1: ఇక్కడి ప్రజానీకాన్ని సమావేశపరిచి వారిలో మార్పు తేవడానికి ప్రయత్నం చేయాలన్న ఆలోచనతో ఉన్నాను. అంతేకాని ఆ విధవులు నన్నేదో చేస్తారన్న భయంతో కాదు.
0: ఏమో, మీ మంకుపట్టు మీది. మీకేదైనా తోస్తే దాన్ని చేసేదాకా నిద్రపోరు. అవతలి వాళ్ళని కూడా నిద్రపోనివ్వరు.
1: మనిషికి రోజుకి 6 గంటల నిద్ర చాలు సునంద. అంతకంటే ఎక్కువ నిద్రపోతే అది సోమరితనానికి దారితీస్తుంది.
0: ఆ టీచర్ ఉద్యోగంలో చేరాక మాటలు బాగా నేర్చారు.
1: గంగన్న రారా.
0: మీ కుడి భుజం రెడీ అయి వచ్చినట్టున్నాడు. ఇక ఆలస్యం దేనికి, అతనితో పాటు వెళ్ళండి.
1: అవసరం పడితే వెళ్ళక తప్పదు. నువ్వు వెళ్ళి అతనికి కూడా మంచి కాఫీ తీసుకునిరా.
2: మీ భార్యాభర్తల సంభాషణ మధ్యన పానకంలో పుడకలా వచ్చానా సార్?
1: అదేం లేదు గంగన్న, ఇంతకీ నేను పురమాయించిన పని ఏం చేసావు?
2: ఆ విషయం చెప్పడానికి వచ్చాను. ఈ గ్రామంలోని ప్రజలందరూ సాయంకాలం 6 గంటలకి స్కూల్ దగ్గరికి రావాలని దండోరా వేయించారు. మీరు చెప్పినట్టుగానే మీ స్కూల్ పిల్లలందరినీ తీసుకెళ్ళి గ్రామంలో ఉన్న చారిత్రక కట్టడాల వద్ద మొక్కల్ని నాటించాను. మీరిచ్చిన డబ్బుతో వారికి తలో పెన్ను కూడా కొనిపెట్టాను. అలాగే దండోరా వేసిన వాడికి 50 ఇచ్చాను. ఇక మీరిచ్చిన డబ్బులో 50 మిగిలింది. ఇదిగోండి.
1: పర్వాలేదు గంగన్న, నీ దగ్గరే ఉంచుకో.
2: అయినా నాకెందుకు సార్?
1: నీకు అప్పుడప్పుడు సిగరెట్ కాల్చే అలవాటు ఉందిగా, అందుకు ఉపయోగపడుతుంది. ఉంచుకో, పర్వాలేదు.
2: మీది భలే దొడ్డ బుద్ధి సార్.
0: గంగన్న ఇదిగో కాఫీ.
2: అమ్మగారి కాఫీ అమృతంలా ఉందంటే నమ్మండి, ఆ సుబ్బయ్య హోటల్లో కాఫీ పొడిచి నీళ్ళలా ఉంటుంది. ఎంతైనా ఇంటి వంటకానికి హోటల్ వంటకానికి తేడానే కదా సార్?
1: నిజం చెప్పావు గంగన్న, ఇంటి వంటకమే శ్రేయస్కరమైనది. ఎవరైనా టూరిస్టులు వచ్చారా?
2: ముగ్గురు వచ్చారు సార్.
0: ఆ ముగ్గురి కోసం పనిగట్టుకు వెళ్తారా?
1: ముగ్గురి కోసమైనా 30 మంది కోసమైనా గైడ్గా నాకంటూ ఒక బాధ్యతను స్వీకరించాక వెళ్ళక తప్పదు కదా. నువ్వు వెళ్ళి ఆ వంట పని చూడు.
0: వెళ్తానులేండి, వండి వడ్డించడానికేగా నేనున్నది.
1: వంట పని ఇంటి పని నిజంగానే కష్టంతో కూడుకున్నది. రేపటి నుంచి నా వంతు కూడా సహాయం చేస్తాను లేవే సునంద.
0: మీరు సాయం చేస్తే ఇక ఆ రోజు వంట అయినట్లే. నా తంటాలు ఏవో నేను పడతాను, కానీ మీకు టూరిస్టుల నుంచి పిలుపు వచ్చిందిగా. ఇక ఆలస్యం దేనికి, వెళ్ళండి.

0: ఏంటి మామ అట్టా సుత్తున్నావు? ఇంటకు పా, ఇట్ట కుక్కో.
1: పిల్లగాళ్ళేరి రత్తాలు,
0: ఆడిపోతారు మామ. కూలికేగా పోయేది, వాళ్ళ ఇంటికాడ కూసుంటే కుటుంబం నడిచేదెట్టా? నా ఒక్కదాని కూలితో కుటుంబం నడుస్తుందా? నువ్వు ఉన్నావు ఏం చేయడానికి? పెళ్ళై

0: చివరికి నా మెళ్ళలోని పుత్తి కూడా అమ్మేసుకోవాల్సి వచ్చింది. కట్టబడి సంపాదించే పైసలు మనవి మామ, ఇట గుళ్ళు దోసేసి సంపాదించే సొమ్ము ఎన్నాళ్ళుంటుంది? పాపం సొమ్ము పాపంగానే పోతుంది. చూడయ్యా, ఇకనైనా బుద్ధిగా ఉండు, మళ్ళీ నిధులు నిధులు అంటూ వెళ్ళి తవ్వ మాక, ఊరికి ఇంటికాడ కూసో, నేను నా పిల్లలు నిన్ను సాక్కుంటాం.
1: ఈ కూలి బతికెన్నాళ్ళే, అందుకే ఈ దారి దొక్కాను.
0: దేవుడి సొమ్ము తాకడం ఎంత పాపం అనుకున్నావు? నీకేడ తెలుస్తాయిలే పాపపుణ్యాల గురించి, చెప్పినా ఇనుకుంటావా ఏటి?
1: రతాలు, నన్ను పోలీసులకు పట్టించి జైలుకు పంపిన ఆ గంగన గాన్ని, ఆ టీచర్ గాడి అంత చూసేదాకా నాకు నిద్ర పట్టదు.
0: మళ్ళీ ఇదే గోళ, వెళ్ళి మంచం కాడ కాసేపు తొంగు, నేను ఈలోపు కూరు ఉడకేస్తా, ఇతరులు అంతం చూస్తాడట చూస్తాడు అంతం. ముందు నువ్వు అంతం కాకుండా చూసుకో. కర్మ కర్మ, ఏ జన్మలో ఏ కర్మ చేసినానో ఇట్లాంటి మొగుడు దొరికినాడు.

0: సునంద, సునంద
1: చెప్పండి.
0: నాకు గంగన్నకు కాస్త కాఫీ తెచ్చివు. అలాగే ఈరోజు పేపర్ కూడా తీసుకుని రావా.
1: సరేనండి.
2: మీపై దాడి చేయించింది ఆ రాయప్ప అనే నా అనుమానం సారు.
1: గంగన్న, నువ్వన్నదే నిజం. ఇదిగోండి కాఫీ. గంగన్న తీసుకు. వద్దండి అంటే ఆ రౌడీలతో పేచి పెట్టుకున్నారు. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. అదృష్టం బాగుండి మీకు ప్రాణహాని జరగలేదు. అదే జరిగి ఉంటే నా పరిస్థితి ఏమయ్యేది? వద్దండి, ఇక ఈ ఊర్లో ఉండటం వద్దు. మరెక్కడికైనా బదిలీ చేయించుకుని వెళ్ళిపోదాం.
2: అవును సార్, ఈ ఊరు నుంచి మీరు ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోవటమే మంచిదనిపిస్తుంది.
1: అవును గంగన్న.
2: మీరు ఓ టీచర్గానే కాక గైడ్గానే కాక ఈ ఊరి బాగు కోసం ఎంతో చేశారు. అలాంటి మీపై దాడి జరిగినా ఈ ఊరి జనం కిమ్మనలేదు. మనకెందుకు లేని మౌనంగా ఉండిపోయారు. ఒక్కసారి ఆలోచించండి సారు.
0: చూడు గంగన్న, వాళ్ళు అలా ఉండిపోవడానికి కారణం భయం. మనిషి భయపడుతున్నంత కాలం పల్లెల్లో ఉన్నా పట్టణంలో ఉన్నా అతనిపై ఎవరో ఒకరు పెత్తనం సాగిస్తూనే ఉంటారు. భయం అన్నది ఎప్పుడు వీడితే అప్పుడు ఎదుటి వ్యక్తిపై తిరుగుబాటు చేయడమే కాదు అతని దౌర్జన్యాలను కూడా అణచివేస్తాడు. ఈ గ్రామంలో చిన్న చిన్న వ్యక్తిగత తగాదాల కారణంగా కొన్ని గ్రూపులుగా విడిపోయారు. వారందరినీ ఏకం చేస్తాను. రాయప్ప లాంటి వారికి తగిన విధంగా బుద్ధి చెప్పేలా చేస్తాను. అలాంటి వారికి ఈ గ్రామంలో నిలవ నీడ లేకుండా చేస్తాను.
2: చేయండి సార్.
0: అతని బెయిల్ క్యాన్సిల్ చేయించి తిరిగి రిమాండ్కి పంపేలా చేస్తాను. అంతవరకు ఈ సుధాకర్ నిద్రపోడు.
2: మీరు ఆవేశపడకండి సారు. ముందు ఈ గాయాలు తగ్గని, తర్వాత జరగాల్సిందేదో ఆలోచిద్దాం.
0: ఆలోచిస్తూ కూర్చుంటే అలాంటి వారు మరింతగా రెచ్చిపోతారు గంగన్న. పద, ఈరోజే పట్నం వెళ్ళి కలెక్టర్ ఎస్పీ గారిని కలుద్దాం.
1: ఈ పరిస్థితిలోనా?
0: ఏ పరిస్థితిలో ఉన్నా వెళ్ళక తప్పదు సునంద. గంగన్న పద.
1: వద్దండి, నా మాట వినండి. మీరక్కడికి వెళ్తే గొడవ మరింతగా పెరిగి అది ఏ దారుణానికైనా దారి తీయవచ్చు.
0: పోతే పోని విధవ ప్రాణం, వాళ్లకు మాత్రం శిక్ష పడి తీరవలసిందే.
2: అవునమ్మా, అలాంటోళ్లకు శిక్ష పడాల్సిందే, ఊరు నుంచి తరమాల్సిందే. పదండి సారు, మీ వెనకాలే నేనుంటాను.
0: పదా.
1: భగవంతుడా, ఇకపై అంతా నీదే భారం.

0: వాళ్ళే మనం మంచి తిండికి అలవాటు పడిన వాళ్ళం కదా. ఈ జైలు కూడా ఎట్ట ఎక్కుతుంది, ఎట్టా పట్టలోకి పోతుంది. అయినా తప్పదు, అలవాటు చేసుకోవాలా. ఆలోచన మనిషి ఈ బీడీ తాగన్నా
1: వద్దనిసేపు కూడా ఇస్తామేంట్రా?
0: ఏందన్నా అట్ట ఇసుకుంటా ఉండవో, నీ మనసులో ఆలోచన చెప్పు.
1: ఆ టీచర్ గాడి వల్ల ఊళ్ళో వారందరూ ఏకమై మనల్ని ఊర్లోకి రానియకుండా చేసింది చాలక. బెయిల్పై బయటకు వచ్చిన మనం పోలీసులకు దొరకకుండా కొండల్లో దాక్కుంటే మరీ పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
0: అవునన్నా, నువ్వు గుడ్లూరుకి చూస్తే బెదిరే నాయలందరూ ఆ టీచర్ వచ్చాక పులిగా మారిపోయారు. స్విచ్ అయిపోయినాక నా యాది మన వాళ్ళని మళ్ళీ పిల్లిలా చెయ్యాలా. ఏమంటావన్నా ఏమంటావు?
1: ఆ విషయం తర్వాత గాని మనం జైలుకు వచ్చి ఏడాది గడిచిపోయినా కనీసం ఒక్కరు కూడా మనల్ని చూడడానికి రాలేదు. అదే కాస్త బాధగా ఉందిరా. మిగతా ఖైదీలను చూడడం కోసం ఎలా వస్తున్నారో చూడు.
0: మనల్ని చూడడానికి ఎవరు వస్తారన్నా? వస్తే మన పిల్లలు రావాలా? ఎందుకో వాళ్ళు కూడా రాలేదన్నా.
1: అదేరా నా బాధ, కనీసం కట్టుకున్న పిల్లం కూడా చూడడానికి రాకపోతే ఈ బతికెందుకు అనిపిస్తోంది.
0: నాకు కూడా అట్టగే ఉందన్నా, ఏం చేద్దాం? వాళ్ళు ఎందుకు రాలేదో మరి.
1: ఊరి జనంతో పాటు వారికి కూడా మనమంటే రోత పుట్టుంటుంది, అందుకే వచ్చిండరు.
0: అట్ట అనుకోమాకన్నా, ఇవాళ కాకపోతే ఏదో ఓ రోజు వస్తారు. ఎంతైనా తాళి కట్టి సంసారం చేసుకోవడం కదా.
1: ఆ తాళిని ఎగతాళిని చేసినప్పుడు ఏ ఆడదైనా ఎందుకు వస్తుందిరా? నా వల్ల తనకు అవమానం జరిగి మనసులో బాధతో అవమానంతో కుమిలిపోతా ఉంటది, అందుకే రాలేదు.

ఏందన్నా ఆలోచిస్తా ఉండవు? మనకు సిద్ధపడిందనా? ఆ స్కూల్ టీచరు గంగన్న గారు సాక్షి చెప్పబట్టే మనకు సిద్ధపడింది. నా ఇయాలది శిక్షకాలం పూర్తయినాక ఇద్దరిని తెగ నరికేద్దాం. మనం నమ్ముకున్న పెద్దలు కూడా నా ఇయాలది మనకు మొండి సై చూపించారు. ఇక మనకు మనమే పక్క తీర్చుకోవాలా? ఇందన్నా ఈ బీడి కాల్చు. ఎందుకన్నా? ఒంటో బాగాలేదేంది?

0: రాయప్ప సింగన్న,
1: జైలు
0: సూపరింటెండెంట్ నుంచి ప్రత్యేక పర్మిషన్ తీసుకుని వచ్చింది నేనే.
1: మాకు వ్యతిరేకంగా సత్యం చెప్పి మమ్మల్ని జైలుకి పంపించి సలక మళ్ళీ మేమెట్టా ఉన్నావు చూడడానికి వచ్చావా? వెళ్ళాలి, బయటకు వచ్చాక నిన్ను నిన్ను నరికి ఫౌల్ పెడతాం.
2: నువ్వు ఆగరా, ఎందుకు వచ్చావు?
0: మీకోసమే.
2: మాకోసమా? ఎందుకు?
0: చూడు రాయప్ప, ధనం సంపాదించాలనుకోవటం తప్పు కాదు, అయితే ఆ ధనాన్ని అక్రమమైన మార్గాల ద్వారా కాక సక్రమమైన మార్గాల ద్వారా చట్టబద్ధంగా సంపాదించాలి. అలా కాక అక్రమ మార్గాల ద్వారా సంపాదించాలని చూస్తే ఒక్కో మారు ఇలాంటి గతి ఎవరికైనా పడుతుంది. సమాజంలో పరువు ప్రతిష్టలు దిగజారిపోతాయి. మనిషికి ధనం కన్నా పరువు ప్రతిష్ట అన్నది చాలా ముఖ్యం. మీరు చారిత్రక శిల్ప సంపదను దోచడం, నిధుల కోసం గుళ్ళో విగ్రహాలను నాశనం చేయడం చాలా అవివేకం. ధనాశకు మన పూర్వ సంస్కృతిని మనమే చేతులారా నాశనం చేసుకోకూడదు. చారిత్రక కట్టడాలను కానీ శిల్ప సంపద కానీ మనకు పెద్దలు మిగిల్చిన ఆస్తిపాస్తుల వంటివి, వాటిని పాడు చేసుకుంటామా? అలాగే వీటిని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ విషయం మీరు గ్రహించాలి. ఇక మిమ్మల్ని చూడ్డానికి కనీసం మీ భార్యలు కూడా రాకపోవడానికి కారణం మీ పట్ల అసహ్య భావం కలగటమే.
1: మాపై మా పిల్లలకే రోత కలిగినప్పుడు మీరెందుకు వచ్చారు సార్?
0: మానవతా దృక్పథంతో, పుట్టుకతో ఏ మనిషి దుర్మార్గుడు చెడ్డవాడు కాదు. పరిసరాల ప్రభావం, స్నేహాల ప్రభావం అతన్ని అలా మార్చే అవకాశం ఉంది. మీలోని చెడుని ప్రక్షాళన చేసుకుని మంచి పౌరులుగా మారి గ్రామానికి వస్తే గ్రామం మిమ్మల్ని తప్పకుండా స్వాగతిస్తుంది. అలా మంచి వ్యక్తులుగా మారి వస్తారన్న నమ్మకం నాకుంది. మీకోసం ఇదిగో ఈ మిఠాయిలు తెచ్చాను, తీసుకోండి.
2: మీరు నిజంగా మనిషి రూపంలో ఉన్న దేవుడు సార్. మిమ్మల్ని కొట్టించాను, అయినా నాపై ద్వేషం లేదు, ప్రేమను కనబరుస్తున్నారు. మీరు ఆశించిన విధంగా తప్పకుండా మారుతాం. ఇకపై తప్పుడు పనుల జోలికి వెళ్ళాం. ఎక్కువలో నాలో చేసుకుని పెళ్ళాం బిడ్డల్ని పోషించుకుంటాం సుధాకర్ బాబు. వయసులో నాకంటే చిన్నవాడివైనా నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. నీ పట్ల ప్రవర్తించిన తీరుకు మా ఇద్దరిని మన్నించు, మా ఇద్దరిని మన్నించు సుధాకర్ బాబు.
0: రాయప్ప, నువ్వెలాంటి వాడివైనా నీలోనూ మానవత్వం ఉంది, పైగా నాకంటే పెద్దవాడివి, నాకు నమస్కరించరాదు. మీ భార్యలకు నచ్చ చెప్పి మిమ్మల్ని చూడడానికి పంపిస్తాను, ఇక వస్తాను.
1: క్షమించండి బాబు, ఏదో ఆవేశం తిట్టాను, దుర్మార్గుడి నన్ను క్షమించండి బాబు.
0: మరేం పర్వాలేదు సింగన్న, వస్తాను.
2: అట్లాగే బాబు,
1: అట్లాగే బాబు.

0: రతాలు రతాలు, ఓయ్ రతాలు, నిన్నే కాసింత బయటికి రా.
1: వస్తున్నా వస్తున్నా. ఏంది గంగన్న మామ, పొద్దుటేలే వచ్చేసినావేటి? ఈ బాబు,
0: ఈ సారు మన ఊళ్ళో ఉన్న ఎలిమెంటరీ స్కూల్ టీచర్ రతాలు.
1: దండాలండి బాబయ్య.
2: రతాలు, మా మీద నీకు కోపంగా లేదా?
1: ఎందుకుంటుంది బాబు, నా మగుడు సేయకూడని పని చేసేసినాడు, అందుకేగా జైలుసి చనిపోతున్నాడు. ఆడికి అట్టా కావాల్సిందే. ఇట్టటోళ్ళకి జైలే మంచిది బాబు. ఆ జైల్లో 4 రోజులు సిప్పగూడు తింటే గాని ఇట్టంటోళ్ళకి బుద్ధి రాదు. అట్ట కూర్చోండి బాబు.
2: మరేం పర్వాలేదు రతాలు, నేను నీ దగ్గరికి రావడానికి కారణం నిన్న జైలుకెళ్ళి నీ భర్త రాయప్పను, అతని అనుచరుడు రంగన్నను కలిసి వచ్చాను.
1: అలాగా బాబు, మీరెందుకు బాబు వాళ్ళని చూడటానికి వెళ్ళడం?
2: నాకు వారిపై వ్యక్తిగత ద్వేషం లేదని చెప్పేందుకే. నా రాకకు వారెంతగానో సంతోషించారు. మిమ్మల్ని ఓసారి రమ్మని కోరాడు. నీతో పాటు సింగన్న భార్యను కూడా తీసుకెళ్ళు. మిమ్మల్ని చూస్తే వాళ్ళలో ఆందోళన తగ్గి నింపాదిగా ఉంటారు అన్నట్టు. నీ దగ్గరికి రావడానికి మరో ముఖ్య కారణం, చదువుకుంటున్న నీ పిల్లల్ని చదువు మాన్పించి నీతో పాటు కూలీ పనులకు తీసుకెళ్తున్నావని తెలిసింది. కూలీ పని మాన్పించి మళ్ళీ బడికి పంపు. పిల్లలు చక్కగా చదువుకొని పై స్థాయికి వెళ్ళాలి, కానీ కూలీలుగా మిగిలిపోరాదు.
1: నా ఒక్కదాని కూలీతో ఇల్లెట్టా గడుపుతుంది బాబు. నా మొగినీశయం మీకు తెలియంది కాదు. ఇల్లు, వాకిలి, పెళ్ళాం, పిల్లల గురించి పట్టించుకోకుండా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు. జైలు శిక్ష పూర్తి చేసుకుని బయటకు వచ్చాక కూడా ఆడలో ఏ మార్పు రాదయ్యా. కుక్కతోక వంకర లాంటి బుద్ధి ఆడిది.
2: ఈ మారు రాయప్ప తప్పక మారుతాడు. అతనిలో పశ్చాత్తాప గుణం కనిపించింది. మార్పు మనిషికుండే సహజ లక్షణం. కలెక్టర్ గారితో మాట్లాడి ఈ ఊరికి చేరువలో ఉన్న బంజరు భూమిలో మీకు కొంత భూమిని కేటాయించేటట్లు చూస్తాను. ఆ పొలం వస్తే దాన్ని సాగు చేసుకుంటూ సుఖంగా ఉండండి.
1: నిజంగా మీరు దేవుళ్ళు అంటోడు బాబు. మీకెట్టా కృతజ్ఞతలు చెప్పాలో మాట రావట్లేదు బాబు.
2: మాటల సంగతి ఏం గాని, నువ్వు నీ పిల్లల్ని తిరిగి బడికి పంపడమే నాకు చెప్పే కృతజ్ఞత.
1: రేపే పంపుతాను బాబు గారు, తప్పకుండా పంపుతాను. నా పిల్లలు నాలా కూలికి వెళ్ళకూడదు. బాగా చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చెయ్యాలా. అందుకు ఎంత కట్టమైనా చేస్తాను సారు.
2: వెరీ గుడ్. నీలా కూలికెళ్లే ప్రతి వాళ్ళు తమ పిల్లల్ని చక్కగా చదివించాలన్న ప్రతిన బూనితే కూలికెళ్లే పిల్లలే ఉండరమ్మా. వస్తానమ్మా.
1: మంచిది బాబు గారు.
0: వెళ్ళి ఆ సింగనగాడి పిల్లని కూడా చెప్పు రతాలు.
1: అట్టాగే మామా.
0: మీరిద్దరు వెళ్ళి మీ భర్తలను చూసిరండి
2: అన్నట్టు. జైలు చాలా దూరంలో ఉంది, వేరే ఊళ్ళో ఉంది. వెళ్ళి రావడానికి చాలా ఖర్చు అవుతుంది. ఇదిగో అమ్మా ఈ 2000 తీసుకో.
1: వద్దులే బాబు గారు, ఎక్కడైనా బాకీ చేసి తీసుకెళ్తాం.
2: పర్వాలేదులే అమ్మా, ఉంచు, వస్తానమ్మా.
1: అట్టాగే బాబు గారు.
2: పద గంగన్న, స్కూల్కి వెళ్ళే టైం అయింది.
0: అలాగే సారు.
1: దయగల బాబు, 100 సల్లంగా ఉండాలి.

ఈరోజు మన గ్రామానికి ఎంతో సుదినం. స్వయంగా కలెక్టర్ గారు మా గ్రామానికి రావడం మా గ్రామం చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు అందుకున్న సుధాకర్ బాబు గారిని కూడా అభినందిస్తున్నాను. పేరుకు నేను ఈ గ్రామానికి సర్పంచ్ అయినా, సుధాకర్ బాబు గారు వచ్చాకే ఈ గ్రామ రూపురేఖలు మార్చేశారు. అనేక చోట్ల మొక్కలు నాటించి గ్రామాన్ని నందనవనం చేశారు. అలాగే చారిత్రక కట్టడాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించి వాటి జోలికి ఎవరైనా వెళితే ప్రజానీకం కదిలి వచ్చి వారి భరతం పట్టేటట్లుగా మాలోని శక్తిని జాగృతపరిచారు. అలాగే చారిత్రక పర్యటనల వల్ల మాలో ఆసక్తి కలిగించి ఎన్నో ప్రాంతాలని దగ్గరుండి చూపించి మాలో విజ్ఞానాన్ని కూడా పెంచారు సుధాకర్ బాబు. పాఠశాల ఉత్తీర్ణత శాతం కూడా పెంచారు. ఇలాంటి వారు ఊరికి ఒకరుంటే చాలు, ఆ గ్రామం బాగుపడుతుంది. నా ఈ చిరు ఉపన్యాసం ఇంతటితో ముగిస్తూ కలెక్టర్ గారిని, సుధాకర్ గారిని, అలాగే వారి అర్ధాంగి సునంద గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను.

0: ఇప్పుడు కలెక్టర్ గారు ఈ దంపతులను సన్మానించి 4 మాటలు చెప్తారు.
1: సభికులందరికీ నమస్కారం. నేను చెప్పాలనుకున్నవన్నీ సర్పంచ్ చెన్నయ్య గారు చెప్పేశారు. వీరిని సత్కరించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. చారిత్రక కట్టడాల విషయంలోనూ గ్రామాన్ని అభివృద్ధి పరిచే విషయంలోనూ ఎంతో శ్రద్ధ కనబరిచి ఓ గైడ్గా మార్గదర్శిగా నిలిచిన సుధాకర్ గారిని ఎలిమెంటరీ స్కూల్ స్థాయి నుంచి హై స్కూల్ స్థాయికి ప్రమోట్ చేస్తున్నాను. అలాగే వారిని జిల్లా టూరిజం శాఖకు సంబంధించిన సలహాదారుగా కూడా నియమించమని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నాను. ఇలాంటి ప్రజ్ఞావంతుణ్ణి సన్మానించే అవకాశం కలిగినందుకు నేను కూడా ఎంతో ఆనందిస్తున్నాను. మీ గ్రామంలో ఏమైనా సమస్యలుంటే నా దృష్టికి తీసుకురండి, తప్పకుండా వాటిని పరిష్కరిస్తాను. నాకు ఈ అవకాశం కల్పించిన వారికి కృతజ్ఞతలు. సెలవు.
0: చివరిగా మన కథానాయకుడు సుధాకర్ బాబు మాట్లాడతారు.
2: అందరికీ నమస్కారం. మీ అందరి అభిమానానికి పాత్రుడనైనందుకు ఆనందంగా ఉంది. నన్ను జిల్లా టూరిజం శాఖకు సలహాదారుడిగా సిఫార్సు చేయబోతున్నందుకు, ఇక రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు రావడానికి రికమెండ్ చేసిన కలెక్టర్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను బదిలీ అయినా ఇకపై మీరందరూ ఒకే బాటగా మాటగా ఉండి రాబోవు తరాలకి మార్గదర్శకులవుతారని ఆశిస్తున్నాను. అయ్యా కలెక్టర్ గారు, శిక్షకాలం పూర్తి చేసుకుని రాబోతున్న సింగన్న రాయప్పలకు ఏదైనా స్వయం ఉపాధి అవకాశం కల్పించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను.
1: తప్పకుండా నా వంతు సహకారం అందిస్తాను సుధాకర్ గారు.

0: అమ్మావా? మనూరు వచ్చేసినది. సింగన్న,
1: అమ్మా
0: ఏందట సోత్తున్నావు? నువ్వు దిగు.
1: దిగుతానమ్మా, దిగుతాను.
2: రత్తాలు, ఊర్లోకి రావాలంటే మనసు ఎట్టాగా ఉందే. నా అహంకారంతో ఊళ్ళోని దేవునికి అపకారం తలపెట్టినాను. దేవుడు లాంటి ఆ మాస్టార్ బుర్ర పగలగొట్టించాను. అందుకే ఊరోళ్ళంతా కలిసి నన్ను ఇన్ని పోలీసులకు పట్టించింది.
0: అట్టా అనుకోకు మావా. దేవుని లాంటి ఈ సారుకు అపకారం చేసినావు కాబట్టే శిక్ష అనుభవించావు. ఇక ఊళ్ళో వాళ్ళు ఏమీ అనుకోరులే. పోదాంపా.
2: ఏమోనే, ఊళ్ళోకి రావాలంటే మనసు రావడం లేదు. ఏదైనా ఇంకో ఊరికి పోయి బతుకుదాం. నేనీడే ఉంటా. బేగి ఇంటికెళ్ళి బట్టలు సర్దుకొని పిల్లల్ని వెంట పెట్టుకునిరా. ఎక్కడికైనా పోయి బతుకుదాం.
0: అట్టా అనబాకు మామా. పుట్టి పెరిగి నూరు ఏడగాక ఏడ బతుకుతాం చెప్పు. పైగా పిల్లలు చదువుకుంటున్నారు. ఇంకేడుకోపోతే వాళ్ళ చదువు ఆగవైపోదా? నువ్వేటి మనసులో పెట్టుకోక రా. పోదాం రా మామా.
2: ఏమనే రాబుది ఆవడం లేదు.
0: ఏంది మామా చిన్నపిల్లోడులాగా? రా పోదాం. ఏంది సింగన్న, మాట్లాడకుండా అట్ట సూతుండావు. పోదామని చెప్పు.
1: పోదాంపా అన్న, పోదాంపా.
2: ఏమోరా, ఊళ్ళో వాళ్ళ మూకాలు చూడాలంటేనే ఎట్టగా ఉంది.
1: వీరు చెప్పినట్టు చేసిన శిక్ష అనుభవించాము. ఎవరేమైనా అనుకోని పోదాం పదా. ఊరి కాని ఊరు పోయి ఏడబతుతా చెప్పు. పోదాంపా.
2: ఊళ్ళో వాళ్ళు ఏమైనా అనుకోని పోదాం పదా.

గ్రామ ప్రజలారా, మీ అందరినీ ఈ ఊరి పంచాయతీ చావిడి కాడికి పిలిపించడానికి ముఖ్య కారణం ఈ రాయప్ప సింగన్న. వీరు గురిపట్ల చేసిన అపకారానికి మనసులో సిగ్గుపడుతున్నారు. జైలు శిక్ష అనుభవించి వచ్చినా వారిలో ఇంకా అపరాధ భావం పోలేదు. అందుకే ఇద్దరూ

0: నన్ను కలిసి తమ మనసులోని బాధ చెప్పుకున్నారు. వారు చెప్పింది విన్న నేను వారికో మార్గం చెప్పాను. అందుకు వీరిద్దరూ ఒప్పుకున్నారు. ఆ మార్గం ఏమిటంటే, మీ అందరికీ బహిరంగంగా క్షమాపణ చెప్పుకోవాలని. మనుషుల్లో కొందరు స్వార్థంతో అప్పుడప్పుడు అయిన వాళ్ళకి, పుట్టి పెరిగిన గ్రామానికి కూడా అపకారం చేయాలని చూస్తూ ఉంటారు. వీరు కూడా అపకారం తలపెట్టారు, శిక్ష అనుభవించారు. జైలు శిక్ష అన్నది సమాజపరమైనది. ఇప్పుడు ఈ బహిరంగ క్షమాపణ అన్నది మీ అందరూ వీరిద్దరిని మళ్లీ మీలో ఒకరిగా కలుపుకోవడానికి. ఇక్కడ నుంచి వీరు మారిన మనుషుల్లాగా జీవిస్తారు. అందుకు మీ వంతు సహకారం అందించాలి. రాయన్న, సింగన్న, చెప్పండి, మీ ఇద్దరూ ఈ ఊరి జనానికి బహిరంగ క్షమాపణలు చెప్పండి.
1: అవును, పెద్ద మనసుతో నన్ను క్షమించండి. మునపట్లా కాక కాయకష్టం చేసుకుంటూ మీలో ఒకడిగా బతుకుతా. డబ్బు ఆశతో మన ఊరి దేవుడికి ఆపకారం చేశాను, ఇంకెప్పుడూ చేయను.
0: సింగన్న, మరి నువ్వు?
2: రాయప్పని చెప్పినట్టుగానే ఇక మీదట ఎట్లాంటి తప్పు చేయను, మీలో ఒకడిగా కాయకష్టంతో బతుకుతా.
0: ఇద్దరూ బహిరంగ క్షమాపణ చెప్పారు. ఇక నుంచి మీరందరూ వీరిద్దరిపై ఎలాంటి ద్వేషభావం మనసులో ఉంచుకోక మీలో ఒకడిగా స్వీకరించి వారి ఎదుగుదలకు తోడ్పాటు అందించండి.
3: తప్పకుండా మా సహకారం అందిస్తాం.

0: సార్,
1: మీరా రాయప్ప సింగన్న ఇద్దరు కలిసికట్టుగా వచ్చారు. ఏమిటి విశేషం? రండి కూర్చోండి.
0: సార్, మీ చలవ వల్లే కలెక్టర్ గారు నాకు సింగన్నకు మన ఊరి పక్కనే ఉన్న ప్రభుత్వ భూమి చెరో 3 ఎకరాలు కేటాయించారు. ఇద్దరం కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని భూమి బాగు చేసుకుంటాం, మా బతుకులు కూడా బాగు చేసుకుంటాం సార్.
1: అలాగే కానివ్వండి, చాలా సంతోషం.
2: రాయప్పన్న సార్ నిజంగా గొప్ప మనసున్న మనిషి. సార్, రేపు మాకు కేటాయించిన పొలాల్లో కాడి పట్టాలనుకుంటున్నాం, మీరే వచ్చి తొలి కొబ్బరికే కొట్టాలి సార్.
1: అట్లాగే చాలా సంతోషం, సమస్యలన్నీ తీరాయి, మీలోని ఈర్ష్యా ద్వేషాలు కూడా పోయాయి. మీకంటే నాకే ఎంతో ఆనందంగా ఉంది, తప్పకుండా వస్తాను. ఇలా అందరం ఒకరి బాధల్ని మరొకరు తీర్చుకుంటూ వెళ్తే ఈ సమాజం ఎంతో శాంతిమయంగా మారుతుంది.
0: మీరన్నది 100 రూపాయలు నిజం సార్. వస్తాం సార్.
1: మంచిది.

0: సార్ కొబ్బరికాయ కొట్టండి, ముహూర్తం సమయమైంది.
1: అవును సార్.
2: ఓకే.
1: సరిగా సరిగా పోవటం లేదు జతలు. పద పద పదవే
0: ముక్తాలు బట్టి ఇటువైపు గుంజురా.
1: అలాగే అలాగే ఇప్పుడు సరిగా పోతుంది. సరిగ్గా పోతుంది, సరిగ్గా పోతుంది.
2: జంతువులకైనా మనుషులకైనా సరి అయిన ముక్తాళ్ళ లాంటి బంధనాలు ఉంటేనే దారి తప్పకుండా ఉండే అవకాశం ఉంటుంది. నువ్వు అతనికి తోడుగా వెళ్ళురాయప్ప.
3: నాకు ఈవేళ ఎంతో ఆనందంగా ఉందండి. వీరింత త్వరగా మారుతారనుకోలేదు.
2: అవకాశం ఉపాధి కల్పిస్తే ఎవ్వరైనా మారుతారు.
3: మొత్తానికి అనుకున్నది సాధించారు.
2: అంతా తమరి సహకారమే. ఏ మొగాడైనా ఓ పనిలో విజయం సాధించాడంటే తప్పకుండా స్త్రీ భాగస్వామ్యం ఉండి ఉంటుంది.

మీరింతవరకు మారిన మనుషులు నాటకం విన్నారు. రచన శ్రీ తేజ ఎస్ఎస్, నిర్వహణ శ్రీ ఎస్ రామగోపాల్, సహకారం శ్రీ ముత్తోజు సత్యనారాయణ. ఇందులో పాల్గొన్న పాత్రలు, పాత్రధారులు: సుధాకరు శ్రీ ఎస్ సుంకసారి రమేష్, సునంద శ్రీమతి రాళ్లబండి కృష్ణసాయి, సింగన్న శ్రీ మాడుగుల కృష్ణమోహన్, రాయప్ప శ్రీ డి పరమేశ్వరాచారి, గంగన్న శ్రీ ఎస్ రామగోపాల్, సర్పంచ్ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి, కలెక్టర్.

శ్రీ సత్యనారాయణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతుల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: శ్రోతలకు మరొక్క మారు తెలియచేస్తూ ఉన్నాం. ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో తోట ముచ్చట్లు, అనంతరం పశువుల్లో పాల అధిక దిగుబడిని పెంచుకోవడానికి పాటించాల్సిన మెళకువల గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సి వినయశ్రీ గారి ప్రసంగం ఉంటుంది. భారత కేంద్ర ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖ యొక్క జల్ జీవన్ మిషన్ గురించి, హర్ఘర్ జల్ ప్రతి ఇంటికి నీరు పథకం గురించి ఎంఎన్వి ప్రసాద్ గారి ప్రసంగం వికసిత్ భారత్లో 7:45 ప్రసారమవుతుంది. శీలం పరమభూషణం ముదిగొండ అమర్నాథ్ శర్మ గారి ప్రసంగం అమరవాణి సంస్కృత కార్యక్రమంలో ఈ రోజు రాత్రి 8:03 ఉంటుంది. రాత్రి 10:00 మధుర గీతాలు ప్రసారమవుతాయి. మర్చిపోకండి, ఈరోజు సాయంకాలం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో మహాభారతం నుండి సభాపర్వ గడ్డంగులో కాకి పడగల కథ వినిపిస్తారు నిమ్మల వెంకటేష్ బృందం వారు. ఇక ఈ ప్రసారంలో వనితాలోకం కార్యక్రమంలో మొహరం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని మనకు అందించబోతున్నారు షేక్ హసీనా గారు తన ప్రసంగం ద్వారా.
2: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
3: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన వాణి,
2: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
4: మేరే ప్యారే దేశవాసియో,
3: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
2: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11:00 మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట, మన్ కీ బాత్.
5: మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా?
6: అయితే మా ఆకాశవాణి క్లాసిఫైడ్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324052 0402324052 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
3: మనసునే మీటకే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నీ వివిధ భారతి 102.8

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
1: బహుజన హితాయ, బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదమే కాదు, భారతీయ జీవన విధానం కూడా. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అనుకోవటమే జీవిత పరమార్థం.
2: శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
3: మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాస్మేట్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324045204 2324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
1: హిందువుల వేదాంత విజ్ఞానాన్ని, బుద్ధ మతస్థుల దయను, క్రైస్తవుల కార్యదీక్షను, మహమ్మదీయుల సోదరత్వాన్ని మన జీవితంలో మేళవించుకోవాలి అని ఉద్బోధించేవారు స్వామి వివేకానంద. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు ఉన్న 10 మంది యువకుల్ని నాకివ్వండి, దేశం ముఖ చిత్రాన్నే మార్చి చూపిస్తానన్న దృఢచిత్తులు వివేకానందులు. వారి సంకల్పం మనందరి దీక్షా కంకణం. ఆకాశవాణి, సమయం 12 గంటలు, వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి.
4: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే లవ్లీన్ నిగమ్. प्रधानमंत्री नरेंद्र मोदी कल से 29 तारीख तक सेशल्स के राजकीय दौरे पर रहेंगे. वे सेशल्स के राष्ट्रीय दिवस के स्वर्ण जयंती समारोह में विशिष्ट अतिथि के रूप में भाग लेंगे. प्रधानमंत्री ने इससे पहले 2015 में सेशल्स का दौरा किया था. भारतीय रक्षा बलों का एक दल और नौसेना के 2 जहाज भी समारोह में शामिल होंगे. प्रधानमंत्री मोदी सेशल्स के राष्ट्रपति डॉ पैट्रिक हरमिनी से द्विपक्षीय सहयोग के विभिन्न पहलुओं की समीक्षा करेंगे. प्रधानमंत्री मोदी ने कल नीदरलैंड्स की महारानी मैक्सिमा से मुलाकात की. बैठक के दौरान भारत की डिजिटल सार्वजनिक अवसंरचना आधारित क्रांति से अधिक सुलभ और किफायती बन रही वित्तीय सेवाओं पर चर्चा की गई. सोशल मीडिया पोस्ट में श्री मोदी ने कहा कि उन्हें नीदरलैंड्स के महारानी मैक्सिमा से मिलकर प्रसन्नता हुई. प्रधानमंत्री ने कहा कि भारत विश्व स्तर पर साझेदार देशों के साथ अपने अनुभव साझा करने के लिए प्रतिबद्ध है. वाणिज्य और उद्योग मंत्री पीयूष गोयल ने लंदन में ब्रिटेन के व्यापार और उद्योग मंत्री पीटर कायल से बातचीत की है. श्री गोयल ने सोशल मीडिया पोस्ट में बताया कि इस दौरान भारत और ब्रिटेन के बीच व्यापार और आर्थिक सहयोग बढ़ाने के अवसरों पर चर्चा हुई. श्री गोयल ने बताया कि भारत और ब्रिटेन के बीच व्यापक आर्थिक और व्यापार समझौता 15 जुलाई से लागू होगा. भारत ने किर्गिस्तान के बिश्केक में आयोजित शंघाई

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మీడియం వేవ్ 738 కిలోహెర్ట్స్, 406.5 మీటర్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. అందరికీ నమస్కారం, నేను మీ ఆదిత్య తేజ. ఈరోజు మీతో నేను ఆర్ట్ ఆఫ్ వర్క్ విత్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి డిస్కస్ చేస్తానన్నమాట. ఎందుకంటే నిన్నటి ప్రోగ్రాంలో మనం ఆర్ట్ ఆఫ్ వర్క్, ఏజ్తో సంబంధం లేకుండా ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉంటే మనం అనుకున్నది సాధించవచ్చని తెలుసుకున్నాం. అలా ఆర్ట్ ఆఫ్ వర్క్తో కంటిన్యూటీగా మనకు వర్క్ విత్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఈ ప్రపంచంలో రకరకాల పనులు ఉంటాయన్నమాట, జాబ్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, వైట్ కాలరు, బ్లూ కాలరు, ఇలా ఇలా. ఇంకా ఇండియన్ సొసైటీలో అయితే సనాతన భారతదేశంలో ఎన్నో ఏళ్ల తరబడి మనకు కులాల

భాషకు సంబంధించిన కులవృత్తులు మనం చూస్తున్నాం అన్నమాట. మేదరి, జాలరి, వడ్రంగి, కుమ్మరి, కమ్మరి, రజకి, ఇలా అన్నమాట. ఎవరి వృత్తిని వారు గౌరవంగా చేస్తూ జీవనం సాగించేవారు. ఇది మన భారతీయ జీవనంలో ఒక వైవిధ్యమైనదిగా భావించవచ్చు అన్నమాట. అందుకే మనం ఇండియాని యూనిటీ ఇన్ డైవర్సిటీ అని అంటాం, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు. సో అటువంటి వర్క్ని, డిగ్నిటీ ఆఫ్ లేబర్ని గురించి డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ నేను మీతో డిస్కస్ చేస్తాను ఒక మంచి సాంగ్ తర్వాత, ఫ్రమ్ ద మూవీ రుద్రవీణ.

0: రామయ్య చక్కటి పాట అయితే వినేశారు. మన ప్రోగ్రాంకి వెళ్తే డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి అయితే మనం డిస్కస్ చేస్తున్నాం అన్నమాట. గాంధీ గారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వర్క్ అండ్ క్యాస్ట్ మన గ్రామాలు అనేవి ఎంపవర్ అవ్వాలి, కాటేజ్ ఇండస్ట్రీని స్ట్రాంగ్ చేయాలి, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీని ప్రమోట్ చేయాలి అని స్వయంగా నూలుతో చరకా పట్టి బట్టలు నేశారన్నమాట. అక్కడ మనం రెండు విషయాలు గమనించాలి. భారతీయతతో ముడిపడి ఉన్న కళను వ్యాపారాన్ని బ్రతికించడం, అందరూ దేశ స్వావలంబనకు కృషి చేసేలా చేయడం, ఆత్మనిర్భర్ భారత్. దీని ద్వారా మన మీద డిపెండ్ అయిన ఎందరో కళాకారులకు వృత్తిరీత్యా అభివృద్ధి చెందుతారన్నమాట. మనం కూడా అటువంటి ఉత్పత్తులను కొని వాడి నలుగురికి చెప్పడం మంచి అలవాటు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: రీసెంట్గా యుద్ధం వల్ల మన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తగ్గిపోతున్నాయి అన్నమాట. ఇంపోర్ట్ డిపెండెన్సీని తగ్గించాలని దానికి బెస్ట్ సొల్యూషన్ ఆత్మనిర్భర్ భారత్ అండ్ సెల్ఫ్ రిలయన్స్. ఎలా అంటే, మనం మన వస్తువులను ఆదరించి మన కళాకారులను మన దేశాన్ని నమ్ముకుని జీవిస్తున్న వ్యాపారవేత్తల ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా మాత్రమే అని చెప్పవచ్చు అన్నమాట. మరి ఈసారి ట్రై చేద్దాం కదా. సో అయితే మహాత్మా గాంధీ గారు కూడా మనకు డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి చాలా చక్కగా వివరించారు. కొన్ని కొన్ని సందర్భాల్లో సబర్మతి ఆశ్రమంలో స్వయంగా వారి మూత్రశాలను వారే కడిగి ఎవ్వరు ఎక్కువ కాదు, అందరూ ఈక్వలే అని ప్రూవ్ చేశారన్నమాట. మనం చేసే పని ఏదైనా ఫస్ట్ మనకు రెస్పెక్ట్ ఉండాలి ఆ వర్క్ మీద. అప్పుడే మనం నిజాయితీగా క్లియర్గా చేయగలం. ఇంకా చెప్పాలి అంటే అప్పుడే మనం ఇతరుల వర్క్ని కూడా రెస్పెక్ట్ చేయగలం అన్నమాట.
2: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్పల్ ఆప్కే సాథ్.
0: సో రీసెంట్ గా సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది అన్నమాట. ఏంటంటే, ఆడవారి విషయంలో, వారి ఇంటి పని విషయంలో వారిని తక్కువ చేసి చూడవద్దని, సుమారు 30,000 జీతం ఇవ్వాలి, ఇంకా వారు అందరితో సమానమని తెలిపిందనమాట. ఇంకా 7% ఆఫ్ జీడిపితో సమానం వాళ్ళు చేసే పని కేర్ ఎకానమీతో భాగంగా, అంటే ఇక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది అవసరం. ఏ వర్క్ అయినా చిన్నదా పెద్దదా రిచ్చా పూరా అని కాకుండా మనం రెస్పెక్ట్ చేయాలి అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాలి, ఒక ఆఫీస్లో వర్క్ చేసే బాలు ఇంకా అదే ఆఫీస్లో గేట్ కీపర్గా చేసే కిరణ్ ఉన్నారనమాట. అయితే ప్రతిరోజు బాలు కిరణ్ని పలకరించడం, వస్తువు పోతూ ఉన్నప్పుడు చేసేవాడు అనమాట ఇలా. అయితే ఒకరోజు ఎంత ఈవినింగ్ అయినా సరే బాలు ఇంకా ఆఫీస్ నుండి బయటికి రాలేదన్నమాట. అయితే అనుమానం వచ్చిన కిరణ్ వెంటనే ఆఫీస్ పైకి వెళ్ళాడనమాట. మొత్తం లాక్ వేసింది, బాలు ఫోన్ డెడ్ అయింది, తన వాష్రూమ్లో ఉండగా ఆఫీస్ అటెండర్ చూసుకోకుండా ఆఫీస్ క్లోజ్ చేసి వెళ్ళిపోయాడు అనమాట. బాలు, లేదు సార్, పక్క లోపలే ఉంటారు, ఎందుకంటే నన్ను రోజు విష్ చేస్తారు, వెళ్ళేటప్పుడు విష్ చేస్తారు, వచ్చేటప్పుడు విష్ చేస్తారని చాలా నమ్మకంగా ఆఫీస్ తాళాలు తెరిచి చూస్తే సార్ అక్కడ ఉన్నారనమాట. అంటే ఈ సిచ్యువేషన్ మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే, డిఫరెంట్గా అంటే లైక్ ఆ టైంలో మనకి ఎవరైతే మనం డైలీ విష్ చేస్తామో ఇర్రెస్పెక్ట్ వాళ్ళని రెస్పెక్ట్ చేయకుండా మనం ఆయన రోజు విష్ చేస్తున్నాడు, బాలుని కిరణ్ రోజు విష్ చేస్తున్నాడు. సో అలా ఆ విష్ చేసే క్రమంలో ఆయనకేమైంది, ఆయన మీద రెస్పెక్ట్ పెరిగిందనమాట. ఈరోజు కంపల్సరీగా నన్ను విష్ చేస్తారు అని ఆలోచించి ఇంకా రాలేదు రావట్లేదు రావట్లేదు అని చెప్పేసి చూడడం ఆయన ఒక లైఫ్కి ఒక రిస్క్ డెట్ మ్యాటర్ని మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇలా డిగ్నిటీ ఆఫ్ లేబర్ని మనం రెస్పెక్ట్ చేస్తే ఈవెన్ మన లైఫ్కి సంబంధించిన ఏ డెత్ మ్యాటర్ అయినా కూడా, డెత్ మ్యాటర్ అనే కాదు, డిఫరెంట్ ఎగ్జాంపుల్స్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అంటే సొసైటీలో మనం చాలా చూస్తూ ఉంటాం అనమాట. ఆ సొసైటీస్ గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక సాంగ్ తర్వాత ఫ్రమ్ ద మూవీ అఖండ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: లైఫ్లో ఇందాక చెప్పిన స్టోరీ లాగా ఎన్నో సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సొసైటీలో కూడా మనం చాలా అరుదు అనుకుంటాం, కానీ మైక్రో లెవెల్లో అబ్జర్వ్ చేస్తే మనకు అన్నీ కనిపిస్తాయి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు, టీ తాగుతున్నప్పుడు, గేమ్ ఆడుతున్నప్పుడు, రోడ్డు మీద నడుస్తున్నప్పుడు, ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా మనం చూసే దాన్ని బట్టే ఉంటుందన్నమాట. ఇప్పుడు కూడా మీరు మీ పక్కన షాప్ అంకులో లేక మీ బంధువులకో విచ్ చేయండి, ఎక్కడ కనిపించినా. ఎందుకంటే ఎప్పుడు ఎవరితో అవసరం, ఎలా వస్తుందో తెలియదు అన్నమాట. ఒక అవసరం కోసం అని కాదు, హ్యుమానిటేరియన్ వాల్యూస్తో ఉండాలని నా ఒపీనియన్. హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అనేది ఇండియన్ సొసైటీ డిఎన్ఏలో ఉంది. సర్వీస్ టు మ్యాన్కైండ్ అని అంటారనమాట. ఎందుకంటే విద్యకై రమ్ము, సేవకై పొమ్ము అని మనం స్కూల్లోనే చదువుకున్నాం అనమాట. అయితే ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానమాట, ఒక చిన్న స్టోరీ రూపంలో. దక్షిణాఫ్రికా నుండి ఒకసారి గాంధీ గారు ఏదో పని మీద ఇంగ్లాండ్ వెళ్ళారనమాట. లండన్లో ఉంటున్న మన భారతీయులు కొందరు ఆయన్ని ఒక మీటింగ్కి పిలిచారు. సౌత్ ఆఫ్రికాలో మీ పోరాటం గురించి చెప్పాలి అన్నారు వాళ్ళు. మీటింగ్కి అటెండ్ అయ్యే వాళ్ళు అంతా స్టూడెంట్స్, యూత్, జర్నలిస్ట్. వాళ్ళు దేశానికి ఇండిపెండెన్స్ ఎలా తేవాలి అని ఆలోచించే వాళ్ళు అనమాట. గాంధీ గారు ఎలాంటి ఆయుధాలు లేకుండా, ఆవేశం లేకుండా ఎలా పోరాటం చేస్తున్నారని వాళ్ళు ఎంతో ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు. ఆయన చూద్దాం, ఆయన చెప్పేది విందాము, ఆయన ఎలా పోరాడారని కోసం. జనరల్గా ఇలాంటి మీటింగుల కోసం అందరు ఎక్కడెక్కడి నుంచో వచ్చి జమ అవుతుంటారనమాట. దగ్గర వాళ్ళు, యూత్ ముందు వచ్చి అందరూ తినేందుకు, తాగేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరికొకరు, అంటే ఎవరికి ఒకరికొకరు గట్టిగా తెలియదు అనమాట. ఇక సమయం అవుతుందనగా పెద్దలు, అతిథులు వస్తారనమాట. అలా జరుగుతున్న సిచ్యువేషన్ని ఓకేనా.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: సో అయితే అంతా భోజనం చేశాక అతిథులు మాట్లాడతారు, ప్రశ్నలు జవాబుల కార్యక్రమం ఉంటుంది, కొన్ని కొన్ని పరిచయాలు అవుతాయి. తర్వాత అంతా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఓ, వస్తాను అన్నారు గాంధీ గారు. ఇక్కడ నాకు వేరే పని ఏం లేదు కాబట్టి ఇది బాగానే ఉంటుంది. అయితే రెండు షరతులు, భోజనం కేవలం

శాకాహారం అయి ఉండాలి, మాంసం ఉండకూడదు, సారాయి కూడా ఉండకూడదు అన్నారు గాంధీ గారు. వచ్చిన వాళ్ళు సరే అన్నారు. మీటింగ్ ఫిక్స్ అయింది. సౌత్ ఆఫ్రికా నాయకుడు గాంధీ అధ్యక్షత వహిస్తారు, ఎవరైనా రావచ్చు స్వాగతం అని లండన్ అంతటా ప్రచారం చేశారన్నమాట. వీలైన వాళ్ళు కొంత ముందుగా వస్తే సభకు కావాల్సిన ఏర్పాట్లో పార్టిసిపేట్ చేయొచ్చు అని కూడా రాశారు దాంట్లో. ఉత్సాహంగా ఉన్న వాళ్ళు కొంతమంది ముందుగా చేరుకున్నారు. ఎవరి పనిలో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. కార్యక్రమం స్టార్ట్ అయ్యే టైం దగ్గర పడుతుందన్నమాట. కుర్రవాళ్ళు కొందరు గేట్ దగ్గర నిలబడి గాంధీ గారి కోసం ఎదురు చూడడం మొదలుపెట్టారు.

0: అందరూ హడావిడిగా పోయి గాంధీని పిలిచిన నిర్వాహకుల్లో ఒకరిని పిలుచుకొచ్చారు. టైం అవుతుంది అని అడిగారు. వస్తాడులేండి, ఆయన సమాధానం చెప్పి ఇలా అసలు వంట ఏర్పాట్లు ఎలా అవుతున్నాయని చూడడానికని వెళ్ళారనమాట. లోపల గాంధీ గారు వంట పనిలో బిజీగా ఉన్నారు. అందరూ ఎవరికి అప్పగించిన పని వాళ్ళు చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ నవ్వుతున్నారు. వాళ్ళందరిలో కలిసి గాంధీ గారు కూడా వంట చేస్తున్నారు. అది చూసిన ఆర్గనైజర్ షాక్ అయ్యారనమాట. అదిగో అక్కడ వంట చేస్తున్న మనిషే గాంధీ అని ఆర్గనైజర్ అరిచేసరికి అందరి చూపులు గాంధీ గారి మీద తిరిగాయన్నమాట.
1: Are you constantly sneezing, have a blocked nose, or are suffering from allergy problems? Let's hear expert advice from city's renowned doctor.
2: I am Dr. Mallikarjun, the consultant physician. చాలా మంది అలర్జీని చిన్న సమస్యగా భావిస్తారు, కానీ రోజువారి జీవితంపై గణనీయ ప్రభావం చూపుతుంది. ముక్కు బ్లాక్ అవటము, నిద్రలో సరిగా ఉండకపోవటం, తలనొప్పి, పని లేదా చదువుపై దృష్టి సాధించలేకపోవటం, కొంతమందికి శ్వాస సరిగా అందకపోవటం, ఈ సమస్య తరచుగా ఉంటే డాక్టర్ గారిని సంప్రదించండి.
0: సో ఇలా మనం ఈ స్టోరీలో ఏం తెలుసుకుందాం అంటే, గాంధీ లాంటి వాళ్ళు అన్ని పనులను గౌరవించారు. వాటిలో తక్కువ ఎక్కువలు పెట్టుకోలేదు. మేకలకు స్నానం చేయడం, దారం వడకడం, పొలం పని, చదువు చెప్పడం, రాయడం, చదవడం, తన పరిసరాలకు శుభ్రం చేసుకోవడం, అన్నింటినీ ఇష్టపడ్డారు, అన్నింటినీ గౌరవించారు. మనం కూడా అట్లే ఉండగలిగితే నిజంగా బాగుంటుంది కదా. పనులను గౌరవించే వాళ్ళందరికీ నమస్కారాలు. ఇది ఈరోజు యువతరంగ కార్యక్రమం. మళ్ళీ రేపు కలుద్దాం. సైనింగ్ ఆఫ్ యువర్స్ ఆదిత్య తేజ.
3: ఆకాశవాణి

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషాముక్త్ భారత్ను నిర్మించేందుకు సామూహికంగా కృషి చేయాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాదక ద్రవ్యాల దుర్వినియోగ సమస్యపై భారత్ బలమైన పోరాటం చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28 ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మొహరంను అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఇక వార్తలు వివరంగా. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషాముక్త్ భారత్ను నిర్మించేందుకు సామూహికంగా కృషి చేయాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, ఇతర సంస్థలను సామాజిక మాధ్యమ పోస్టులో అభినందించారు. వారి ప్రయత్నాలు మరింత బలమైన, ఆరోగ్యకరమైన, వ్యసనరహిత భారతదేశ నిర్మాణానికి తోడ్పడతాయని ఉపరాష్ట్రపతి అన్నారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడంలో నిమగ్నమైన వారి కృషిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాదక ద్రవ్యాల దుర్వినియోగ సమస్యపై భారత్ బలమైన పోరాటం చేసిందని అమిత్ షా అన్నారు. నార్కో కార్టెల్స్ను నిర్దాక్షిణ్యంగా నిర్మూలించామని అమిత్ షా సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆ దేశ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా ప్రధానమంత్రి హాజరవుతారు. ఈ వేడుకలలో భారత రక్షణ దళాల బృందం, 2 నావికాదళ నౌకలు పాల్గొంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ పేట్రిక్ హర్మినీతో సమావేశమవుతారు. ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించి పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. అనంతరం ప్రధాన

మంత్రి ఆ దేశ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రవాస భారతీయులతోనూ ముచ్చటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ రాణి మ్యాక్సిమాతో సమావేశమయ్యారు. దేశ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విప్లవం ఆర్థిక సేవలను మరింత అందుబాటులోకి సరసమైన ధరలకు ఎలా తీసుకువస్తుందో వారు చర్చించారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆర్థిక ఆరోగ్య ప్రత్యేక ప్రతినిధిగా ఆర్థిక చేరికపై ప్రపంచవ్యాప్తంగా సుదీర్ఘకాలంగా గళం విప్పుతున్న నెదర్లాండ్స్ రాణి మ్యాక్సిమాను కలవడం తనకు చాలా సంతోషంగా ఉందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాగస్వామ్య దేశాలతో తన అనుభవాన్ని పంచుకోవడానికి భారత్ కట్టుబడి ఉందని నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. తన పర్యటనలో భాగంగా రుద్రపూర్లో జరిగే ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమంలో రైతులతో సమావేశమవుతారు. వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి పంటల పరిస్థితిని అంచనా వేసి వివిధ వ్యవసాయ సంబంధిత అంశాలపై రైతులతో మంత్రి చర్చలు జరుపుతారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ, రాష్ట మంత్రులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో రైతులు కూడా హాజరవుతారు. అనంతరం కేంద్ర మంత్రి ముఖ్యమంత్రితో కలిసి పంత్నగర్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. వాషింగ్టన్లో నిన్న జరిగిన 2వ పాక్స్ సిలికా సదస్సులో కృత్రిమ మేధ సాంకేతికతలను మెరుగుపరిచేందుకు బలమైన విశ్వసనీయ సప్లై చైన్లను నిర్మించేందుకు అమెరికా నేతృత్వంలోని ఒక చొరవపై భారత్ మరో 34 దేశాలతో కలిసి సంతకం చేసింది. ఏఐ అభివృద్దికి, ఆవిష్కరణలకు అనుకూలమైన నియంత్రణ విధానానికి పాల్గొనే దేశాలు మద్దతుగా నిలిచాయని, ఏఐ అవకాశాలపై ఉమ్మడి ప్రకటన కింద ఈ సంతకాలు జరిగాయని అమెరికా ఆర్థిక వ్యవహారాల అండర్ స్టేట్స్ సెక్రటరీ జేకబ్ హెల్బర్గ్ తెలిపారు. ఈ సదస్సులో భారత్ తరపున సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్, భారత పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28 ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 135వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మొహర్రంను అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. సత్యం, ధర్మం, న్యాయాన్ని రక్షించడం కోసం కర్బలా యుద్దంలో ప్రాణాలర్పించిన ప్రవక్త మహమ్మద్ మనమడు, హజ్రత్ ఇమాం హుస్సేన్, ఆయన అనుచరుల అమరత్వానికి గుర్తుగా ఈ రోజును పాటిస్తారు. ఈ సందర్భంగా పీర్ల ఊరేగింపులు నిర్వహిస్తారు. మొహర్రం పండుగ సందర్భంగా హజ్రత్ ఇమాం హుస్సేన్ చేసిన త్యాగాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. హజ్రత్ ఇమాం సత్యం, న్యాయం అన్వేషణలో స్థిరంగా ఉండాలని ఎందరిలోనో స్ఫూర్తిని నింపుతూనే ఉన్నాడని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ పండుగ ధైర్యం, విశ్వాసంతో కూడిన శాశ్వత స్థిరత్వానికి గుర్తుగా నిలుస్తుందని నరేంద్ర మోదీ తెలిపారు. ఈరోజు వందేమాతర గీత రచయిత బంకించంద్ర చట్టోపాధ్యాయ జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుభాకాంక్షలు తెలిపారు. బంకించంద్ర తన సాహిత్య కృషితో బానిసత్వంలో ఉన్న భారత్లో ఆత్మగౌరవం, దేశభక్తి, స్వేచ్ఛ అనే దీపాన్ని వెలిగించారని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆయన రచించిన వందేమాతర గీతం దేశ స్వాతంత్ర్యోద్యమానికి ఆత్మగా నిలిచిందని, లక్షలాది దేశవాసుల హృదయాలలో మాతృభూమి పట్ల అంకితభావం, ధైర్యం, త్యాగస్ఫూర్తిని మేల్కొల్పిందని అన్నారు. బంకించంద్ర రాసిన ఆనందమఠం నవల దేశ సాంస్కృతిక చైతన్యం, జాతీయ ఐక్యత, ఆత్మగౌరవానికి ఒక శాశ్వతమైన పత్రమని ఓం బిర్లా అభివర్ణించారు. పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, కోస్తా ఆంధ్రప్రదేశ్, కోస్తా కర్ణాటక, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్లలో ఉరుములతో కూడిన గాలులు వీస్తాయని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో తెలంగాణ, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, కేరళం, మాహే, లక్షద్వీప్, సిక్కింలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. ఫీఫా ప్రపంచకప్లో ఈరోజు
ఫ్రాన్సిస్కో బే ఏరియా స్టేడియంలో జరిగిన గ్రూప్ డి మ్యాచ్లో ఆస్ట్రేలియా

0: పారాగ్వే జట్టుపై విజయం సాధించి నాకౌట్ దశకు అర్హత సాధించింది. లాస్ ఏంజల్స్లో జరిగిన మరో గ్రూప్ డి మ్యాచ్లో టర్కీ అమెరికాపై 3-2 తేడాతో విజయం సాధించింది. కాన్సా సిటీలో జరిగిన మరో మ్యాచ్లో నెదర్లాండ్స్ టునీషియాపై 3-1 తేడాతో విజయం సాధించి గ్రూప్ ఎఫ్లో అగ్రస్థానంలో నిలిచింది. పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందని భారత్లోని జర్మన్ రాయబారి ఫిలిప్ అకర్మాన్ అన్నారు. ఫిలిప్ ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ, భారత్ జర్మనీల మధ్య వాణిజ్యం, రాజకీయ, వ్యూహాత్మక రంగాలలో బలమైన సహకారం ఉందని, హరిత సుస్థిరాభివృద్ది భాగస్వామ్యం విజయవంతమైందని అకర్మాన్ అన్నారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భారత్ ఇయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై ప్రసంగిస్తూ, దీనికి త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎఫ్టీఏ ఒక పెద్ద మార్పును తీసుకువస్తుందని, ఇది జర్మన్ వ్యాపార సంస్థల నుంచి భారత్లోకి మరిన్ని పెట్టుబడులను గణనీయంగా ప్రోత్సహిస్తుందని అకర్మాన్ అన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పుదుచ్చేరిలోని పూరణన్ కుప్పంలో 400 ఏళ్లకు పైగా పురాతనమైన చారిత్రాత్మక ముళ్యన్ కుళం చెరువును పునరుద్ధరించి ప్రారంభించారు. తావలకుప్పం సమీపంలో ఉన్న ఈ 2 ఎకరాల చెరువు పల్లవుల కాలం నాటిదని నమ్ముతారు. ఇది గ్రామానికి తాగునీటి, సాగునీటి వనరుగా ఉపయోగపడింది. ఇందులో సహజ ఊటల ద్వారా నిండిన 4 బావులు కూడా ఉన్నాయి. గతేడాది ఏప్రిల్లో ప్రారంభమైన పునరుద్ధరణ పనులను పూరణన్ కుప్పం నివాసితుల భాగస్వామ్యంతో ధనసుందరం బాల్ చారిటబుల్ ట్రస్ట్ సమన్వయం చేసింది. నిన్న లండన్లో యూకే విదేశాంగ మంత్రి పీటర్ కైల్తో అర్థవంతమైన చర్చలు జరిపినట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత్ యూకే ఆర్థిక వాణిజ్య సహకారాన్ని మరింత పెంపొందించేందుకు వారు కొత్త అవకాశాలను అన్వేషించినట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషాముక్త్ భారత్ను నిర్మించేందుకు సామూహికంగా కృషి చేయాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాదక ద్రవ్యాల దుర్వినియోగ సమస్యపై భారత్ బలమైన పోరాటం చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28 ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మొహర్రంను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం.

0: हम बहुत दूर है ना सूरज से, इसलिए हमें लगता है ऊपर है, और कभी कभी मन करता है कि शायद इसको छू के देखें।
1: हमें सबसे छोटे इसलिए लगता है क्योंकि वो बहुत दूर है।
0: हाँ,
1: वो चांद से भी ऊपर होते हैं।
0: अरे वाह भाई, ये तो मुझे भी नहीं पता था। अच्छा एक बात और, धरती का जो भाग सूरज के पास होता है वहाँ गर्मी होती है, और जो दूर वहाँ
2: सर्दी।
0: ऐसी वाली सर्दी ना। अच्छी लगती है सर्दी।
1: पर सर्दी में ठंड बहुत लगती है।
0: हाँ शुक्र है गर्मी में नहीं लगती है। सूरज आग का गोला, लेकिन
2: सूरज आग का गोला लेकिन
0: फिर भी जीवन दाता है।
2: फिर भी जीवन दाता है।
0: धरती काटे चक्कर इसके।
2: धरती काटे चक्कर इसके।
0: लगे ये चलता जाता है।
2: लगे ये चलता जाता है।
0: सर्दी गर्मी बनते इससे।
2: सर्दी गर्मी बनते इससे।
0: ये दिन रात बनाता है।
2: ये दिन रात बनाता है।
0: दे प्रकाश पर नहीं है दीपक।
2: दे प्रकाश पर नहीं है दीपक।
0: सूरज ये
2: कहलाता है।
0: शाबाश, सूरज ये कहलाता है। सूरज ये कहलाता है। चलो अब अगली बार के लिए अगली पहेली लेकर मैं फिर आऊंगी।
1: मुझे एक और पहेली आज ही बता दो।
0: आज नहीं, अब मुझे देर हो रही है। ठीक है,
3: जल्दी आना मौसी।
0: बिल्कुल जल्दी आऊंगी बेटा।
1: हमने देर की तो फिर हम मुश्किल पहेली पूछ लेंगे आपसे।
0: मैं तो डर रही हूँ भाई। मैं कल आऊँ कि नहीं आऊँ?
1: दस
0: पहेलियाँ। अच्छा चलो मैं भी फिर तैयारी करके आऊंगी ना। डर जाती
1: हूँ। कोई मिला के 70 हो जाएंगे।
0: 70 हो जाएंगे? वो 10 से एकदम 70
3: नहीं, 80 हो जाएंगे।
0: फिर 100 हो जाएंगे, फिर 200। ओके, इससे पहले कि ये 500 तक पहुँचे मैं जा रही हूँ। टाटा बाय बाय।
4: अभी आप सुन रहे थे कार्यक्रम आग का गोला, और अब इसी कार्यक्रम
5: एनसीआरटी वारी प्रायोजित कार्यक्रम आकाशवाणी हैदराबाद केंद्र నుండి వెలువడింది। ఆకాశవాణి సమయం 1:10 ప్రాంతీయ వార్తలు। ముందుగా ముఖ్యాంశాలు। మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు। మొహర్రం పండుగను రాష్ట్ర వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు। భద్రాచలం శ్రీ సీతారామస్వామి దేవస్థానం అభివృద్ధి పనులను రేపటి నుంచి ప్రారంభిస్తున్నట్లు మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు। రాబోయే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది। వార్తల వివరాలు। మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు। యువతలో సానుకూల ఆలోచనలు విలువలు పెంపొందించి మాదక ద్రవ్యరహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు। ఈ మేరకు మాదక ద్రవ్యాల సమాజ రహిత సమాజ నిర్మాణం కోసం మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి సందేశమిచ్చారు। మాదక ద్రవ్యాలు వ్యక్తి జీవితాన్నే కాకుండా కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తాయని, తద్వారా సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆయన అన్నారు। బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు। ఈ నెల 28వ తేదీన హైదరాబాద్ చేరుకుని శంషాబాద్లోని రంగారెడ్డి జిల్లా కార్యాలయం నుంచి మొత్తం 10 జిల్లాల బీజేపీ ఆఫీసులను ప్రారంభిస్తారని ఆయన తెలిపారు। అదే రోజు సాయంత్రం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జీహెచ్ఎంసీ పరిధిలోని 3 కార్పొరేషన్ల ప్రతినిధులతో రాష్ట్ర కార్యాలయంలో ఎంపీలు ఎమ్మెల్సీలతో సమావేశం అవుతారని తెలిపారు। 3వ రోజు రాష్ట్ర వర్కింగ్ కమిటీతో సమావేశం ఉంటుందని ఆయన తెలిపారు। రాష్ట్ర వ్యాప్తంగా మొహరం పర్వదినాన్ని ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు। హైదరాబాద్ పాత బస్తీలో మొహరం సంతాప దినాల ఊరేగింపులు ప్రారంభమయ్యాయి। చారిత్రాత్మక బీబికా ఆలం జులూస్ దబీరాపురా నుంచి నయాపూల్ వరకు 7 కిలోమీటర్ల మేర సాగనుండగా ఈ ఊరేగింపులో వేలాదిగా షియా ముస్లింలు పాల్గొంటున్నారు। శాంతి భద్రతల పరిరక్షణ కోసం నగర పోలీస్ శాఖ 2000 మంది

0: సిబ్బందితో పటిష్ట బందోబస్తులు ఏర్పాటు చేసింది. ఇందులో టాస్క్ ఫోర్స్, షీ టీమ్స్, క్రైమ్ విభాగాల పోలీసులున్నారు. చార్మినార్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించి వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లిస్తున్నారు. రద్దీ దృష్ట్యా ప్రయాణికులు పాత బస్సు వైపు రాకుండా ఇతర మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా మొహరం పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. జిల్లాలోని రెబ్బెన మండలం పుంజిమేరగూడలో స్థానిక ఎమ్మెల్యే కోవలక్ష్మి పెద్ద సరిగెత్తు కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో మైనారిటీలు పీర్లతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. పండుగ సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం అభివృద్ధి పనులకు రేపు శ్రీకారం చుడుతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆగమ శాస్త్ర నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ ఆలయ అభివృద్ధి పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. భద్రాచలం ఆలయ వైభవం ఆధ్యాత్మికతకు ఎటువంటి భంగం కలగకుండా సంప్రదాయ శిల్పకళను ప్రతిబింబించేలా రాతి నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను సూచించారు. వచ్చే శ్రీరామనవమి నాటికి నిర్దేశించిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి ముందస్తుగానే పనుల విభజన చేసుకుని సమాంతరంగా అన్ని పనులు చేపట్టాలని ఆయన సూచించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్ నుంచి డీఎస్పీ అశోక్ నేతృత్వంలో విద్యార్థులతో కలిసి ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ చౌక్ వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి మాదక ద్రవ్యాలతో కలిసి కలిగే దుష్పరిమాణాలపై అవగాహన కలిగి ఉండాలని ఆయన అన్నారు.
1: ఈ వారం 22 నుంచి 26 వరకు తెలంగాణ ప్రభుత్వం మొత్తం యాంటీ డ్రగ్ అబ్యూస్ వీక్ మనం జరుపుకుంటున్నాము. తెలంగాణ డ్రగ్ రహిత రాష్ట్ర అందరికీ రిక్వెస్ట్ ఉంది, ఆల్ పీపుల్ పిల్లలు ప్రజలకు అందరికీ మంచిగా లైఫ్ చాయిసెస్ తీసుకోండి, డ్రగ్స్ నుంచి మత్తు పదార్థం నుంచి దూరంగా ఉండండి, ఇది ఆరోగ్యం మీద చాలా దుష్ప్రభావం బ్యాడ్ ఎఫెక్ట్ పడుతుంది.
0: మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధాన పురవిధుల గుండా విద్యార్థులతో కలిసి ర్యాలీ చేపట్టి డ్రగ్స్ రహిత సమాజం కోసం మానవహారం ఏర్పాటు చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ అట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వేడిని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత ప్రమాద బీమా రక్షణ కల్పించేందుకు వివిధ బ్యాంకులతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రూపాయి ప్రీమియం చెల్లించకుండానే ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. గతంలో సింగరేణి కార్మికులకు అందించిన 1 కోటి రూపాయల బీమా విజయవంతం కావడంతో దీనిని ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్తింపజేస్తున్నామని ఆయన అన్నారు. రాబోయే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉందని అంచనా వేసింది. నేడు మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రేపు ఆదిలాబాద్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డితో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖలో నిర్వహణ పనుల కారణంగా నేటి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ అనుబంధ ఆన్లైన్ సేవలు నిలిపేస్తున్నట్టు వరంగల్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో భూ ఆస్తి రిజిస్ట్రేషన్లు 3 రోజుల పాటు జరగవని వెల్లడించారు. మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ సమీక్షా సమావేశంలో ప్రజల వినతులు, సమస్యల పరిష్కారం, పెండింగ్ అంశాలపై ప్రత్యేక డాక్యుమెంట్ సిద్ధం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 28వ తేదీ నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి తుకారాం రాథోడ్ పిలుపునిచ్చారు. పాల్వంచలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం

వైద్యులు సిబ్బందితో సమీక్ష చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఈ నెల 30 నుండి సదరు శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30న కంటి చూపు, జూలై 2-3న ఆర్థో, వినికిడి 4, 6, 7, 8 తేదీల్లో కంటి చూపు ఆర్థో, 9న జనరల్, 17, 18 తేదీల్లో మానసిక సమస్యలు ఉన్నవారు సదరం శిబిరానికి సంబంధిత ధృవపత్రాలతో హాజరు కావాలని పేర్కొన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఈ నెల 28వ తేదీ నిర్వహించే పల్స్ పోలియో ప్రత్యేక దినోత్సవ కార్యక్రమ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా వైద్య అధికారి సీతారాం తెలిపారు. 15 మండలాల్లో 667 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ నెల 28 నుండి 3 రోజుల పాటు చేపట్టే పల్స్ పోలియో కార్యక్రమానికి వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని నల్గొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాహుల్ తెలిపారు. ఎంపిక చేసిన కేంద్రాల్లో ఆదివారం పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువకు ఎన్ఎస్పీ అధికారులు నీటిని విడుదల చేశారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు జలాశ్రయం ప్రాంతంలో త్రాగునీటి సమస్యను తీర్చడం కోసం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఒక టీఎంసీ నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్ట్ ఎస్సీ మల్లికార్జునరావు తెలిపారు. మహిళా చైతన్యంతోనే మానవ హక్కుల రక్షణ సాధ్యమని రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా సాధికారత జిల్లా కేంద్రం కోఆర్డినేటర్ రోజా పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. మొహరం పండుగను రాష్ట్ర వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. భద్రాచలం శ్రీ సీతారామస్వామి దేవస్థానం అభివృద్ధి పనులను రేపటి నుండి ప్రారంభిస్తున్నట్లు మంత్రి బొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రాబోయే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

నమస్తే, నా పేరు డాక్టర్ షేక్ హసీనా. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం మొహరం పండుగ గురించి. రంజాన్ తర్వాత ముస్లింలు పెద్ద ఎత్తున జరుపుకునే పండుగ మొహరం. దీనిని భారతదేశంలో గెజిటెడ్ సెలవు దినంగా పాటిస్తారు. మొహరం ఇస్లాంలో ఒక ముఖ్యమైన స్మరణ దినం. సున్నీ ముస్లింలకు ఈరోజే మోషే ద్వారా ఎర్ర సముద్రం చీల్చబడటం మరియు ఇజ్రాయేలీల మోక్షానికి గుర్తుగా జరుపుకుంటారు. దీనిని స్వచ్ఛంద ఉపవాసం, ఇతర అనుమతించబడిన కృతజ్ఞతా భావాల ద్వారా పాటిస్తారు. ఒకసారి మొహరం విశేషాలను గనక పరిశీలించినట్లయితే, కర్బలా యుద్ధంలో అలీ కుమారుడు ప్రవక్త మహమ్మద్ మనవడైన హుసేన్ ఇబ్న్ అలీ మరణానికి షియా ముస్లిం సమాజం సంతాపం తెలుపుతుంది. కర్బలా అనేది ఇరాక్లోని ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. హుసేన్ ఇబ్న్ అలీ క్రీస్తు శకం 680లో కర్బలాలో మరణించారు.

మరణించారు. అతను తన అంతిమ శ్వాస వరకు ఎజిద్ సైన్యంతో పోరాడి యుద్ధంలో మరణించారు. మొహరం 10వ రోజును అసూర దినం, హుసేన్ చేసిన విరోచిత త్యాగాన్ని స్మరించుకునే సందర్భం. అసూర దినం ముస్లింలకు చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఈ రోజున మూసా మరియు అతని అనుచరులు ఈజిప్టు ఫారోపై విజయం సాధించారని ప్రతీతి. క్రీస్తు శకం 632లో మహమ్మద్ ప్రవక్త పరమపదించారు. ప్రజలు ప్రజాస్వామ్య రీతిలో తమ ప్రతినిధుల్ని, ఖలీఫాలను ఎన్నుకోవాలి. హజ్రత్ అబూబుక్ర్ సిద్దికీ, హజ్రత్ ఉమర్, హజ్రత్ ఉస్మాన్, హజ్రత్ అలీ ఈ విధంగా ఎన్నికైన ఖలీఫాలే. ఇమాం హసన్, ఇమాం హుసేన్ ఇరువురు దైవ ప్రవక్త. మహమ్మద్ మనవలు హజ్రత్ అలీ తనయులు. హజ్రత్ అలీ తరువాత ప్రజలు ఇమాం హసన్ను ప్రతినిధిగా ఎన్నుకున్నారు. అప్పుడు సిరియా ప్రాంతం గవర్నర్ మావియా అతనిలో అధికార దాహం పెరిగింది. కత్తితో రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలని కుట్రపన్నాడు. యుద్ధం ప్రకటించి ఇమాం హసన్ను గద్దెదించాలనుకున్నాడు. యుద్ధంలో పాల్గొంటే అమాయక సోదర ప్రజలు ప్రాణాలు కోల్పోతారనే బాధాతప్త హృదయంతో రణ నివారణ కోసం ఇమాం హసన్ ప్రజలు తనకు కట్టబెట్టిన పదవిని త్యజించారు. మావియా కుట్ర ఫలించింది. అయితే కొద్ది వ్యవధిలోనే హసన్ విషప్రయోగానికి గురై హతులయ్యారు. నిరంకుశంగా మావియా తన కుమారుడు ఎజీద్ను రాజ్యాధికారిగా అనంతరం నియమించాడు. ఇస్లామియా ధర్మశాస్త్రాన్ని అనుసరించి సంప్రదింపులే సమస్యల విమోచనకు మార్గాలు. చర్చల కోసం ఇమాం హుసేన్ రాజధాని ఖుఫాకు బయలుదేరారు. ఎజీద్కు ఈ విషయం తెలిసింది. కఠినాత్ముడైన ఇమాం హుసేన్ను మార్గం మధ్యలో అడ్డుకొని లొంగదీసుకోవడానికి సైన్యాన్ని పంపాడు. ఇమాం పరివారాన్ని కర్బలా అనే చోట అడ్డగించి యజీద్ను రాజుగా అంగీకరించమని సైన్యాధిపతిని హెచ్చరించాడు, లేదా యుద్ధానికి సిద్ధపడమన్నాడు. మిత్రులు, కుటుంబ సభ్యులు, స్త్రీలు, పిల్లలు కలిసి మొత్తం 72 మంది ఇమాం హుసేన్ వెంట ఉన్నారు. 10 రోజులు యుద్ధం జరిగింది. ఇమాం హుసేన్ పరివారం స్వల్పమైన విరోచితంగా పోరాడి అసువులు భాసింది. 10వ రోజు హుసేన్ ఒక్కరే మిగిలారు. శుక్రవారం మధ్యాహ్నం నమాజ్ కోసం శత్రువును అడిగి కొన్ని నిమిషాలు అనుమతి పొందారు. ప్రార్థనలో నిమగ్నమై ఉండగా శత్రువులు ఇమాం హుసేన్ను వెన్నుపోటు పొడిచి హతమారుస్తారు. ఇది మొహరం చరిత్ర. మొహరం ఇస్లాంలోని 4 పవిత్ర మాసాలలో ఒకటి. దీని చరిత్ర క్రీస్తు శకం 680లో జరిగిన విషాదకరమైన కర్బలా యుద్ధంతో మొదలవుతుంది. యజీద్ యొక్క నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నిలబడుతూ మొహరం నెల 10వ రోజున హజ్రత్ ఇమాం హుసేన్ మరియు ఆయన అనుచరులు అమరులయ్యారు. ఈ సంఘటన అన్యాయానికి వ్యతిరేకంగా జరిగిన ప్రతిఘటనకు ఒక శాశ్వత చిహ్నంగా నిలుస్తుంది. ఇక మొహరంకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. మొహరంలో కర్బలా యుద్ధం, అసూర, పీర్ల ఊరేగింపు ఈ 3 ముఖ్యంగా నిలుస్తాయి. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొదటిరోజే ఇరాక్లోని కర్బలా మైదానంలో హజ్రత్ హుసేన్కు ఎజిద్ సైన్యానికి మధ్య చారిత్రాత్మక యుద్ధం జరిగింది. ఇదే కర్బలా యుద్ధం. మొహరం నెలలోని 10వ రోజును అసూర అంటారు. ఇది అత్యంత పవిత్రమైనది. ముస్లింలు ఈ రోజున ఉపవాసాలు పాటిస్తారు. ఇక మొహరం 1వ రోజు నుండి 10వ రోజు వరకు ఇమాం హుసేన్ని స్మరిస్తూ పీర్ల ప్రతిమలను అలంకరించి ఊరేగింపులు జరుపుతారు. ఇక మొహరం యొక్క ప్రయోజనాలను తెలుసుకుందాం. పవిత్రమైన మొహరం మాసం అల్లా యొక్క అనుగ్రహాన్ని మరియు కరుణను కోరడానికి ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుంది. ఈ కాలం మన నుంచి మన మంచి పనులకు ఎక్కువ ప్రతిఫలాన్ని పొందేందుకు వీలు కల్పిస్తుంది. కానీ మన చెడు పనులతో మరిన్ని పాపాలను మూటకట్టుకునే ప్రమాదాన్ని కూడా కలిగి ఉంటుంది. కాబట్టి మనుషులమైన మనము మంచి పనులకే శ్రీకారం చుట్టాలి, పూనుకోవాలి. మొహరం మాసంలో అనేక పుణ్యాలు ఉన్నాయి. ఈ పవిత్ర మాసం యొక్క ఆశీర్వాదాలను సద్వినియోగం చేసుకోవడానికి కొన్ని సాధారణ చర్యలు మనకు సహాయపడతాయి. మొహరం మాసంలో పాటించవలసిన కొన్ని సిఫార్సు చేయబడిన సున్నత్లు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.
మొహరం 9వ రోజు

పదో రోజు అసూర రోజున లేదా 10-11వ రోజున ఉపవాసం ఉండటం మంచిది. ఈ రోజులలో ఉపవాసం ఉండటం వల్ల పాపాలు క్షమించబడతాయి. ఉపవాసం ఉండటం సాధ్యం కాకపోతే ఖురాన్ పఠించడం లేదా దిక్ర్ అంటే అల్లాను స్మరించడం ద్వారా మొహరం మాసం యొక్క ఆశీర్వాదాలను పొందవచ్చు. అల్లా కొరకు జరిగే ఏ సమావేశమైనా బరఖ అంటే ఆశీర్వాదాలతో నిండి ఉంటుంది.

అల్లా కొరకు జరిగే ఏ సమావేశమైనా బరకా అంటే ఆశీర్వాదాలతో నిండి ఉంటుంది. దేవదూతలు కూడా మనతో చేరుతారు. ముహరం ఇస్లామిక్ నూతన సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తుంది. కావున క్రమం తప్పకుండా దాన ధర్మాలు చేయడం వంటి మంచి అలవాట్లను అలవరుచుకోవడానికి ఇది ఒక ఆదర్శవంతమైన సమయం. ఈ మంచి అలవాట్లను సంవత్సరం పొడవునా మనమందరం ఆశీర్వాదాలను పొందడంలో సహాయపడుతుంది. ఇక ముహరం సంబంధించిన ఆచారాలను గనక చూసినట్లయితే, షియా ముస్లిం సమాజం హజరత్ ఇమామ్ హుసేన్ను అమరత్వాన్ని స్మరించుకుంటూ సంతాపం తెలిపే కాలంగా మొహరంను పరిగణిస్తారు. ఈ సంతాపం మొహరం మొదటి రాత్రి నుండి ప్రారంభమవుతుంది. ఈ పండుగలోని మొదటి 10 రోజులకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. మొహరం ప్రారంభం రోజున షియా సమాజం నల్లని దుస్తులు ధరించి ప్రార్థనలు చేస్తుంది. నలుపు రంగు దుఃఖానికి చిహ్నంగా పరిగణిస్తారు. 10వ రోజున షియా ముస్లింలు వీధుల గుండా ఊరేగింపులు తీసుకెళ్తారు. వారు రోడ్లపై కాలికి చెప్పులు లేకుండా నడుస్తారు. అల్లా ప్రవచనాలు బోధనలతో మొహరం మొదటి రోజు నుండి ప్రతి ఇల్లు కలకలలాడుతుంది. ఈ మాసంలో 10వ రోజున పీర్లను ఊరేగిస్తారు. అంతకుముందు రాత్రి అగ్నిగుండంలో దూకడం, అగ్గిలో నడవటం వంటివి చేస్తారు. హజరత్ ఇమాం హుసేన్ను స్మరించుకుంటూ పంజా అంటే పీర్ల దేవుళ్ల ప్రతిమలను ఊరేగించి తమ సంతాపం ప్రకటిస్తారు. హజరత్ ఇమాం హుసేన్ను స్మరించుకుంటూ పంజా అంటే పీర్ల దేవుళ్ల ప్రతిమలను ఊరేగించి తమ సంతాపాన్ని ప్రకటిస్తారు. అదేవిధంగా చంద్రయాన క్యాలెండర్ ప్రకారం మొహరం వేడుకలు ప్రారంభమవుతాయి కనుక ఈ పవిత్రమైన రోజున పీర్ల పంజాను ప్రతిష్ఠించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అల్లాను ఆరాధించే సమయంలో బెల్లంతో తయారు చేసిన నైవేద్యాలను సమర్పిస్తారు. మొహరం అంటే పండుగ రోజు కాదు, ఈ పర్వదినాన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం. 14 శతాబ్దాల క్రితమే ప్రజాస్వామ్యం కోసం, మానవ హక్కుల కోసం జరిగిన చారిత్రాత్మక పోరాటాన్ని మొహరంగా పేర్కొంటారు. ప్రాచీన కాలంలో అరబ్బులు, అరేబియాలోని యూదులు, క్రైస్తవులతో సహా చంద్రయాన్ క్యాలెండర్నే వాడేవారు. ఇది గమనించదగ్గ విషయం. అదేవిధంగా సున్నీ ముస్లింలు కూడా ఈ మాసంలో ముఖ్యంగా అసురా రోజున ఉపవాసం అంటే రోజా పాటిస్తారు. ఇమాం హుసేన్ త్యాగాన్ని స్మరించుకుంటూ శోకాన్ని ప్రకటిస్తారు. ఇక పీర్ల ఏర్పాటు గురించి చర్చిద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో పీర్లను హుస్సేన్ వీరత్వానికి ప్రతీకగా హస్తాకృతిలో అంటే చేతి ఆకారంలో తయారు చేసిన ఆలం లేదా పీర్లను అలంకరించి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. మొహరం పండుగను దేశంలోని అన్ని ప్రాంతాలలో ముస్లింలు, హిందువులు కూడా జరుపుకుంటారు. కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ పండుగ జరుపుకోవడంలో ప్రసిద్ధి చెందాయి. తెలంగాణలో మొహరంను తరచుగా పీర్ల పండుగ అని పిలుస్తారు. ఇది మత సామరస్యానికి ప్రతీక. హిందూ ముస్లింలు కలిసి జరుపుకునే అతిపెద్ద ఉత్సవం. ఈ సమయంలో ప్రజలు తీవ్రమైన సంతాపంతో ఊరేగింపులు నిర్వహిస్తారు. ముఖ్యంగా హైదరాబాద్లో జరిగే చారిత్రాత్మక బీబీకా ఆలం ఊరేగింపు దీనికి ప్రధాన ఆకర్షణ. ఈ 10వ రోజు అసూరా సందర్భంగా ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత, పౌర సౌకర్యాలను ఏర్పాటు చేస్తుంది. ఈ సమయంలో అన్ని వర్గాల ప్రజలు అలంకరించిన తాజియాలు, ఆలంలను, అమరవీరుల సమాధుల ప్రతిరూపాలు మోసుకుంటూ ఊరేగింపులలో పాల్గొంటారు. చారిత్రాత్మకమైన బీబీకా ఆలం ఊరేగింపు హైదరాబాద్లోని డబీర్పురా, అలీజాకోట్ల, చార్మినార్, గుల్జర్ హౌజ్ మరియు దారుల్ షిఫా మార్గాల ద్వారా వెళ్తుంది. తెలంగాణ ప్రభుత్వం మొహరం 9-10 రోజులకు సెలవు ప్రకటించింది. రాష్ట్ర మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ వంటి అధికారులు అధ్యక్షతన జరిగే ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాలు ఊరేగింపులకు భద్రత, నిర్వహణ, పారిశుద్ధ్యం, తాగునీటి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 11,000 అసూర్ఖానాలు అంటే శోకస్థలాలు ఆచారాలకు కేంద్ర బిందువులుగా ఉన్నాయి. స్థానికంగా పీర్ల పండుగగా పిలువబడే ఈ మొహరంను గ్రామీణ పట్టణ ప్రాంతాలలో సాంప్రదాయ డ్రమ్ వాయిద్యం

0: టప్పుతో కూడిన శబ్దాలు వాయిద్యాలతో సాంస్కృతిక సామరస్యం పరిడవెల్లుతుందనడంలో అతిశయం లేదు. ముస్లింలతో పాటు హిందువులు కూడా పీర్లను ఊరేగింపులో మోయడం, మొక్కులు చెల్లించుకోవడం తెలంగాణలో విశేషం. సూర్యాపేట, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఈ ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో మొహరం చివరి రోజుల్లో రాత్రి వేళల్లో అగ్నిగుండం వేస్తారు. నిప్పుల మీద నడవడం లాంటి కార్యక్రమాలు ప్రత్యేకంగా నిలుస్తాయి. పెద్ద ఊరేగింపులు, ప్రదర్శనలు, ప్రార్థనా సమావేశాల వల్ల స్థానికంగా ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా తెలంగాణ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. అలాగే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలను ప్రతి ఏడాది రాష్ట్ర పోలీస్ ట్రాఫిక్ సిబ్బంది తీసుకోవడం విశేషం. ఇక మొహరం గురించి చారిత్రాత్మకమైన విషయాలు తెలుసుకున్నాం. తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా నిజాం పాలిత ప్రాంతాల్లో మొహరం పండుగను ముస్లింలే కాక అన్ని వర్గాల ప్రజలు జరుపుకోవడం వందలాది వేలుగా సాగుతుంది. దీనికి అద్దం పట్టేలా ప్రసిద్ధ యాత్రా చరిత్రకారుడు ఏనుగుల వీరస్వామయ్య 1830 జూన్ 29 నిజాం పాలిత ప్రాంతాల్లో ప్రారంభమైన మొహరం పండుగని తాను రచించిన కాశీయాత్ర చరిత్రలో అభివర్ణించారు. ఆయన హైదరాబాదు ప్రాంతంలో జరిగిన మొహరం పండుగ వైభవాన్ని ఇలా వర్ణించారు. షహర్ అంటే హైదరాబాదుకు, కంచికి గరుడ సేవ ముఖ్యమైనట్టుగా ఆ మొహరం పండుగ ప్రబలమైన ఉత్సవము. ఈ ఉత్సవ కాలములో పరమాత్ముని చైతన్యము ఆ షహరులో ఎక్కువగా ప్రకాశించుట చేత అనేక వేల మంది ఇతర మతస్థులుగా ఉండేవారు కూడా షహరుకు వచ్చి ఆ 9వ దినము మొదలు ఆఖరు వరకు నుంచున్నారు అని కాశీయాత్ర చరిత్ర పుస్తకంలో మొహరం గురించి ప్రస్తావించడం గమనార్హం. మొహరం అనేది కేవలం ఒక మతపరమైన ఆచారం మాత్రమే కాక అన్యాయం మరియు అసత్యాలపై ధర్మం సాధించిన విజయానికి మరియు త్యాగానికి ప్రతీకగా నిలుస్తుంది. మొదట చెప్పినట్టు భారతదేశం గెజిటెడ్ సెలవుగా మొహరం పాటిస్తారు. మొహరం అసూరా రోజు అంటే మొహరం నెల 10వ రోజు గెజిటెడ్ సెలవు దినం కాబట్టి ఆ రోజు తపాలా కార్యాలయాలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలు మూసివేస్తారు లేదా ఆ రోజున పనివేళలు తగ్గించుకోవచ్చు.
1: ప్రత్యేక కార్యక్రమంలో షేక్ హసీనా గారి ప్రసంగాన్ని విన్నారు. మొహరంకి సంబంధించిన అనేక విశేషాలు మనతో పంచుకున్నారు షేక్ హసీనా గారు.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
2: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన వాణి,
1: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
3: మేరు ప్యారే దేశవాసియో,
2: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
1: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట, మన్ కీ బాత్.
4: మాటైనా
2: పాటైనా
5: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
4: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
4: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
5: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మా

కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనిరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 నీ వివిధ భారతి 102.8 మెగా

నేటి భారతం ఈ చిత్రం కోసం జానకి బృందం పాడిన పాట విన్నారు. సాహిత్యం అదృష్ట దీపక్, చక్రవర్తి స్వరకల్పన. ఇప్పుడు వినండి మేడం ఈ చిత్రం కోసం జానకి పాడింది మరొక పాట విందాం. దీనికి సాహిత్యం భువన చంద్ర గారు, మాధవపతి సురేష్ గారు స్వరకల్పన.

0: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పిఎఫ్ఆర్డిఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
1: మరొకమారు గుర్తు చేస్తూ ఉన్నాం, ఈ సాయంకాలం ప్రసారమయ్యే కార్యక్రమాలు మహాభారతం నుండి సభాపర్వ ఘట్టం నుండి కాకి పడకల కథ వినిపిస్తారు నిమ్మల వెంకటేష్ బృందం 5:03. తోటముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం ఇల్లు వకిల్లో ఉంటుంది. పశువుల్లో పాల అధిక దిగుబడిని పెంచుకోవడానికి పాటించాల్సిన మెలకువల గురించి డాక్టర్ సి వినయశ్రీ గారి ప్రసంగం. వీరు రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్. ఇది 7:15 ప్రసారమవుతుంది. ఆకాశవాణి సమయం 3:00. వార్తల ముఖ్యాంశాలు విందాం.
2: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఆహార భద్రతా ప్రమాణాలకు సంబంధించిన ఆహార వ్యాపారాల లైసెన్సింగ్ రిజిస్ట్రేషన్ నిబంధనలు 2011కు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సవరణలను నోటిఫై చేసింది. ప్రధానమంత్రి తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఆదివారం 11:00 ఆకాశవాణి ద్వారా ప్రసారమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత ప్రమాద భీమా రక్షణ కల్పించేందుకు వివిధ బ్యాంకులతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చంద్రరావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొహరం పర్వదినాన్ని ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. హైదరాబాద్ దవీరాపురా నుంచి నయాపూల్ వరకు సాగే ఊరేగింపులో వేలాదిగా షియా ముస్లింలు పాల్గొంటున్నారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఒక సందేశమిచ్చారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి పనులను రేపటి నుంచి ప్రారంభిస్తున్నట్లు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువకు అధికారులు నీటిని విడుదల చేశారు. ఖమ్మంలోని పాలేరు జలాశ్రయం ప్రాంతంలో తాగునీటి సమస్యను తీర్చడం కోసం 1 TMC నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 4:00 మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.
3: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో akashavani.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 3:03 దాటి 2 సెకండ్లు అయింది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 5:00 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్ మీడియం వేవ్పై మనం మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు మరి, అందరికీ నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు అనగా 738 కిలోహెడ్స్, అలాగే డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై ఈనాటి సాయంకాలం ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం సరిగ్గా 5 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రజల భాగస్వామ్యంతో నడిచే ఒక ప్రజా ఉద్యమంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అన్నారు. మాదక ద్రవ్యరహిత భారతదేశ నిర్మాణ ప్రాముఖ్యతపై సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ సహాయ శాఖ మంత్రి బిఎ

వర్మ రాసిన ఒక వ్యాసాన్ని సామాజిక మాధ్యమంలో ప్రధానమంత్రి షేర్ చేశారు. మాదక ద్రవ్యాల ముప్పు, దేశ భద్రత, సామాజిక స్థిరత్వం, ఆర్థిక ప్రయోజనాలు, యువత, దేశ భవిష్యత్తుకు అత్యంత ప్రమాదకరమని, దీనిపై సమిష్టి పోరాటం చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 10వ అత్యున్నత స్థాయి సమావేశంలో అమిత్ షా ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రామకృష్ణారావు ఈ నెల 30న పదవి విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో సంజయ్ జాజు బాధ్యతలు చేపడతారు. దేశీయ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడానికి కారణంగా చూపుతూ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్మన్ సాక్స్ 2026 క్యాలెండర్ సంవత్సరానికి భారతదేశ వాస్తవ జీడిపి వృద్ధి అంచనాను 6.5% నుండి 6.8% పెంచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 30న పాల్గొనే రైతు ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లి అడ్డరోడ్డు వద్ద ఈ సభ జరుగుతుందన్నారు. ప్రధానమంత్రి తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రసారమవుతుంది. ఆ వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. రాబోయే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉందని అంచనా వేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ వార్తా ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో మహాభారతం నుండి సభాపర్వం ఘట్టం కాకి పడగల కథ వినిపిస్తారు శ్రీ నిమ్మల వెంకటేష్ బృందం.

మరి ఇప్పుడు మాత్రమైన మనకు చెప్పబోయేటి కథ శాస్త్రమైనా మరి రెండో భాగములో మాత్రమైన మహాభారతము మరి నిమ్మల వెంకటేశము బృందముచే చెప్పబడుతున్న అటువంటి ఒక కాకి పడిగల పటము కథ.

రెండో భాగములోన మాత్రమైనా చెప్పేటి కథ శాస్త్రము అనగా, మరి అటువంటి మాత్రమైనా పాండవులు పంచే పాండవులు మరి వాళ్ళ పాలివాను అయినా కౌరవులు మాత్రమైన ఒక్క జూజము ఆడేది. జూజా పర్వమన్నా సభా పర్వమన్నా మరి అదే ఉన్నది కాబట్టి ఈ ఆటే ఈ దినం యందున ఈ కథ శాస్త్రము తరగబట్టాను.

ఎన్నో రాజ్యాలు ఎన్నో దేశాలు నీకు ఉన్నాయి. ఐదు పట్టణాలు, ఐదు పట్టణాల మీద వాళ్ళ రాజ్యం కావాలంటున్నావు, వాళ్ళ దేశం కావాలంటే ఉన్నావు, వాళ్ళ పట్టణాలు కావాలి.

రాజా, అగో నా కుమారుడు అనగా లక్షలా బాలుంది ఒక కళ్యాణం చేస్తా ఉన్నా. ఇటువంటి ఒక లగ్నానికి మీరు ఐదుగురు అన్నదమ్ములు కలిసి, మీ భార్యతో కూడా కలిసి కాస్తంగా ఢిల్లీ పట్టానికి వచ్చి నా కొడుకు ఒక శుభ

ఒక్కొక్క చదువుకొని అంచే పాండవులు ఐదుగురు వాళ్ళ తల్లితో కూడా ఆరుగురు కలిసి ఢిల్లీ పట్టానికైనా చేరవస్తాను. అవో వచ్చినాక ధర్మరాజుతోని నువ్వు ఏమని మాట్లాడాలి అన్నబోయన్నా. ఓ ధర్మరాజు నీవు ఎంతో మంది రాజులకైనా చూద మాట నేర్పించిన వాట ఆడరాని వాళ్లకు ఆట నేర్పి

శుభలేక చూసుకొని అగో పంచే పాండవులైన ఢిల్లీ పట్టానికి వచ్చుతారు. వచ్చినాక దూదమాట తలపెట్టి ఆట లోపల పాండవుల ఓడించి

శకుడు చెప్పిన ప్రకారంగా మాత్రమేనా గిరగిర నాలుగు అక్షరములు రాసి ఒక హా ఊరిలో నా కనికెబంటు ఉన్నాడు. ఓరి నాయనా ఓరి కనికెబంటు.

చదువుకున్నాడు, సాదేవునికి ఇచ్చిండు, సాదేవుడు చదువుకున్నాడు. ఈ విధంగా మాత్రమేనా తమ్ముడా భీమరాజా ఢిల్లీ పట్టణం నుండి మాత్రం ఢిల్లీ పట్టణానికి మనం పోవాలంటే మరి ఇటువంటి హస్తినాపురము నుండి ఆ ఢిల్లీ పట్టణము ఇదివరకు మనము రథము తీసుకొని పోలేదు కాబట్టి నువ్వు ముంగట మాత్రమైన అరువైపుట్ల ఉక్కు కదా భుజాన పెట్టుకొని నువ్వు ముంగట నడుచుకుంటా తమ్ముడా నువ్వు మాత్రమైనా వద్దులు మద్దులు వనరంగ వృక్షాలు ఉడబీకి నువ్వు వెల్పటి మైదానము చేసుకుంటా నువ్వు మాత్రమైన ముందు పర్వడి చెయ్యాలే మేము బంగారీ.

శత్రులైన వాడవి ఎక్కుంటా పెద్ద ఒక గుండు ఉన్నా గాని పక్క కనుకుంటా భీముడైన వెళ్ళిపోతా ఉండగా బంగారి కనక రథంలో నా ధర్మరాజు అర్జున నకులుడు సాదేవుడు వాళ్ళ భార్య ద్రౌపదమ్మ కనక రథంలో కూర్చొని వాళ్ళ వ్రతం మీద వాళ్ళు వస్తా ఉన్నారు. సంగతేముగా ప్రకారంగా ఉండగా ఇటువంటి సంగతి అని ఎవరికి అర్థమైతే ఉన్నది. ఏ పిల్లవాడి లోపల ఉన్న కృష్ణ పరంధామునికి ఏనాడు గుర్తుపోయిందో అయ్యయ్యో పంచే పాండవులైనా నా బావబా మర్దులు నన్ను యాది చేయకుండా అగో ఢిల్లీ పట్టానికైనా వెళ్ళిపోతా ఉన్నారు. ఢిల్లీ పట్టానికి వెళ్ళిపోతే పాలివాడైనా వాళ్ళ పైన ఒక్క కుట్రలు పెట్టుకొని కక్షలు పెట్టుకొని అయ్యో పాండవులు రప్పిస్తా ఉన్నాడు. ఢిల్లీ పట్టానికి వెళ్ళిపోతే వాళ్ళ రాజ్యం పోతుంది, వాళ్ళ దేశమైన పోతుంది. అయ్యో భగవంత వాళ్ళకు ఎక్కలే.

0: ఎలాగో నాలుగైదు గోవులు గావించుకొని గుర్ల వేషం కట్టుకొని గమక్షుడనగా గుల్లవాణి విధంగా అక్కడ ముందు చూడంగానే భీముడైన ఒక్క చూడకుండా వెళ్ళిపోతా ఉన్నాడు.
1: భీముడు ఈ విధముగా వెళ్ళిపోతా ఉంటే అగో వెనకనైనా మరి రథమస్తమున్నది.

తప్పకుండా గోగనముల మేపుకుంటా ఉన్నాడు. ఇతన్ని చూస్తే మాత్రమైన స్వయంగా మా బావ గోపాల కృష్ణుడే గుర్తుకొస్తున్నాడు. మా బావనే గోపాలుడు అనుకున్నాడు. పోయేటి రథమును పొందుగా హాపుమని చిన్నవాడు సాదేవరాజు రథములకే నీ దిప్పున దుంకిండు. ఓ గిదగిద గొల్ల వేషముతోని ఉన్న కృష్ణుని దగ్గరికి వచ్చి సాదేవుడు ఏమని

0: బాబయ్యా.
1: చల్లగా వర్దిలండి సాదేవా. సాదేవా, ఎక్కడికైనా మీరు వెళ్ళిపోతా ఉన్నారు. గతములైన మీరు కూర్చొని ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నారయ్యా? ఏ రాజ్యానికి పోతా ఉన్నారు? ఏ దేశానికి పోతా ఉన్నారు సాదేవా?
0: అంతేనా? అదే విధముగా మాత్రమే మరి సాదేవుడు వచ్చినప్పుడు ధర్మరాజు చూసిండు. ధర్మరాజు, అర్జున, మరి అటువంటి నకులేశ్వరుడు వాళ్ళ తల్లి.

అమ్మవారు కూడా వచ్చి అందరూ కృష్ణునికి నమస్కరించిరు. అప్పుడు ధర్మరాజు చూసి ఏమని అంట ఉన్నాడు, బావో బావా గోపాలకృష్ణ, మా పాలివాడు అయినా మా పెదనాయన కొడుకు దుర్యోధన మహారాజు, దుర్యోధనుని కుమారుడు, లక్షణాబాలుడు, లక్షణాబాలుని కళ్యాణము ఉన్నదట, లగ్నము ఉన్నదట, తొందరగా మాత్రమైన మా తమ్ముడు దుర్యోధన మమ్ముల రమ్మని మమ్ములను పత్రిక పంపిండు. మా ఒక పాలివారి కుమారుని లగ్నానికని మేము

0: ధర్మరాజు మాత్రమైన ఈ విధముగా మాత్రమైన ఉన్న ముచ్చట ఉన్నట్టుగా చెప్పంగానే అప్పుడు మాత్రమైన స్వామివారు కృష్ణుడు చూసి ఏమంట ఉన్నాడు,
1: హోహో ధర్మరాజా,
0: ఏమిటి బావగారు,
1: ఎక్కడి లక్కమయ్యా ఎక్కడి పెళ్ళయ్యా, మీ పాలివాడి కొడుకు పెళ్లి లేదు, ఏ పిల్లవాడి లోపల ఉన్నప్పుడు ఒక మాట నన్ను యాది చేస్తే నేను మీ దగ్గరికి వచ్చి అగో ఇసమంటి ఒక్క విచారమైన మీకు ఎప్పుడు అయ్యా, మీ పాలివాడైన మిమ్మల మీ మీద ఒక్క కక్షలు పెట్టుకొని మీ మీద ఒక్క కుట్టలు పెట్టుకొని తెల్లగా బతుకుతుండ్రని ఒక్క నల్లగా చేద్దామని అగో మిమ్మల విలువ నంపుత ఉన్నాడు, అక్కడికి ఢిల్లీ పట్టాలకి వెళ్ళిపోయినాక రారా అన్న మీరు పడాలి, మీరు తిట్టినా పడాలి కొట్టినా పడాలి, ఆయా జోజమైన తల పెట్టి మీ రాజ్యం పోతుంది మీ దేశం పోతుంది, ధర్మరాజాను ముందు పెట్టిన ప్రాధమైన అగో ఎరుకవు దియవు కాబట్టి మీ పాలివాణి ఒక్క పట్టాన్ని వేయనంక అనరాని మాటలు అంటే మీరు కోపానికి రావద్దు, వాణి మీకైనా కొట్లాడకైనా మీరు పోవద్దు, పైన మాట ఉంటే 12-12-24 ఏళ్ళు ఒక్క దాటేది ఉంటది అని నేను కృష్ణుని ఒక్క ధర్మరాజుతోని పాండవులతోని చెప్పి వీరమ్మని ఏనాడు చెప్పిండో బావతోని సెలవులు తీసుకొని వాళ్ళైన ఒక్క కనకరథమైన ఎక్కి ఢిల్లీ

0: కృష్ణుడైన చూసి కృష్ణుడు ఒక మతిలోన ఏమని అనుకుంటా ఉన్నాడు, నలుగురు పాండవులు వచ్చి నన్ను ఒక్క దండం పెట్టి నన్ను మందలించిపోతే భీముడు కూడా వెనుక మరి
1: చూడకుండా వెళ్ళిపోతాడు
0: పోతా ఉన్నాడని యానాడు ఒక్క కృష్ణుడైనా చిన్నది ఒక్క రౌత తీసుకుని పలపల ఒక్క మంత్రమైన చదివి కొయ్యేటి భీమునికి ముందట ఏనాడు ఒక్క విసిరి వేసిండో, అదో చిన్నది ఒక్క రౌతైన తలిగి

మొగ్గులు మొక్కి గద మీద ఏ నాడు నిలబడ్డాడు. అక్కడిక్కడ చూసి ఆ పర్వతాన్ని చూస్తే కత్తకాయంతా బడియర్ అవుతూ ఉన్నది. అరరే బడియర్ అవుతును చూసి అగో భీముడైన ఏమనుకుంటాడు, అరరే గీ రవుతు చూసినవా, గీ రవుతు వచ్చి నాకు తలుగుతే నేను కింద పడిపోయి నిలబడ్డాను, మరి ఇదే రవుతు, మరి ఇలా వచ్చే రథ

0: నీకైన వందనము.
1: ఓహో హత్తయ్య ధర్మనందన, చల్లగా వర్ధిల్లండి కదా.
0: తమ్ముడా దుర్యోధన, మీరు అందరైనా గురువులు గురుసాములైనా, తాతలు ముత్తాతలైనా, తగు పెద్దలందరూ బాగానే ఉన్నారా?
1: అంతా మేము క్షేమంగానే ఉన్నాము ఓయన్నగారు, మేమంతా బాగానే ఉన్నాము అన్నా ధర్మరాజు. మేమంతా క్షేమంగానే ఉన్నాము గాని మీరంతా క్షేమంగా ఉన్నారా?
0: తమ్ముడా తమ్ముడా, ఓ దుర్యోధన మహారాజా, నీ కొడుకు పెళ్లి అని మాకైన శుభలేఖ రాసి పంపించినావు.
1: అవును కదా,
0: పచ్చని పండిలైనా కనబడతలేవు తమ్ముడా, ఆవిడాకు తోరణాలు కనబడతలేవు, పాడేటి ఆటకాలు ఏరి పాడేటి పాటకాలు ఏరి, మరి పెళ్లి అని మమ్మల్ని విలిపించావు. ఇక్కడ పెళ్లి ఒక్క పచ్చని ఒక్క పందిలైనా కనబడతలేవు తమ్ముడా, లగ్నం ఏది నాయన?
1: అయ్యో హన్నవో అన్నా ఓ ధర్మరాజా, ఓర్జముదొచ్చింది లగ్నం ఎత్తిపోయింది, ఒక ఏడు కాదు రెండు.

మీరు ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ నిమ్మల వెంకటేష్ బృందం ఆలపించిన మహాభారతం నుండి సభాపర్వ ఘట్టం కాకి పడగల కథ విన్నారు. రెండవ భాగం ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, చిత్రసీమ సినిమా పాటలు. ముందుగా శ్రీరామదాసు చిత్రం కోసం ఎస్పి చరణ్, సునీత గానం చేసిన చంద్రబోస్ గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

చిత్రగీతాలలో తర్వాత చంద్రబోస్ సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చగా ఉదిత్ నారాయణ చిత్ర పాడిన పాట, చిత్రం స్టూడెంట్ నెంబర్ 1.

తర్వాత సోగ్గాడే చిన్ననాయన చిత్రం కోసం హరిహరన్ కౌసల్య పాడిన పాట. సాహిత్యం రామజోగయ్య శాస్త్రి, సంగీతం అనూప్ రూబెన్స్.

తర్వాత ఆయుధం చిత్రం కోసం ఉదిత్ నారాయణ, ఉషా గానం చేసిన భీమ్స్ గీతం, సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

మీరు ఇంతవరకు చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 5:45. ఇప్పుడు ఈ పూట రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ పూట ప్రసారంలో ఈ సాయంత్రం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం వ్యవసాయ సూచనలు 6:50 వింటారు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా తోటముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం, అనంతరం పశువుల్లో పాల అధిక దిగుబడికి పెంచుకోవడానికి మెలకువలు ఈ అంశం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సి వినయశ్రీ గారి ప్రసంగం వింటారు. ఈ రాత్రి 7:45 వికసిత్ భారత్, భారత కేంద్ర ప్రభుత్వ జల్శక్తి మంత్రిత్వ శాఖ యొక్క జల్ జీవన్ మిషన్ 2.0 ఆధ్వర్యంలోని హర్ ఘర్ జల్ ప్రతి ఇంటికి నీరు పథకం గురించి శ్రీ ఎంఎన్వి ప్రసాద్ సీనియర్ జర్నలిస్ట్ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. అమరవాణి సంస్కృత కార్యక్రమం ఈ రాత్రి 8:03. ఇందులో శీలం పరం భూషణం డాక్టర్ ముదిగొండ అమర్నాథ్ శర్మ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 9:15 స్పాట్లైట్, 9:30 కరెంట్ అఫైర్స్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. రాత్రి 10:00

మనకు ఆపాత మధురాలు మధురగీతాలు వినవచ్చు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ప్రసారం కానున్న కార్యక్రమాలు. రేపు ఉదయం 6:10 భావన పదవి గురించి డాక్టర్ ఎం భవానీ గారి ప్రసంగం తెలుగులో వినవచ్చు. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం వినవచ్చు. 6:35 పొలం పనులు, పశుపోషణకు హైబ్రిడ్ నేపియర్ గడ్డి ఆవశ్యకత గురించి వివరాలు ప్రసారమవుతాయి. ములుగు జిల్లా సమాచార లేఖ రేపు ఉదయం 7:00 రచన శ్రీ ఎం ప్రతాప్. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల దినోత్సవం గురించి ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది. అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన క్యాన్సర్ లక్షణాలు చికిత్స గురించి ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ సందీప్ కుమార్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మధురై ఎంపీఎన్ సేతురామన్ గారి, అలాగే పొన్నుస్వామి గారిల నాదస్వర వాద్యం ప్రసారమవుతుంది. 9:30 ఆకాశవాణి సేవలు అనన్య సామాన్యం. పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్ది గోపిశెట్టి. 11:03 ఈ వారం అతిథి పద్మశ్రీ పురస్కార గ్రహీత శ్రీమతి జి పద్మజారెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 హిందీ కార్యక్రమం. మైక్రో ఎంటర్ప్రైజెస్ బడీ ఉధాన్ కే సూత్రధార్ ఈ అంశం గురించి హిమాంషు వర్మ గారితో సీమా కుమారి గారు జరిపిన సంభాషణ ప్రసారమవుతుంది. 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో అనుబంధాలు ఆప్యాయతలు ఈ అంశం గురించి శ్రీమతి ఎలమర్తి అనురాధ గారి కథానిక ప్రసారమవుతుంది. 2:30 బాలానందం నేషనల్ హై స్కూల్ బాలబాలికలు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో కాకి పడగల కథ మహాభారతం నుండి సభాపర్వం ఘట్టం 3వ భాగం ప్రసారమవుతుంది. ఆలపించేవారు శ్రీ నిమ్మల వెంకటేష్ బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 సాగు రైతు శ్రీ మల్లారెడ్డి గారు అందించే వివరాలు ప్రసారమవుతాయి. 7:00 మార్కెట్ ధరలు. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో శాస్త్రీయ పద్ధతిలో గొర్రెల పోషణ మెలకువల గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ నరసింహ గారి ప్రసంగం. 8:03 ఆంగ్ల కార్యక్రమంలో డిజిటల్ డిటాక్స్ గురించి డాక్టర్ పూర్ణిమ నాగరాజతో నిహార కానేటి గారు జరిపిన సంభాషణ ప్రసారమవుతుంది. 9:15 స్పాట్లైట్. 9:30 జాతీయ సంచిక కార్యక్రమం. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి సమయం 5:50 ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పద్మకళ. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. రాబోయే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు. తెలంగాణ రాష్ట ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాదును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రామకృష్ణారావు ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో సంజయ్ జాజు బాధ్యతలు చేపడతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ

0: దేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. జగిత్యాల జిల్లాలోని రోళ్లవాగు ప్రాజెక్టుకు అటవీ శాఖ అనుమతులు త్వరలో పూర్తి చేసి ఈ వానాకాలం సీజన్లో రైతులకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జిల్లాలోని బీర్పూర్ మండలంలోని ప్రాజెక్టును జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్తో కలిసి మంత్రి సందర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో అభివృద్ది జరుగుతోందని ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ బీజేపీ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు అన్నారు. నియోజకవర్గంలోని బారేగూడ శివపూర్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన 2 మహిళా సమాఖ్య భవనాలు, ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈరోజు జగిత్యాల జిల్లా బీర్పూర్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ఏ ప్రాజెక్టుల గురించి మాట్లాడారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టత ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, అదనపు ఎస్పీ చంద్రయ్యతో కలిపి జెండా ఊపి ప్రారంభించారు. వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేటలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యాంటీ డ్రగ్స్ అవగాహన సదస్సులో వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ
1: నార్కోటిక్ డ్రగ్స్ మీద వాళ్ళు ఉపపాదం మోపడం జరిగింది. అదే విధంగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా అనేక వింగ్స్ కలిపి, ప్రభుత్వ శాఖలు కలిపి, సమాజంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు, సమాజంలో ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి పౌరులు ఒక సోషల్ ఇవిల్ గా భావించి సమాచారాన్ని లోకల్ పోలీస్ స్టేషన్ కు అందేట.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ అట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వైడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ, నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐఎంఏ డాక్టర్ సహకారంతో డ్రగ్స్ నియంత్రణ అవగాహన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన 2K రన్ కార్యక్రమాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ ఆకాంక్ష యాదవ్ సూచించారు. ఈరోజు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలో అవగాహనా ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీ పాత బస్టాండ్ నుండి వినాయక చౌరస్తా వరకు సాగింది. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈరోజు ఖమ్మంలో నిర్వహించిన అవగాహనా ర్యాలీని ఖమ్మం జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యలతో కలిసి ప్రారంభించారు. సే నో టు డ్రగ్స్, ఎస్ టు లైఫ్ అనే నినాదంతో వరంగల్ కమిషనరేట్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఈరోజు వరంగల్ నగరంలో 2K రన్ నిర్వహించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో బీఎల్ఏల పాత్ర అత్యంత కీలకమని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వేములవాడ రూరల్ మండలం, వేములవాడ పట్టణ పరిధిలోని బీఎల్ఏలు ప్రత్యేక ఓటర్ జాబితా సవరణపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వినపాక నియోజకవర్గంలో ఓటర్ల

0: జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఐటీ డీఏపీఓ రాహుల్ ఈరోజు బూర్గంపాడు, వీరవెండి, మోతే పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఇంటింటికి తిరిగి ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేసి ఓటర్లకు అవగాహన కల్పించారు. రిజర్వేషన్ల స్వర్ణోత్సవ యాత్ర సందర్భంగా ఆదివాసీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులతో చేపట్టిన యాత్ర నాగర్ కర్నూలుకు చేరుకుంది. ఇందులో భాగంగా బిజినేపల్లి మండల కేంద్రంలో సభ నిర్వహించారు. అనంతరం నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్ మాట్లాడుతూ ఎస్టీలకు రిజర్వేషన్లు వచ్చి 50 సంవత్సరాలు అవుతున్నాయన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, రాందాస్ నాయక్, బాలు నాయక్, మురళీ నాయక్, జిల్లా ఎమ్మెల్యేలు డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ రాజేష్ రెడ్డి, ట్రైకాన్ చైర్మన్ బెల్లయ్య నాయక్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ పాల్గొన్నారు. రాబోయే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాడులతో కూడిన వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉందని తెలిపింది. రేపు ఆదిలాబాద్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డితో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం సింగన్నగూడెం 2BHK కాలనీలో పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. భువనగిరి జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని సింగన్నగూడెం 2BHK కాలనీని ఆయన ఈరోజు సందర్శించారు. విద్యార్థులు, యువత కోసం రాహుల్ గాంధీ చేపట్టిన ఛాత్రోంకి గూంజ్ కార్యక్రమానికి మద్దతుగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని యాదగిరిగుట్టలో ఈరోజు కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు బీల ఐలయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని చౌక ధరల దుకాణాల తీర్లల నియామకానికి జూన్30న ఐసీఓడిలో సమావేశ హాల్లో ఉదయం 10:30 రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆర్డీఓ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. రాజన్న సిరిసిల్ల వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వరానికి ఈరోజు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారికి ప్రీతి పాత్రమైన కోడె మొక్కును చెల్లించుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలంగాణ రాష్ట ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాదును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈరోజు రాష్ట వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11:00 ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. రాబోయే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్య వార్తాః. గృహమంత్రి అమిత శాహః మాదక ద్రవ్యానాం విరుద్ధం సంయుక్త సంఘర్షస్య ఆహ్వానం కృతవాన్. తేన ప్రతిపాదితం యత్ మాదక ద్రవ్యానాం విభీషికా రాష్ట్రీయ సురక్షాయాః యూనాం భవిష్యస్య కృతే చ సంకటం జనయతి. అయోధ్యాయాః రామమందిర దాన రాశి స్థేయ ప్రకరణే 8 జనాః నిగడితాః. పెక్ సిలికా సంధౌ కృత్రిమ బుద్ధిమత్తా ఆపూర్తి శృంఖలాయై భారతేన సహ 34 దేశానాం హస్తాక్షరం జాతం. ముహర్రం పర్వణి ప్రధానమంత్రిణా హజరత్ ఇమామ్ హుసేనస్య త్యాగాః సంస్మృతాః. అపి చ క్రీడావార్తాసు. యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ ప్రతియోగితాయాం భారతస్య యువా క్రీడకః రౌనక్ చౌహానః చీనీ తైపే క్రీడకం చౌ త్యేన్చేన్ ఇత్యముం పరాజిత్య ప్రాగుపాంత్య చక్రం ప్రావిశత్.

బిహేవియర్ అండ్ ది పీపుల్ అరౌండ్ అస్, బట్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ది అండర్లయింగ్ ప్రాసెసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ అవర్ ఇన్ఫరెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ యూ గెట్ ఏ పూర్ గ్రేడ్ ఇన్ ఏ క్విజ్, యూ మైట్ బ్లేమ్ ది టీచర్ ఫర్ నాట్ అడెక్వేట్లీ ఎక్స్ప్లెయినింగ్ ది సబ్జెక్ట్, బట్ వీ కంప్లీట్లీ ఇగ్నోర్ ది ఫ్యాక్ట్ దట్ వీ డిడ్ నాట్ స్టడీ వెల్. సిమిలర్లీ,

హ్యాబిట్స్ అండ్ దే వర్క్డ్ హార్డ్. దీస్ టైప్ ఆఫ్ అట్రిబ్యూషన్స్ హ్యావ్ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆన్ అవర్ ఓన్ లైఫ్. దే ఇన్ఫ్లుయెన్స్ అవర్ ఫీలింగ్స్, అవర్ థాట్స్, అవర్ రిలేషన్షిప్స్ విత్ అదర్ పీపుల్. మెనీ అట్రిబ్యూషన్ థియరీస్ హ్యావ్ బీన్ డెవలప్డ్ అండ్ దీస్ థియరీస్ ఆర్ కన్సర్న్ విత్ హౌ ఆర్డినరీ పీపుల్ ఎక్స్ప్లెయిన్ ది కాజెస్ ఆఫ్ బిహేవియర్ ఆర్ ఈవెంట్స్. ఇన్ అదర్ వర్డ్స్, అట్రిబ్యూషన్ థియరీస్ అనలైజ్ హౌ యూ ఎక్స్ప్లెయిన్ పీపుల్స్ బిహేవియర్. ఫర్ ఎగ్జాంపుల్, ఈజ్ సమ్వన్ యాంగ్రీ బికాస్ దే ఆర్ బ్యాడ్ టెంపర్డ్ ఆర్ బికాస్ సంథింగ్ బ్యాడ్ హ్యాపెన్. వై దే ఆర్ యాంగ్రీ? ఈజ్ ఇట్ బికాస్ దట్ పర్సన్ ఈజ్ బ్యాడ్ టెంపర్డ్ ఆర్ సంథింగ్ బ్యాడ్ హ్యాడ్ హ్యాపెన్ టు దట్ పర్సన్? అకార్డింగ్ టు ఫిస్క్ అండ్ టైలర్, హీ సెట్ దే సెట్ అట్రిబ్యూషన్ థియరీ డీల్స్ విత్ హౌ ది సోషల్ పర్సీవర్ యూజెస్ ఇన్ఫర్మేషన్ టు అరైవ్ అట్ కాజల్ ఎక్స్ప్లెనేషన్స్ ఫర్ ఈవెంట్స్. ఇట్ ఎగ్జామిన్స్ వాట్ ఇన్ఫర్మేషన్ ఈస్ గ్యాదర్డ్ అండ్ హౌ ఇట్ ఈస్ కంబైన్డ్ టు ఫార్మ్ ఏ కాజల్ జడ్జిమెంట్. మెనీ సోషల్ సైకాలజిస్ట్ హ్యావ్ డన్ ఎక్స్టెన్సివ్ అండ్ ఇన్ డెప్త్ రీసెర్చ్ వర్క్ అండ్ డెవలప్డ్ వేరియస్ థీరీస్ ఆఫ్ అట్రిబ్యూషన్. దెర్ ఆర్ మెనీ థీరీస్ ఆఫ్ అట్రిబ్యూషన్. యూ విల్ బి డిస్కసింగ్ ఓన్లీ టూ ఆర్ త్రీ థీరీస్, ఇంపార్టెంట్ థీరీస్. వన్ సచ్ ఫస్ట్ థీరీ ఈజ్ హైదర్స్ కామన్ సెన్స్ థీరీ. అదర్ థీరీస్ ఆర్ జోన్స్ అండ్ డేవిస్ కరస్పాండెంట్ థీరీ, కెల్లీస్ కో వేరియేషన్ థీరీ. లెట్ అస్ నౌ డిస్కస్ ఈజ్ థీరీ బ్రీఫ్లీ. వాట్ ఆర్ ది కంపోనెంట్స్ ఆఫ్ ఈజ్ థీరీ? వాట్ ఆర్ ద ఫీచర్స్? వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఈజ్ థీరీ? We briefly discuss. Now we will start with the first one, that is Heider's common sense theory. Heider is a social psychologist, is a very popular psychologist, and he has done pioneering research work in the area of attribution, and he was also called as father of attribution theories. Please remember, this person Fritz Heider is considered as a father of attribution theories because his was the first approach for explaining the attribution. In his book The Psychology of Interpersonal Relations, Heider suggested that people observe others, analyze their behavior, and come up with their own common sense explanations for their actions. Heider's approach is also called common sense theory. Though this extensive research either identified two types of attribution. What are those types? There are two types. Please remember the types of attribution as identified by Heider, H-E-I-D-E-R. One type is dispositional attribution. Then what is the other attribution? That is situational attribution. So now we start with the dispositional attribution. What is this dispositional attribution which was identified or coined by Heider? It is also called internal attribution. The similar name for dispositional attribution is internal attribution. Both means same. And the second one is, as I said earlier, is situational attribution. And situational attribution

0: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిజ్ ఎబిలిటీ, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిజ్ బిలీఫ్. దట్ మీన్స్ వి సైట్ ఆర్ అట్రిబ్యూట్ ది పర్సన్స్ పర్సనల్ క్యారెక్టరిస్టిక్స్. వీ హ్యావ్ డిస్కస్డ్ ది డిస్పొజిషనల్ అట్రిబ్యూషన్ యాజ్ ఐడెంటిఫైడ్ బై హైదర్. అనదర్ ఇంపార్టెంట్ టైప్ యాజ్ ఐడెంటిఫైడ్ బై ది హైదర్ ఈజ్ సిచ్యువేషనల్ అట్రిబ్యూషన్. వాట్ ఈస్ దిస్ సిచ్యువేషనల్ అట్రిబ్యూషన్? వెన్ యూ అసైన్ ది కాజెస్ ఆఫ్ బిహేవియర్ టు సమ్ సిచ్యువేషన్ ఆర్ ఈవెంట్ అవుట్ సైడ్ పర్సన్స్ కంట్రోల్ రాదర్ దాన్ టు సమ్ ఇంటర్నల్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ పర్సనాలిటీ ఫ్యాక్టర్స్, ఇట్ ఈస్ కాల్డ్ సిచ్యువేషనల్ అట్రిబ్యూషన్. బికాస్ పర్సనల్ ఫ్యాక్టర్స్ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అండ్ అవుట్ సైడ్ ఫ్యాక్టర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. దీస్ ఫ్యాక్టర్స్ ఇన్క్లూడ్ టాస్క్ డిఫికల్టీ ఆర్ లక్ అదర్ పీపుల్ ఎక్సెట్రా. వెన్ యూ ట్రై టు ఎక్స్ప్లెయిన్ అవర్ బిహేవియర్ వీ టెన్ టు మేక్ ఎక్స్టర్నల్ అట్రిబ్యూషన్ సచ్ యాజ్ సిచ్యువేషనల్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ఫీచర్స్. యూజువల్లీ వెన్ వీ సక్సీడ్ ఇన్ అవర్ అటెంప్ట్స్ వీ అట్రిబ్యూట్ రీజన్స్ కాజెస్ టు అవర్ ఇంటెలిజెన్స్ కేపబిలిటీ హార్డ్ వర్క్. సిమిలర్లీ ఫర్ అదర్ సక్సెస్ వీ ఆర్ లైక్లీ టు అట్రిబ్యూట్ రీజన్స్ ఆఫ్ లక్ ఆర్ అన్ఫేర్ మీన్స్. ఫర్ ఎగ్జాంపుల్ వైల్ వర్కింగ్ ఆన్ ది రోడ్ ఇఫ్ సమ్వన్ ఫాల్స్ వీ లాఫ్ అండ్ సే హౌ క్లమ్సీ ది పర్సన్ ఈజ్. అండ్ వెన్ యూ అవర్ సెల్ఫ్ ఫాల్ వీ మే బ్లేమ్ ది అన్ఈవన్ రోడ్. దట్ ఈస్ ఎక్స్టర్నల్ అట్రిబ్యూషన్. థ్యాంక్ యూ.
1: యూ హ్యావ్ లిసన్డ్ ఏ రేడియో లెసన్ ఆన్ ద టాపిక్ థియరీస్ ఆఫ్ అట్రిబ్యూషన్ ఫర్ ద స్టూడెంట్స్ ఆఫ్ యూజీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్. ద రిసోర్స్ పర్సన్ ఈజ్ ప్రొఫెసర్ డి జనార్దన్ రెడ్డి.
2: Education at your doorstep. That was a program of learning for everyone. Brought to you by Dr. B.R. Ambedkar Open University. So listeners, it's bye till our next radio lesson.

మీరు ఇంతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు ఒక చిత్రగీతం.

0: చిత్రగీతం విన్నారు.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
0: ఈ ప్రసారంలో రాత్రి 10 గంటల నుంచి 11 గంటల వరకు పాత సినిమా పాటలు, మధుర గీతాలు వినవచ్చు. ఆకాశవాణి, సమయం 6 గంటల 50 నిమిషాలు.

0: వ్యవసాయ సూచనలు.
1: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు జూన్ మాసంలో చెరుకు పంటలో చేపట్టవలసిన వివిధ వ్యవసాయ పనుల గురించి రైతు సోదరులకు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. వర్షాకాలంలో ముఖ్యంగా పల్లపు భూములు సాగు చేసిన చెరుకు తోటలు సాధారణంగా నీటి ముంపుకు గురి కావడం గమనిస్తుంటాం. వర్షాకాలంలో కురిసే బలమైన వర్షాలు, వేగంగా వీచే గాలుల వలన పెరిగిన చెరుకు తోటలు పడిపోవడం గమనిస్తుంటాము. పడిపోయిన చెరుకులు భూమికి తగలడం వలన కానుపుల దగ్గర వేళ్లు ఏర్పడి రసములో పంచదార శాతం గణనీయంగా తగ్గుతుంది. చెరుకు పంట పారే నీటిని కొంతవరకు భరించగలదు కానీ నిల్వ నీటిని ఏమాత్రమూ సహించలేదు. తోట వయస్సు 4-5 నెలలప్పుడు అంటే జూన్ జులై మాసాల్లో మొక్కల వరుసల మొదళ్లకు ఎత్తుగా మట్టిని ఎగదోయాలి. దీని వలన అధిక వర్షాలు, తుఫాను గాలులకు పంట పడిపోకుండా కాపాడుకోవచ్చు. వర్షాకాలం తోటలు బాగా పెరగాలంటే ఎక్కువ కాలం నీరు నిలవకుండా జాగ్రత్త పడాలి. అందుకు ప్రతి 15 మీటర్లు ఒక లోతైన కాలువ తీయాలి. అలా తీయటం వలన చాళ్లలోని నీరంతా ఈ ఊట కాలువలో వచ్చి మురుగునీటి కాలువలోనికి పోతుంది. నీటి వసతి తక్కువగా ఉండి ఎద్దడికి గురైన తోటల్లో తొలక

0: వర్షం పడి వాతావరణం చల్లబడి తర్వాత ఎకరాకు అదనంగా 50 కిలోల యూరియాతో పాటు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మొక్కల మొదళ్లలో దగ్గరగా వేసినట్లయితే పంట నీటి ఎద్దడిని సమర్థవంతంగా తట్టుకొని ఎదుగుదలకు తోడ్పడుతుంది. వేరు లద్దె పురుగు తేలిక నీళ్లలో ఎక్కువగా కనిపించి మొక్కల వేళ్లను తినివేయటం వలన మొక్కలు చనిపోతాయి. తొలకరి వర్షాలు పడిన వెంటనే పొలంలో దీపపు ఎరలు అమర్చుకోవడం ద్వారా ప్రౌఢ పెంకు పురుగులు ఆకర్షితమై దీపపు ఎర కింద అమర్చుకున్న పురుగు మందు ద్రావణంలో పడి చనిపోతాయి. తద్వారా దాదాపు 50% పురుగులను నిర్మూలించవచ్చు. ఎదిగే తోటలో ఈ పురుగు నివారణకు టెట్రానిలిప్రోల్ 0.4%, WW ఇంకా పిప్రోనిల్ 0.6%, WW జీఆర్ లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 15.75%, WW ఇంకా క్లోథయానిడిస్ 26.20%, WW SGR గుళికలను ఎకరాకు 12 కిలోలు చొప్పున మొక్కల మొదళ్ల దగ్గర గుంత చేసి నాటే సమయంలో భూమిలో వేస్తే ఈ పురుగు వలన కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ఈ పురుగును సమర్థవంతంగా నివారించుటకు 200 గ్రాములు పిప్రోనిల్ 40%, ఇమిడాక్లోప్రిడ్ 40%, 400 లీటర్ల నీటిలో కలిపి మొక్కల మొదళ్ల దగ్గర పూర్తిగా తడిసే విధంగా పిచికారీ చేసుకోవాలి. తొలకరి వర్షాలు పడిన వెంటనే పొలంలో దీపపు ఎరలు అమర్చుకోవడం ద్వారా దాదాపు 50% ప్రౌఢ పెంకు పురుగులను నిర్మూలించవచ్చు. ఇక వాతావరణం మబ్బుగా ఉండి 19 నుండి 35 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత 80-90% గాలిలో తేమ ఉన్నప్పుడు తెల్లపేను అభివృద్ధి చెందుతుంది. దీని యొక్క తల్లి పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగంలో గుంపులుగా ఉండి రసాన్ని పీల్చడం వలన తెలుపు పసుపు వర్ణం మిళితమైన మచ్చలు ఏర్పడతాయి. మొదట అంచులు, తర్వాత మొత్తం ఆకులు క్రమేపీ ఎండిపోతాయి. ఈ పురుగుల విసర్జన తీయని జిగట పదార్థంలాగా ఉండి కిందున్న ఆకుల పైభాగన పడి దానిమీద సూటి మోల్టని నల్లని శిలీంద్రం పెరిగి ఆకు మసిబారిపోతుంది. గాలి ద్వారా 1.5 నుండి 2 కిలోమీటర్ల దూరం వరకు ఈ పురుగులు వ్యాప్తి చెందగలవు. పంటకు సిఫారసు చేసిన మోతాదులో నత్రజని ఎరువులు వాడాలి. పురుగు ఆశించిన ఆకులను తీసి తగలబెట్టాలి. పురుగు ఆశించిన తోటల నుండి చెరుకును ఇతర ప్రాంతాలకు రవాణా చేయకూడదు. నివారణకు లీటరు నీటికి 2.5 మిల్లీలీటర్లు క్లోరోపైరిపాస్ 20% ఈసీ కలిపి పిచికారీ చేయాలి. వర్షాలు తొందరగా మే జూన్ నెలలో ప్రారంభమై జూలై నెలలో అధిక వర్షాలు పడినప్పుడు మొవ్వుకుళ్ళు తెగులు ఉధృతంగా వస్తుంది. తెగులు సోకిన మొక్కల మొవ్వు ఆకులు మొదలు భాగం పాక్షికంగా తెల్లగా అవుతుంది. మొవ్వు ఆకులు చిన్నగా ఉండి సరిగా విడివడవు. ఒక్కొక్కప్పుడు చుట్టుకొని పోతాయి. ఆకుల మొదల్లో పాలిపోయిన భాగంలో ఎర్రటి చారలు ఏర్పడి ఆ చార వెంబడి ఆకు చిట్లిపోతుంది. మొవ్వ కుళ్ళిపోతే మొక్క ఎదుగుదల లేక చనిపోతుంది. మొవ్వ కుళ్ళకపోతే వర్షాలు తగ్గగానే తెగులు ఉధృతి తగ్గి మొక్కలు మామూలు స్థితికి వస్తాయి. అధిక గాలితో కూడిన చల్లటి వాతావరణం, గాలిలో హెచ్చు తేమ తృప్పు తెగులు వృద్ధి చెందడానికి వ్యాప్తికి బాగా దోహదపడుతుంది. తెగులు నివారణకు 1 మిల్లీలీటరు అజాక్సిస్ట్రోబిన్ 15.2%, ఇంకా డైఫెన్కొనజోల్ 11.4%, WW లీటర్ నీటిలో కలిపి ద్రావణము ఆకుల పైభాగం తడిచేలా పిచికారి చేసి నివారించుకోవాలి. ఇక చీడపీడల నిర్వహణ గురించి ఈ విధంగా. గుంట నారుమడికి నారు పీకడానికి వారం రోజుల ముందుగా కార్బోప్యూరాన్ 3G గుళికలు 400 గ్రాములు లేదా పిప్రోనిల్ 300 గ్రాములు చొప్పున వేసుకోవాలి. నాట్లు ఆలస్యమైనప్పుడు ఉల్లికోడి ఎక్కువగా ఆశిస్తుంది. కాబట్టి అవసరాన్ని బట్టి కార్బోప్యూరాన్ 10 కిలోలు లేదా పిప్రోనిల్ 0.3G 8 కిలోలు వాడుకోవాలి. వరిలో సూచించని పురుగు తెగుల మందులు, సింథటిక్ పైర్థ్రాయిడ్స్, బయోమందులు వాడడం వలన చీడపీడ సమస్యలు ఎక్కువ అవుతాయని రైతులు గుర్తించుకోవాలి. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సూచించిన విధంగా వ్యవసాయ పనులు చేపట్టి రైతులందరూ చక్కటి పంటలు పండించి లాభాన్ని పొందగలరని ఆశిద్దాం.
1: మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడ్డాయి.

0: ఈనాటి వ్యవసాయ సూచనలు ఇంతటితో సమాప్తం. మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
3: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
3: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: చిత్రగీతం విన్నారు. ఈ ప్రసారంలో ఈ రాత్రి 10 గంటల నుంచి 11 గంటల వరకు పాత సినిమా పాటలు, మధుర గీతాలు వినవచ్చు.
1: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
2: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
1: అంతా మంచిగున్నాను రా.
2: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
1: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
2: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
1: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమగా అవారా? బాగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావు ఏంద్రా?
2: అవునరా, ఇప్పుడు ఏంది ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
1: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
3: ఆయనకేం చెప్పగలుగుతానా?
1: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చిన రా, ఖచ్చితంగా రావాలే, పోయొస్తా.
2: మాలతి తయారైరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
3: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో ఉలికతలేడు పలుకుతలేడు, నాకైతే భయం అవుతుంది.
2: నడువే మరి దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్ డాక్టర్, ఏమైంది మా చిన్నోడికి?
4: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
2: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
4: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి, డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు. లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
3: ఏందయ్యా ఎడిపోతున్నావు?
2: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
5: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.

0: తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి సమయం 7:05. తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పద్మకళ. ముందుగా ముఖ్యాంశాలు. మాదక ద్రవ్యరహిత దేశాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కృత్రిమ మేధ ఆవిష్కరణలు పారదర్శకత సామర్థ్యానికి సరికొత్త పునాదిగా మారుతోందని కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఉదయం 11:00 ఆకాశవాణిలో ప్రారంభమవుతుంది. 2 T20 సిరీస్లో భాగంగా భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఈ సాయంత్రం బెల్ఫాస్ట్లో ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. వార్తల ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన నషా ముక్త్ భారత్ అభియాన్ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతో నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రచారం ఒక శక్తివంతమైన ప్రజా ఉద్యమంగా మారిందన్నారు. మాదక ద్రవ్యరహిత దేశాన్ని నిర్మించాల్సిన ఆవశ్యకతపై కేంద్ర సహాయ మంత్రి బిఎల్ వర్మ రాసిన వ్యాసాన్ని సోషల్ మీడియాలో నరేంద్ర మోదీ పంచుకున్నారు. మాదక ద్రవ్యాల రహిత దేశాన్ని, తద్వారా వికసిత్ భారత్ నిర్మించే మహాకార్యంలో ప్రతి పౌరుడు, ముఖ్యంగా యువత భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. డ్రగ్స్ మహమ్మారి జాతీయ భద్రత, సామాజిక స్థిరత్వం, ఆర్థిక ప్రయోజనాలతో పాటు దేశ యువతను తీవ్రంగా వేధిస్తోందని, దీనిపై అందరూ కలిసికట్టుగా యుద్ధం ప్రకటించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన నార్కో కోఆర్డినేషన్ సెంటర్లో 10వ అత్యున్నత స్థాయి సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ 2004 నుండి 2014 మధ్య కాలంలో సుమారు 26 లక్షల కిలోల సింథటిక్ డ్రగ్స్ను స్వాధీనం చేసుకోగా 2014 నుండి 2026 మధ్య కాలంలో ఈ పరిణామం

0: 1.18 కోట్ల కిలోలకు పెరిగిందన్నారు. డ్రగ్స్ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేపట్టిన ప్రచారం నిరంతరాయంగా ముందుకు సాగుతుందనడానికి ఈ గణాంకాలే నిదర్శనమని హోంమంత్రి స్పష్టం చేశారు.
1: మాదక పదార్థో కి సమస్య కేవల్ కానూన్ వ్యవస్థ ఔర్ సార్వజనిక స్వాస్థ్య కా ముద్దా నహీ హై, నార్కో టెర్రరిజం ఇకో సిస్టమ్ భీ బన్ చుకీ హై. తో హమారీ దేశ్ కి ఆంతరిక సురక్షా కే లియే, హమారే దేశ్ కే అర్థతంత్ర కి సురక్షా కే లియే ఔర్ హమారే దేశ్ కి యువా పీఢీ కే భవిష్య కే లియే ఇ హమారే లియే బహుత్ జరూరీ హై కి హమ్ ఇస్ పర్ సంపూర్ణ విజయ ప్రాప్త్ కరే.
0: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషా ముక్త్ భారత్ను నిర్మించేందుకు సామూహికంగా కృషి చేయాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తున్న విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, ఇతర సంస్థలను ఉపరాష్ట్రపతి సామాజిక మాధ్యమ పోస్టులో అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆ దేశ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరవుతారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల బృందం, 2 నావికా దళ నౌకలు పాల్గొంటాయని విదేశ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ పేట్రిక్ హార్మిట్తో సమావేశమవుతారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఆవిష్కరణలు, పారదర్శకత, సామర్థ్యానికి సరికొత్త పునాదిగా మారుతుందని కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఏఐ ఇన్నోవేషన్ సమ్మిట్లో మంత్రి ప్రసంగిస్తూ వికసిత భారత సంకల్పాన్ని సాకారం చేయడంలో ఆధునిక సాంకేతికత ఆవిష్కరణలు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి తెలిపారు. దేశ ప్రగతి ఆవిష్కరణలు పరివర్తనాత్మక మార్పులను ముందుకు తీసుకెళ్లడంలో కృత్రిమ మేధ చార్టర్డ్ అకౌంటెన్సీ వృత్తి రెండు కూడా అత్యంత కీలకమైనవని షెకావత్ స్పష్టం చేశారు.
2: आने वाले समय में टूर ऑपरेटर्स की भूमिका को, ट्रैवल गाइड की भूमिका को, डेस्टिनेशन सिलेक्शन की भूमिका में आर्टिफिशियल इंटेलिजेंस अभी से बहुत बड़ा रोल प्ले करने लगी है. भारत जैसा देश जिसकी 10,000 साल से भी ज्यादा की पुरानी कंटिन्यूटी की सभ्यता है, हम अपने सभ्यगत यात्रा को दुनिया के पर्यटकों को आकर्षित करने के लिए एआई बेस्ड कंटेंट बना करके उनको आकर्षित कर सकते हैं, उनके बेहतर अनुभव दे सकते हैं.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28 ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 135వ సంచిక. ఫోరం ఆఫ్ రెగ్యులేటర్స్ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ అధ్యక్షత వహించారు. అన్ని రాష్ట్రాల విద్యుత్ నియంత్రణ మండలి, ఉమ్మడి విద్యుత్ నియంత్రణ మండలి చైర్పర్సన్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వినియోగదారులకు నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించడానికి, వారి సమస్యలను వేగంగా పరిష్కరించడానికి ఒక పారదర్శకమైన, బాధ్యతాయుతమైన నియంత్రణ వ్యవస్థ అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇది వ్యాపార సరళీకరణ, జీవన సరళీకరణను మరింత పెంపొందిస్తుందని పేర్కొన్నారు. జాతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు భూటాన్ విద్యాశాఖ మంత్రి ఈజాంగ్ దే థాపాతో సమావేశమయ్యారు. ఉపాధ్యాయుల శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, డిజిటల్ విద్య, కృత్రిమ మేధ, పర్యాటకం, వైద్యం, సంపూర్ణ ఆరోగ్యం వంటి అంశాలపై చర్చించామని సామాజిక మాధ్యమ వేదికగా ఆయన తెలిపారు. అభ్యాసం, ఆవిష్కరణలు, సామర్థ్య పెంపొందింపు వంటి వాటిపై ఇరు దేశాలు కలిసి పనిచేయడానికి అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. వివిధ ఐరోపా దేశాలకు చెందిన పాత్రికేయుల బృందంతో కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్లో ప్రస్తుతం జరుగుతున్న తీవ్రమైన పరిణామాలు, మార్పులు, ప్రపంచంలో నెలకొన్న అస్థిరత, భారత్ యూరప్ దేశాల మధ్య పెరుగుతున్న పరస్పర అవగాహన, సహకారం గురించి మంత్రి వారితో చర్చించారు. జర్నలిస్టుల భారత పర్యటన, ఇక్కడి అనుభవాలు భారతదేశంపై వారికి మరింత లోతైన అవగాహనను కల్పిస్తాయని, అలాగే భారత్ యూరప్ భాగస్వామ్య శక్తి సామర్థ్యాలను పెంపొందించడానికి ఎంతగానో దోహదపడతాయని డాక్టర్ జయశంకర్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు దేశవ్యాప్తంగా మొహరంను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.

0: అంటున్నారు. సత్యం, ధర్మం, న్యాయాన్ని రక్షించడం కోసం కర్బలా యుద్ధంలో ప్రాణాలు అర్పించిన ప్రవక్త మహమ్మద్ మనుమడు హజరత్ ఇమాం హుసేన్ ఆయన అనుచరుల అమరత్వానికి గుర్తుగా ఈ రోజును పాటిస్తారు. ఈ సందర్భంగా పీర్ల ఊరేగింపులు నిర్వహిస్తారు. మొహరం పండుగ సందర్భంగా హజరత్ ఇమాం హుసేన్ చేసిన త్యాగాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. హజరత్ ఇమాం సత్యం, న్యాయం అన్వేషణలో స్థిరంగా ఉండాలని, ఎందరికో స్ఫూర్తి నింపుతూనే ఉన్నారని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ పండుగ ధైర్యం, విశ్వాసంతో కూడిన శాశ్వత స్థిరత్వానికి గుర్తుగా నిలుస్తుందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. లండన్లోని లీ వ్యాలీ హాకీ అండ్ టెన్నిస్ సెంటర్లో జరిగే ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో భారత పురుషుల హాకీ జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 10:30 ప్రారంభమవుతుంది. నిన్న ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో నిర్ణీత సమయానికి స్కోరు 2-2 సమం కాగా షూటౌట్లో భారత్ 4-1 ఓటమి పాలైంది. ఆ మ్యాచ్ ముగిసిన 24 గంటల్లోపే భారత్ మళ్లీ ఇప్పుడు పాకిస్తాన్తో తమ సెమీఫైనల్ ముందస్తు మ్యాచ్ ఆడబోతోంది. భారత గౌరవ్ డీలక్స్ టూరిస్ట్ రైల్ ద్వారా డివైస్ ఈస్ట్ టెంపుల్ టూర్ పేరిట 11 రోజుల ప్యాకేజీని ఐఆర్సీటీసీ ప్రకటించింది. ఢిల్లీలో ప్రారంభమయ్యే ఈ రైలు ప్రయాణం ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తుంది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, కోస్తా ఆంధ్రప్రదేశ్, కోస్తా కర్ణాటక, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. 2 T20 సిరీస్లో భాగంగా భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఈ సాయంత్రం బెల్ఫాస్ట్లో ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కడుపటి వార్తలు అందే సమయానికి ఐర్లాండ్ జట్టు 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 68 పరుగులతో ఆడుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మాదక ద్రవ్య రహిత దేశాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కృత్రిమ మేధ ఆవిష్కరణలు పారదర్శకత, సామర్థ్యానికి సరికొత్త పునాదిగా మారుతుందని కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ శెఖావత్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 8వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతతో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తలను కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

ఈనాటి ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం అంటారు.

శ్రీకొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వారి తోట ముచ్చట్లు రేడియో కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ రైతు సోదరులకు శుభాభివందనాలు. మేము శ్రీకొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ములుగు సిద్దిపేట ఆధ్వర్యంలోని రాజేంద్ర నగర్ ఉద్యాన కళాశాలలో ఉద్యాన విద్యను చదువుతున్న విద్యార్థులం. ఈ రోజు పండ్ల తోటల తొలకరుల్లో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు అనే అంశం గురించి చర్చిద్దాం. ఈ చర్చలో భాగంగా సాగు పద్ధతులను విత్తుకోవాల్సిన

0: చేయాల్సిన విత్తన రకాలను, క్షేత్రస్థాయిలో పాటించాల్సిన సాగు మెలకువలను, పంటలో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ తోట ముచ్చట్లు కార్యక్రమంలో శాస్త్రవేత్త డాక్టర్ నాగశీత మేడం, అసిస్టెంట్ ప్రొఫెసర్ పండ్ల విభాగం ఉద్యాన కళాశాల మల్యాల్ మెహబూబాబాద్, రైతు జంట సీనయ్యగా మహేష్, స్వాతిగా అక్షయ, మరొక రైతు మంగగా ప్రజ్యుషులు పాల్గొంటున్నారు.
1: ఏమయ్యా చాలా హుషారుగా ఉన్నావు, ఏంది ఈ సంగతి?
2: ఏం లేదు, ఈసారి కూడా మన మామిడి జామ పంటలు బాగా కాసి మంచి దిగుబడులు వచ్చాయి కదా.
1: అవునండి, ఆ తోటల వలన మనకు ఈసారి అంతో ఇంతో ఆదాయం వచ్చింది.
2: దీనికి అంతటికీ కారణం శ్రీ కొండలక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల సలహాలు, సూచనలను పాటించి సరైన యాజమాన్య పద్ధతులను చేశాం కదా.
1: అందుకే ఈసారి కూడా అధిక దిగుబడులు రావాలంటే మన మామిడి జామ తోటల్లో ఎట్లాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో మళ్ళీ ఆ ఉద్యాన విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలను అడగరాదయ్యా.
2: ఓ, దానికేం, నేను మొన్ననే పండ్ల విభాగం శాస్త్రవేత్త డాక్టర్ నాగహర్షిత మేడంతో మాట్లాడినానని చెప్పాను కదా. ఆ మేడం ఈరోజు మన తోటకు వచ్చి ఈ తొలకరిలో ఎట్లాంటి పద్ధతులు చెయ్యాలో అన్ని ఇకమతులు చెప్తానంది.
1: అవునయ్యా, నేను మర్చిపోయినాను, మా మంగక్క వాళ్ళు బత్తాయి వేద్దాం అనుకుంటున్నారంట, ఆ సంగతులు కూడా తెలుసుకోవాలంది. మా అక్క కూడా ఇక్కడికే వస్తానంది, ఆ శాస్త్రవేత్త మేడం వస్తుంది కదా, బత్తాయి సంగతులు కూడా అడగాలండి.
2: దానికేం, తప్పకుండా రమ్మను, తోటలో చేయాల్సిన అన్ని కమతలు అడుగుతుంది.
1: సరేనండి.
2: ఈ పాటికే మేడం కూడా వస్తుంటుంది. అగో, యాదిలోనే డాక్టర్ నాగహర్షిత మేడం, మీ అక్క ఇద్దరు వస్తున్నారు కదా.
1: అవునండి.
2: నమస్కారం మేడం, రండి, బాగున్నారా?
3: బాగున్నాను, నమస్తే సీనయ్య.
2: ఏం లేదు మేడం, మీకు తెలివంది ఏముంది? అదే, మళ్ళీ మా తోటలో ఎట్లాంటి యాజమాన్య పద్ధతులు ఆచరించాలో తెలుసుకుందామని.
3: తప్పనిసరిగా చెప్తాను.
4: మేడం, మేము కూడా బత్తాయి పంట వేద్దాం అనుకుంటున్నాము, దాని సంగతులు కూడా కొంచెం చెబుతారా మేడం?
3: తప్పకుండా చెప్తాను.
2: సరే మేడం.
4: మామిడి తోటల్లో కోతానంతరం చేపట్టవలసిన యాజమాన్య చర్యలు కొంచెం చెబుతారా మేడం?
3: మామిడిలో ఇప్పటికే కోత అనేది పూర్తయిపోయి ఉంటుంది. సాధారణంగా మన తెలంగాణ అన్ని తోటల్లోనూ మామిడి కోత ఇప్పటికీ పూర్తయి ఉంటుంది, అండ్ తొలకరి కూడా ప్రారంభమైంది. కావున మనం ఇప్పుడు చేయవలసిన పనులు ఏంటంటే, ఫస్ట్ గా మనం కొమ్మ కత్తిరింపులు అనేది చేసుకోవాలి. దీనికి ముందు 20 రోజులు మామిడి చెట్లకి మనం విశ్రాంతినివ్వాలి. విశ్రాంతినిచ్చిన తర్వాత 20 కోతానంతరం ఇమీడియట్ గా 20 రోజులు విశ్రాంతి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత కత్తిరింపులు అనేది స్టార్ట్ చేయాలి. సో మనం చివరి నుంచి ఏవైతే గుబురుగా ఉన్న కొమ్మలు, గొడుగు కొమ్మలు అంటే పైన మొత్తం సూర్యరశ్మి కిందికి పోనీయకుండా ఉండే కొమ్మలు, అలాగే గాలి కూడా కిందికి ప్రసవించక అంటే కిందికి పోకుండా ఉండే కొమ్మలని మనం కత్తిరించుకోవాలి. సో అలా కత్తిరించుకోవడం వల్ల ఏమవుతుందంటే, గాలి మొత్తం చెట్టు లోపల అన్నిటికీ వెళ్తూ ఉంటుంది, అదేవిధంగా సూర్యరశ్మి కూడా అన్ని కొమ్మలకు తాకుతూ ఉంటుంది. అలాంటి కొమ్మలను తీసేయాలి. అదేవిధంగా వ్యాధి సోకిన కొమ్మలు కానీ, అడ్డదిడ్డంగా పెరిగే కొమ్మలు, నిటారుగా పెరిగే కొమ్మలు, కాయలు కోసిన తర్వాత దానికి ఉండే తొడిమెలు, ఎండిపోయిన తొడిమెలు అవన్నీ తీసుకోవాలి. దానివల్ల తద్వారా వచ్చే ఏమైనా మనకి ఫంగల్ డిసీజెస్ అంటే ఏమన్నా ఉంటే రోగాలు, అవి తెగుళ్లు వ్యాపించకుండా ఉంటాయి. దానివల్ల మనం ఒక పైన వచ్చే పూత కానీ తర్వాత వచ్చే కాత కానీ సరిగ్గా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొమ్మ కత్తిరింపులు అయిపోయిన తర్వాత అంతర్సేద్యం చేయాల్సి ఉంటుంది. అంతర్సేద్యం అంటే ఏంటి? దున్నడం, మొత్తం పొలం అంతా దున్నుకోవడం. సో ఈ పాటికే తొలకరి ప్రారంభం అయిపోయింది కాబట్టి మనకి కలుపు కూడా వచ్చేసి ఉంటుంది. సో మనం ప్రధానంగా ఈ దున్నడం అనేది ఎప్పుడు చేసుకోవాలి? 3 మాసాలలో చేసుకోవాలి. ఒకటి వచ్చేసి ఈ మాసం జూన్ మాసంలో చేసుకుంటాము, తర్వాత మనం ఆగస్ట్ మాసంలో చేసుకుంటాం, అక్టోబర్ మాసంలో చివరిసారిగా ఒకసారి చేసుకుంటాం. సో జూన్ మాసంలో ఎందుకు చేసుకుంటామంటే, ఇక్కడ మొత్తం ఏదైతే మన తొలకరి వర్షాలు చినుకులనే వస్తున్నాయో ఆ తేమ అంతా భూమిలోకి ఇంకిపోవడానికి చేసుకుంటాం. ఒకవేళ కలుపు అనేది వచ్చేసి ఉంటే ఆల్రెడీ ఏమైపోతుంది, కలుపు అంతా అదే పీల్చుకుంటుంది తేమని, కాబట్టి భూమి అనేది తేమని సరిగ్గా చేర్చుకోదు. సో దానివల్ల ఇదంతా మళ్ళీ మనకి పూత మీద దాని ఎఫెక్ట్ అంతా చూస్తాం. కాబట్టి ఇప్పటికే మనం దున్నుకొని ఉంటే ఏదైతే తొలకరి వర్షాలు వస్తున్నాయో ఆ తేమ అంతా భూమి తీసేసుకుంటుంది. అది మనకి ఈ భూమి అంతా ఈ తేమ అంతా పెట్టుకుంటుంది. కాబట్టి తర్వాత మన పూత అనేది మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట ఆ తర్వాతి మాసాల్లో. తర్వాత ఆగస్ట్ మాసాల్లో మనం పూర్తిగా కలుపు తీసేయడానికి దున్నుకుంటాము.
2: మేడం, మామిడి తోటలో తొలకరిలో చేపట్టాల్సిన పోషక యాజమాన్యం గురించి చెప్తారా మేడం?
3: మామిడిలో ఇప్పుడు ఒక కొమ్మ కత్తిరింపులు అయిపోయింది, తర్వాత దున్నడం అయిపోయింది. దున్నిన తర్వాత మనం చేసుకోవాల్సిన పని ఏంటంటే పోషకాలు ఇవ్వడం. సో పోషకాలు అంటే మనం నత్రజని ఎరువు, భాస్వరం ఎరువు, అలాగే సూపర్ ఫాస్ఫేట్, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువు అనేది మనం ఇస్తాం. సో ముందుగా మనం ఏం చేస్తామంటే, 5 గ్రాముల జింక్ సల్ఫేట్, 10 గ్రాముల యూరియా అనేది లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటాం. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఈ కోత అనేది అయిపోయిందో తర్వాత మనము ఈ సూక్ష్మ పోషక వేళ లేకపోయి ఉంటే చెట్టులో సరిగ్గా, దానివల్ల వచ్చే ఏవైతే ఆకులు పాలిపోవడము, లేకపోతే ఆకులు చిన్నగా మారిపోవడము,

0: ఇవనేది జరుగుతుంది కాబట్టి దీనికి మనం ఈ పోషకాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదే విధంగా మనం మేజర్ గా ఇచ్చే ఏవైతే నత్రజని భాస్వరం ఎరువులు ఉంటాయో దానికి మనము 10 సంవత్సరాల పైబడిన మొక్కలకైతే 2 కేజీల యూరియా, 5 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అలాగే 1.5 కేజీల మ్యూరేటో పొటాష్, అంటే భాస్వరం మ్యూరేటో పొటాష్, పొటాష్ ఎరువు అనేది మనం పాదులు చేసుకుని, ఆ పాదులు 15 సెంటీమీటర్ వరకు లోతుగా చేసుకుని దాంట్లో మనము ఈ ఎరువులు వేసుకుని మట్టితో కప్పి వేసి నీరు పారించాలి. తద్వారా దీనికి మనం ఆ తర్వాత వచ్చే పూత అనేది వస్తుందో దానికి ఇదంతా రెడీ చేసుకుంటుంది. కొత్తగా కొమ్మలు వస్తాయి. అక్టోబర్ నవంబర్ మాసానికి పూత బాగా వచ్చే అవకాశం ఉంటుంది.
1: మేడం, మామిడి తోటల్లో తొలకరిలో పాటించవలసిన సస్యరక్షణ చర్యల గురించి చెప్తారా మేడం?
0: ఇప్పుడు అయితే దున్ని వదిలేసి తర్వాత రైతులు సాధారణంగా దున్నేసి పోషకాలు ఇచ్చేసి వదిలేస్తారు. సో ఈ పూత కాలంలో వచ్చే పురుగులు ఏవైతే ఉంటాయో అవి మనకి కోత అనంతరం అవి కనిపించవన్నమాట. పూత కానీ కాత సమయంలో వచ్చే పురుగులు కానీ కోత అనంతరం మనకి బయటికి కనిపించవు. కాకపోతే అవి ఎక్కడుంటాయి? బెరడులో దాక్కుని ఉంటాయి, లేదంటే భూమిలో వాటి కోశస్థ దశలు ఇతర దశలన్నీ అందులో గడుపుతూ ఉంటాయి. కాబట్టి మనము ఈ దున్నడం ప్రక్రియ ద్వారా అందులో ఉన్న దశలని చంపేసేయచ్చు. అదేవిధంగా మనం ఇప్పుడు జనవరి నుంచి మార్చి వరకు పూత దశలో ఉన్నప్పుడు, ప్రధానంగా పూత దశ జరుగుతున్నప్పుడు ఈ తేనెమంచు పురుగులు అనేవి ఎక్కువగా మామిడి తోటలని ఆశిస్తూ ఉంటాయి. ఇవి ఎక్కడ, ఇవి కోత అనంతరం బెరడులో దాక్కుని ఉంటాయి అన్నమాట. సో అవి మనము వాటిని నివారించుకోవడానికి ఇమిడాక్లోప్రిడ్ అనే ఒక మందుని 0.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేదంటే ఒకవేళ అది కనుక దొరకకపోయి ఉంటే క్లోరోపైరిఫాస్ అనే మందును కూడా మనము వాడుకొని 0.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని, లేదా 0.5 నుంచి 1 లేదా 2 మిల్లీలీటర్ ఉధృతిని బట్టి లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. అలాగే మనము తామర పురుగులు అని కూడా చూస్తాము. తామర పురుగులు అంటే థ్రిప్స్. తామర పురుగులు ఇవి ఆశించడం వల్ల ఆకులన్నీ కొత్తగా వస్తాయి కదా. ఇప్పుడు మనం కొమ్మ కత్తిరింపులు చేశాము, ఎరువులు ఇచ్చేసాము, ఎరువులు ఇచ్చి నీరు పారించిన తర్వాత కొత్త చిగుర్లు వస్తాయి. ఒకవేళ తామర పురుగులు కనుక ఆశించినట్టు ఉంటే తోటని, ఈ కొత్తగా వచ్చిన చిగుర్లన్నీ చిన్నగా అయిపోతాయి అన్నమాట. సో వీటి నుంచి మనం రక్షించుకోవడానికి ఫిబ్రోనిల్ అనే మందును 2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అలాగే ఇవి మనం పురుగుల కోసం పిచికారీ చేసే మందులు. ఒకవేళ మనం ఏదన్నా మచ్చ తెగులు కానీ, తెగులు అంటే డిసీజెస్, మచ్చ తెగులు కానీ, లేదంటే ఆంత్రాక్నోస్ మచ్చ కానీ, బ్యాక్టీరియా మచ్చ తెగులు కానీ చూస్తే కనుక బావిస్టిన్, వాటిని నివారించుకోవడం కోసం బావిస్టిన్ అనే ఒక శీలింద్ర నాశిని మందుని, అలాగే సాప్ అనే మందుని నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇది మనము పాటించవలసిన సస్యరక్షణ చర్యలు ఈ సమయంలో, తొలకరి సమయంలో.
2: కొత్తగా మామిడి తోట ప్రారంభించే రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం?
0: ఇప్పుడు కొత్తగా మనము మామిడి తోటలు ప్రారంభించాలనుకునే రైతులు సాధారణంగా ఈ జూన్ జులై మాసాల్లోనే వాళ్ళు నాటుకోవడం అనేది జరుగుతుంది ఎక్కడైనా కూడా. సో ఇది మనం ఏం చేస్తామంటే, మనం మామిడి అనేది ముందుగా రైతు చూసుకోవాల్సింది తన నేలలు అనేది ఏ విధంగా ఉంది, నేల అనేది మామిడి పెట్టుకోవడానికి తగినదా కాదా అనేది. మామిడి అనేది మామూలుగా ఏమవుతుంది, ఏ నేలలోనైనా బాగా వస్తుంది. నేల ఉద్దజని సూచిక అనేది 7.5 నుంచి 8 వరకు ఉండాలి. అలాగే ఈ మామిడి అనేది ఏ నేలలో అయినా బాగా వచ్చినప్పటికీ కూడా బాగా నీరు ఇంకిపోని నేలలు, చౌడు సున్నం కలిపి ఉన్న నేలలు, వాటర్ అంటే నీరు ఇంకిపోని నేలల్లో, నల్లరేగడి మట్టి ఉంటుంది కదా, అలాంటి నేలల్లో ఇది సరిగ్గా రాదనమాట. సో అలాంటి నేలలు తప్ప మిగతా ఏ నేలలైనా కూడా మామిడి పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. సో అలాంటి నేలలు మనము ఒకవేళ కావాలంటే రైతు సాయిల్ టెస్ట్ అంటే మట్టి పరీక్ష కూడా చేపించుకోవచ్చు. తర్వాత మనము ఈ మామిడి మొక్కల ఎంపిక అనేది మనం చూసుకోవాలి. సరైన మామిడి మొక్కలు కరెక్ట్ గా మనకి పండ్ల పరిశోధన స్థానం సంగారెడ్డిలో మంచి నాణ్యమైన మొక్కలు దొరుకుతాయి. మీరు తెచ్చుకోవాలనుకుంటే అక్కడి నుంచే తెచ్చుకోవచ్చు, లేదంటే మన హార్టికల్చర్ ఉద్యాన శాఖ డిపార్ట్మెంట్ ఉంది కదా, అక్కడ కూడా మొక్కలు అవైలబుల్ గా ఉంటాయి. సో అక్కడి నుంచి మొక్కలు తెచ్చుకొని అవి నాటుకోవాల్సి ఉంటుంది. ఎలా నాటుకోవాలి? మనము 3 అడుగుల గుంతలు అనేవి తవ్వుకోవాలి. 3 అడుగుల వెడల్పు, 3 అడుగుల లోతు, అలాగే 3 అడుగులు పొడవు ఉన్న గుంతలు తవ్వుకొని పైపోర మట్టిలో మనము సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనే ఎరువు 500 గ్రాములు కానీ 1 కేజీ కానీ కలుపుకొని అందులో ఫాలిడాల్ డస్ట్ అంటే ఫాలిడాల్ పౌడర్ అనేది చీమల గురించి కానీ మిగతా దేని గురించి అంటే చిన్న చిన్న ఈ పురుగులు రాకుండా ఉండడానికి మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. సో అది ఆ గోడలకి, ఆ గుంత తవ్వుకున్న తర్వాత ఆ గోడలకైనా చల్లుకోవాలి, లేదంటే అలా పైన ఆ మట్టి పైన వేసేసి పైన పొర మట్టి ఏదైతే మనము ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువు పెట్టామో అదంతా నింపుకొని మనం తెచ్చుకున్న మొక్కలు అంటుభాగం అనేది, మామిడి ఎలా ప్రవర్తనం చేస్తారు, అంటు పద్ధతి ద్వారా ప్రవర్తనం చేస్తారు. సో ఆ అంటుభాగం అనేది అంటే భూమి మీద నుంచి 15 సెంటీమీటర్ అట్లీస్ట్ అబౌవ్ దానిలాగా ఉండేలా చూసుకోవాలన్నమాట. అంటే ఆ అంటుభాగం అనేది నేలకి దగ్గరగా ఉండకుండా ఉండేలాగా చూసుకోవాలి.
3: మేడం, కొత్తగా చీనీ నిమ్మ తోటలు నాటే రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం?
0: చీనీ నిమ్మ అనేది ఇప్పుడు మామిడి అయితే మనము దాదాపు ఎలాంటి నేలల్లోనైనా పండించవచ్చు. కానీ మనము నిమ్మ బత్తాయి విషయానికి వస్తే, చీనీ కానీ నిమ్మ కానీ బత్తాయి విషయానికి వస్తే, అది ఎలా అంటే మనకి నీరు ఇంకిపోయే నేలలు కనుక లేకపోయి ఉంటే చాలా రకాల కాండం కుళ్ళు తెగులని, వెర్రి కుళ్ళు తెగులని, అలాగే వేళ్లు కురిపోతాయి.

0: అనమాట. అలాంటి తెగులు అనేవి వ్యాపిస్తూ ఉంటాయి. కాబట్టి మనము ప్రధానంగా చూడాల్సిన అంశం ఏంటంటే ఈ నీరు ఇంకుతుందా లేదా నేలల్లో. అలాంటి నేలల్నే అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఆ నేలల్ని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. అలాగే మనము అట్లీస్ట్ 2 మీటర్ల వరకు లోతు వరకు కూడా నీరు అవైలబుల్ గా ఉండే లాంటి నేలలే చీని నిమ్మ బత్తాయికి అనుకూలంగా ఉంటాయి అనమాట. లేకపోతే ఈ తెగులు వచ్చేసి మొక్క చచ్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి మన నేలని మనము ఎన్నుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం ఉదయజని సూచిక కనుక చూస్తే కనుక 6.5 నుంచి 7.5 వరకు ఉండే నేలలు ఉపయోగపడతాయి. అలాగే మనము మొక్కలు నాటుకునేటప్పుడు మంచి లోతైన నీరు పారే ఎర్ర నేలలు చూసుకోవాలి. మనం మొక్క నాటేటప్పుడు ఏంటంటే మొక్కలు ముందుగా మంచి నర్సరీ నుంచి తెచ్చుకోవాలి. ఎందుకంటే దీనికి వైరస్ ప్రాబ్లం ఎక్కువ ఉంది కాబట్టి, అంటే వెర్రి తెగులు, ట్రిస్టజా వెర్రి తెగులు, మొజాయిక్ తెగులు ఇవి వచ్చే ప్రాబ్లం ఉన్నాయి కాబట్టి ఈ మొక్కలు మనం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలంటే మంచి నర్సరీ నుంచి తెచ్చుకోవాలి. అలాగే మొక్కలు తెచ్చుకునేటప్పుడు ముందుగా మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే రంగపూర్ నిమ్మపై అంటు కట్టిన మొక్కలే, బడ్డింగ్ జరిగిన మొక్కలు, రంగపూర్ నిమ్మ మనమి రూట్ స్టాక్ లాగా ఉన్న మొక్కలైతేనే ఇలాంటి తెగుళ్ళ నుంచి తట్టుకోగల పరిస్థితి ఉంటుంది. లేదంటే అది పూర్తిగా చచ్చిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇలాంటి మొక్కలను తెచ్చుకొని మనం నాటుకుంటాం అనమాట. సో నాటుకునేటప్పుడు సేమ్ ఏ విధంగా మామిడికైతే మనం గుంతలు తవ్వామో 1 మీటర్ వెడల్పు లోతుగల పొడవు గల గుంతలు తవ్వుకొని అందులో పైపొర మట్టిలో మనం 1 కేజీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అదేవిధంగా 1 కేజీ వేప పిండి కలుపుకొని మనము నాటుకుంటాం అనమాట. అందులో వేసేసి 15 సెంటీమీటర్లు పైన పెట్టుకునేలాగా నాటుకుంటాం భూమి నుంచి.
1: మేడం, చీనినిమ్మ తోటల్లో తొలకరిల్లో ఎరువుల యాజమాన్యం ఏ విధంగా చేసుకోవాలో చెప్తారా మేడం?
0: చీనినిమ్మ తోటల్లో ఎరువులు అనేది ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మనం ప్రతి మాసంలోనూ ప్రతి విషయంలోనూ ఏదైతే మనం పెంచుకోవాల్సిన తీసుకోవాల్సిన తీది జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది. పోషక యాజమాన్యం కానీ, సస్యరక్షణ చర్యలు కానీ, ఎందుకంటే నిమ్మ బత్తాయిలో ఎక్కువగా వైరస్ వచ్చే బెడదలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొదటి నుంచి మనము చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడైతే మనం ఎరువు వేయాలనుకున్నప్పుడు కూడా, లేకపోతే నీరు అందించాలనుకున్నప్పుడు కూడా డ్రిప్ అనేది ఉంటే ప్రాబ్లం లేదు, లేకపోతే మాత్రం ఈ 2 పాదులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏ చెట్టుకైనా మనము 1 పాదులు చేసుకుంటాం కానీ నిమ్మ చెట్టుకి కానీ బత్తాయి చెట్లకి కానీ ఆ నీరు అనేది కాండానికి తగలకూడదు అనమాట. సో ఈ కాండానికి తగిలితే ఏమవుతుందంటే కాండం కుళ్ళు తెగులు, వేరుకుళ్ళు తెగులు అనేది వస్తుంది కాబట్టి నీరు అనేది ప్రధాన కాండానికి ట్రంక్ ఉంటుందో దానికి మనం తగలకుండా చూసుకోవాలి. సో మనం 2 పాదులు చేసుకుంటాం. ఒకటి వచ్చేసి చెట్టు చుట్టూ చిన్న పిల్ల పాదు చేసుకుంటాము, తర్వాత ఇంకోటి 2 అడుగులు 2.5 అడుగుల దూరంలో పెద్ద పాదులు చేసుకుంటాం. సో మనం ఈ ఎరువు ఇవ్వాలనుకున్నప్పుడు మనము 10 సంవత్సరాల తర్వాత మొక్కలకి ఇప్పుడు మనం ఇచ్చే ఎరువుల్లో 100% ఎరువులు ఇస్తున్నప్పుడు అందులో 50% ఎరువులు రసాయనిక ఎరువులు, మిగతా 50% ఎరువుల్లో 25% అనేది మనము ఈ పిండి రూపం, అంటే ఏదైతే వేప పిండి, ఆ పిండిలు ఆముదం పిండి, ఈ పిండి రూపంలో ఇస్తాము. ఇంకొక 50% అనేది మనము పశువుల ఎరువు, బాగా మాగిన పశువుల ఎరువు రూపంలో మనం ఇస్తామన్నమాట. సో మనము ప్రతి అంటే కాపుకొచ్చే తోటల్లో 1600 గ్రాముల యూరియా, 2.5 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 1 కేజీ మ్యూరేట్ ఆఫ్ పొటాష్, ఇది మనము ఆ పెద్ద పాదులు ఏవైతే చేశామో అక్కడ 15 సెంటీమీటర్ల వరకు తవ్వుకొని అందులో వేసేసి మట్టితో కప్పేసి నీరు పారించాలి. ఈ నీరు పారించినప్పుడు కూడా తప్పనిసరిగా మనము ప్రధాన కాండంకి తగలకుండా కూడా నీరు పారించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈ చిన్న మొక్కలైతే ఎప్పుడైతే కొత్త మొక్కలు పెడతామో ఆ మొక్కలకైతే మనము నాటుకున్నప్పుడే 1 కేజీ వేప పిండి అలాగే 1 కేజీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది ఇస్తాము. తర్వాత మనం ప్రధానంగా 2 దఫాల్లో నిమ్మ బత్తాయి తోటల్లో మనం ఇస్తామన్నమాట. సో ఏంటది, 1 దఫా వచ్చేసి డిసెంబర్ జనవరిలో ఇస్తాము, ఇంకో దఫా వచ్చేసి ఇప్పుడు ఇచ్చేది అంటే జూన్ జూలై, ముఖ్యంగా జూలై మాసంలో ఇస్తామన్నమాట. సో ఇది మనం పాటించవలసిన ఎరువుల యాజమాన్యం.

0: మీరింతవరకు తోట ముచ్చట్లో ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఇప్పుడు పశువుల్లో పాల అధిక దిగుబడికి పెంచుకోవడానికి మెలకువలు ఈ అంశం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సి వినయశ్రీ గారి ప్రసంగం విందాం.
1: రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సి వినయశ్రీ.

అసోసియేట్ ప్రొఫెసర్, వెటనరీ ఫిజియాలజీ విభాగం, కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్, రాజేంద్రనగర్, పివి నరసింహారావు, తెలంగాణ వెటనరీ యూనివర్సిటీ. ఇవాళ మనం పాల దిగుబడిని పెంచడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు పాటించాల్సిన సూచనల గురించి తెలుసుకుందాం. ముందుగా పాల దిగుబడిని గురించి తెలుసుకునే ముందు అసలు ప్రసవం అనంతరం ఆవు శరీరంలో కలిగే చేంజెస్, మార్పుల గురించి ఒకసారి చూద్దాం. ప్రసవం తర్వాత ఆవులు చాలా బలహీన పడతాయి. దీనికి చాలా కారణాలు ఉంటాయి మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకసారి చూద్దాం. ఆవు ప్రసవించిన తర్వాత శరీరంలో అనేక

బలహీన పడతాయి. దీనికి చాలా కారణాలు ఉంటాయి, మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకసారి చూద్దాం. ఆవు ప్రసవించిన తర్వాత శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. ఈ సమయంలో కాల్షియం, గ్లూకోజ్, విటమిన్లు మరియు ఇతర పోషక పదార్థాలు అవసరం ఒక్కసారిగా గణనీయంగా పెరిగిపోతాయన్నమాట. అందువల్ల కొన్ని ఆవులు ప్రసవం తర్వాత బలహీన పడడం, లేవడానికి ఇబ్బంది పడడం, ఆహారం తినకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాయి. ఈ పరిస్థితులు చాలా మంది రైతులు తమ తమ పశువుల్లో గమనిస్తూనే ఉంటారు. అయితే ఈ సమస్యలు ఎందుకు వస్తాయి? ప్రసవం అనేది ఆవు శరీరానికి ఒక పెద్ద శారీరకమైన ఒత్తిడి. గర్భధారణ సమయంలో పెరిగిన దూడకు అవసరమైన పోషకాలు తల్లి శరీరం నుంచే అందుతాయి. ప్రసవం అనంతరం మొదటిగా ఉత్పయ్యే మురుపాలు కొలెస్ట్రాల్ తయారీకి కూడా అధిక మొత్తంలో కాల్షియం, గ్లూకోజ్ మరియు ఇతర పోషకాలు అవసరమవుతాయి. ప్రసవం తర్వాత కనిపించే బలహీనతకు ప్రధానమైన కారణం కాల్షియం లోపం ఒకటి. ముర్రపాలు ఉత్పత్తి కోసం శరీరం నుంచి ఎక్కువ మొత్తంలో కాల్షియం వినియోగించబడుతుంది. ఫలితంగా రక్తంలో కాల్షియం స్థాయి తగ్గి కండరాలు సరిగా పనిచేయకపోవడం వంటివి గమనిస్తూ ఉంటాం. దీనివల్ల ఆవు నిలబడలేకపోవడం, నడవడానికి ఇబ్బంది పడడం లేదా తీవ్రమైన సందర్భాల్లో పడిపోయే పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉంటాం. దీన్నే సాధారణంగా మనం మిల్క్ ఫీవర్ అని కూడా అంటూ ఉంటాం. అలాగే గ్లూకోజ్ అనేది శరీరానికి ప్రధానమైన శక్తి వనరు. ప్రసవం తర్వాత శక్తి అవసరం పెరిగినా కొన్నిసార్లు ఆవు ఆహారం తక్కువగా తీసుకుంటుంది. దీంతో శరీరంలో శక్తి కొరత ఏర్పడి బలహీనత, నీరసం మరియు ఆకలి మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రసవం తర్వాత గర్భాశయం కొంతకాలం వరకు బయట వాతావరణానికి ఎక్కువగా గురవుతూ ఉంటుంది. దీనిని ఒక తెరిచి ఉన్న ద్వారంతో పోల్చవచ్చు. ఈ సమయంలో పరిశుభ్రత కనుక పాటించకపోయినట్టయితే బ్యాక్టీరియా మరియు ఇతర సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవహించి ఇన్ఫెక్షన్లకి కారణమవుతాయి. ఈ ఇన్ఫెక్షన్లు కూడా ఆవు బలహీన పడడానికి, ఆహారం తీసుకోపోవడానికి మరియు పాల ఉత్పత్తి తగ్గడానికి కారణమవుతూ ఉంటాయి. అందువలన ప్రసవం తర్వాత ఆవులకు సరైన పోషకాహారం, తగినంత తాగునీరు, కాల్షియం మరియు శక్తినిచ్చే పదార్థాల అందుబాటు, అలాగే పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం చాలా అవసరం. ప్రారంభ దశలోనే సమస్యలను గుర్తించి పశువైద్యుని సలహా తీసుకుంటే తీవ్రమైన ఇబ్బందులను మనం నివారించవచ్చు. ఇప్పుడు ఆరోగ్యమైన ప్రసవానంతరం సంరక్షణ ద్వారా ఆవు త్వరగా కోలుకుని మంచి పాల ఉత్పత్తిని కొనసాగించగలదు. రైతు సోదరులారా, ఇప్పుడు మనం పాల ఉత్పత్తిని పెంచడానికి ప్రతి రైతు తప్పనిసరిగా పాటించాల్సిన 5 గోల్డెన్ రూల్స్ గురించి తెలుసుకుందాం. 5 గోల్డెన్ రూల్స్. మొదటిది, ప్రసవం తర్వాత ఆవు ఆరోగ్యంగా ఉండి అధిక పాలు దిగుబడి ఇవ్వాలంటే కేవలం మందుల ద్వారా గాని లేదంటే సప్లిమెంట్స్ ద్వారా మాత్రమే సరిపోవు. సరైన నిర్వహణ కూడా అంతే ముఖ్యమైనది, అంటే మేనేజ్మెంట్. దీనికోసం ఇందాక మనం చెప్పుకున్నట్టు 5 ముఖ్యమైన అంశాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటి గోల్డెన్ రూల్, సమతుల్యమైన పోషకాహారం, అంటే బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్. పాలు ఉత్పత్తి చేయడానికి ఆవుకి అధికమైన శక్తి, ప్రోటీన్లు, ఖనిజాలు మరియు విటమిన్లు అవసరం ఉంది. ఇందాక పైన చెప్పుకున్నట్టు ఈ అధికమైన ప్రోటీన్లు, శక్తి, గ్లూకోజ్ ఇవన్నీ చాలా చాలా అవసరపడుతూ ఉంటాయి అన్నమాట. పచ్చిమేత, పొడి మేత, దానా మరియు మినరల్ మిశ్రమాలు సరైన ప్రపోర్షన్స్ లో అందించాల్సి ఉంటుంది. ఆవు ఉత్పత్తి చేసే ప్రతి లీటర్ పాల వెనుక తగిన పోషకాహారం ఉండాలి. సరైన పోషకాహారం గనక లేకపోయినట్టయితే పాల ఉత్పత్తి తగ్గడమే కాకుండా ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. ఇప్పుడు రెండవ సూత్రం. ఇది చెప్పుకోవడానికి చాలా చిన్నగా అనిపిస్తుంది, కానీ ఇది సైంటిఫికల్లీ ప్రూవెన్ సూత్రం అన్నమాట. అదే మన పరిశుద్ధమైన తాగునీరు అందుబాటు. పాలల్లో సుమారు 85% నీరు మాత్రమే ఉంటుంది. అందువల్ల ఎల్లప్పుడూ కూడా మన పశువుల పాకలలో పరిశుభ్రమైన నీరుని అందుబాటులో ఉంచడం అత్యంత అవసరం. అధిక పాలు ఇచ్చే ఆవులు రోజుకి 60 నుండి 100 లీటర్ల వరకు కూడా నీటిని తాగవచ్చు. నీటి కొరత నేరుగా పాల ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇది గమనించి రైతు సోదరులు తమ తమ పశువుల పాకలలో ఎల్లప్పుడూ పశువులకి అందుబాటులో శుభ్రమైన నీటిని ఉంచాలి. మరి వేసవి కాలంలో అయితే ఆ నీరు కొంచెం చల్లగా ఉండేటట్టు చూసుకుంటే ఈ పశువులు ఆ నీటిని తాగడానికి ఇష్టపడతాయి. తద్వారా డీహైడ్రేషన్ కి లోను కాకుండా ఉంటాయి. ఈ డీహైడ్రేటెడ్ యానిమల్స్ లో కూడా మనము మిల్క్ అనేది చాలా తక్కువ ఉత్పత్తి అవ్వడాన్ని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి యానిమల్స్ డీహైడ్రేట్ కాకుండా మనం చూసుకోవాలి. మూడవ ఇంపార్టెంట్ సూత్రం, ఒత్తిడి నియంత్రణ, స్ట్రెస్ మేనేజ్మెంట్. ఈ పాల ఉత్పత్తికి 2 ప్రధానమైన హార్మోన్స్, ఒకటి ప్రొలాక్టిన్, ఇంకొకటి ఆక్సిటోసిన్. ప్రొలాక్టిన్ అనేది ఈ అడ్డర్ మీద మిల్క్ ని ఉత్పత్తి చేయండి అని చెప్పే ఒక అధికారి లాంటిది అన్నమాట. కాకపోతే ఆ మిల్క్ ఉత్పత్తి అయ్యాక అది బయటికి పంపేయడం, అంటే మిల్క్ లెట్టింగ్ డౌన్ అనేది ఆక్సిటోసిన్ అనే ఇంకొక హార్మోన్ చేస్తుంది. ఇవి అధిక వేడి లేకపోతే ఆకస్మిక మార్పులు, శబ్ద కాలుష్యం ఇలా తరచుగా జరిగే
ఇబ్బందుల వల్ల ఈ ఆవులలో ఒత్తిడి పెంచుతాయి. ఈ

0: పెరిగినప్పుడు శరీరంలో కొలెస్ట్రాల్ అనే స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ స్ట్రెస్ హార్మోన్ అనేది ఈ ఆక్సిటోసిన్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. ఎప్పుడైతే ఈ ఆక్సిటోసిన్ ఫంక్షనాలిటీ తగ్గిపోతుందో, ప్రొలాక్టిన్ అనేది మనకి మిల్క్ ప్రొడ్యూస్ చేసినా కూడా ఈ ఆక్సిటోసిన్ ఆ మిల్క్ ని లెట్ డౌన్ చేయకుండా చూస్తుంది అనమాట. సో దీని వల్ల కూడా పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇందాక చెప్పుకున్నట్టు ఈ కార్టిసోల్ అనే హార్మోన్ పాల ఉత్పత్తిని అనేది చాలా గణనీయంగా తగ్గించేస్తుంది. కాబట్టి ఆవులను ప్రశాంతమైన వాతావరణం కల్పించడం అనేది చాలా చాలా ముఖ్యం. స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. స్ట్రెస్ ఉన్న ఆ పశువులలో పాల ఉత్పత్తి అనేది గణనీయంగా తగ్గిపోతుంది. కాబట్టి ఇది రైతు సోదరులు ఎంతైనా గమనించదగ్గ విషయం అనమాట. నాలుగవ స్వర్ణ సూత్రం, నాలుగవ గోల్డెన్ రూల్, అనుకూలమైన వాతావరణం అంటే కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్. మనం మేనేజ్మెంట్ లో చూసుకున్నట్టయితే మనం మాక్రో మేనేజ్మెంట్, మైక్రో మేనేజ్మెంట్ అని చదువుకుంటూ ఉంటాం. మాక్రో మేనేజ్మెంట్ అంటే అది చాలా పెద్ద వర్డ్. అంటే మనం బాహ్య ప్రపంచంలో ఉండే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అవన్నీ, వాటిని మనం ఎక్కువగా ఏమి చేయలేము. కానీ మైక్రో మేనేజ్మెంట్ అంటే మన పశువు చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ అనమాట. దాన్ని మనము పశువులకి అనుకూలంగా ఎంతైనా మార్చవచ్చు. సో శుభ్రమైనవి, పొడిగా ఉండే, గాలి మరియు వెలుతురు బాగా వచ్చే షెడ్లను ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా వేసవి కాలంలో వీటికి నీడనిచ్చే చోట మాత్రమే పశువులను ఉంచాలి. ఫ్యాన్లు లేదా కూలింగ్ సదుపాయాలను కల్పించడం వలన వేడి ఒత్తిడి తగ్గి పాల ఉత్పత్తి అనేది మెరుగుపడుతుంది. ఆవు ఎంత సౌకర్యంగా ఉంటే అంత బాగా పాలు ఇస్తుంది అనేది మనం గుర్తించాల్సి ఉంటుంది. చివరగా లాస్ట్ ఫిఫ్త్ గోల్డెన్ రూల్, ఐదవ స్వర్ణ సూత్రం, పరిశుభ్రత మరియు ఆరోగ్య సంరక్షణ, హైజీన్ అండ్ హెల్త్ కేర్. పాడి పరిశ్రమలో పరిశుభ్రతకి ఎంతో ప్రాధాన్యత ఉంది. షెడ్డు, తాగునీటి పాత్రలు, మేత పాత్రలు మరియు పాలు పితికే పరికరాలు శుభ్రంగా ఉండాలి. క్రమం తప్పకుండా టీకాలు, నులిపరుగుల నివారణ అంటే డీవార్మింగ్ మరియు ఆరోగ్య పరీక్షలు చేయించడం వలన వ్యాధులను నివారించవచ్చు. ఆరోగ్యంగా ఉన్న ఆవు అధిక పాల ఉత్పత్తిని చేయగలదని గుర్తుంచుకోండి. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పాలు పితికే పరికరాలు. ఈ పాలు పితికే పరికరాలు గనక శుభ్రంగా లేకపోయినట్టయితే ఈ యానిమల్స్ కి మాస్టైటిస్ వచ్చే కండిషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మరీ ముఖ్యంగా మన మిల్కింగ్ టెక్నిక్స్, సో మనం పాలు పిండే విధానం కూడా సరిగ్గా లేకపోయినట్టయితే ఆ టీట్ కెనల్ ని మనము డామేజ్ చేసిన వాళ్ళు అవుతాం. సో ఈ రెండు కండిషన్స్ లో మనము ఈ యానిమల్స్ కి మనం మాస్టైటిస్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇది ఏంటంటే అడ్డర్కి వస్తుంది అనమాట. సో చాలా మటుకు మనకి రైతు సోదరులు చెప్తూ ఉంటారు, సడన్ గా మిల్క్ అనేది చాలా తగ్గిపోయిందండి, ఆ మిల్క్ లో రక్తం కనిపిస్తుంది, ఆ రక్తంలో ఆ మిల్క్ లో గడ్డలు గడ్డల్లా కనిపిస్తున్నాయని. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అంటే ఈ అడ్డర్ లో మాస్టైటిస్ సెట్ అయినప్పుడు ఆ మిల్క్ అనేది కర్డ్లింగ్ అయిపోయి అలా అందులో రక్తం రావడము, ఒక్కోసారి చీము కనిపించడము, లేదంటే ఇలా గడ్డలు గడ్డలుగా పడడం అనేది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి పాలు పిండక ముందు, పాలు పిండిన తర్వాత కూడా అడ్డర్ని నీట్ గా శుభ్రంగా కడిగి తడి లేకుండా చూసుకోవాలి. అండ్ మనం పాలు పిండినప్పుడు కొంత సమయం వరకు టీట్ కెనల్ అనేది ఓపెన్ గా ఉంటుంది. సో ఆ ఓపెన్ టీట్ కెనల్ గనక ఇప్పుడు మనం షెడ్ లో గనక హైజీన్ గనక మెయింటైన్ చేయకపోతే ఆవులలా కింద పడుకున్నప్పుడు అందులోంచి ఆ టీట్ కెనల్ నుంచి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి లోపలికి వెళ్ళడం జరుగుతుంది. సో ఇవన్నీ నివారించాలంటే ఒకటి హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్ మన షెడ్ లో. సో సోదరులందరూ నేను చెప్పిన ఈ ఐదు స్వర్ణ సూత్రాలు గోల్డెన్ రూల్స్ అంటే సరైన పోషకాహారం, తగినంత మంచి నీరు, ఒత్తిడి నియంత్రణ, అనుకూలమైన వాతావరణం మరియు పరిశుభ్రత పాటిస్తే ఆవుల ఆరోగ్యం మెరుగుపడి పాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. మంచి నిర్వహణే అధిక ఉత్పత్తికి పునాది అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ధన్యవాదాలు.
1: పశువుల్లో పాల అధిక దిగుబడిని పెంచుకోవడానికి మెలకువలు. ఈ అంశం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సి వినయశ్రీ గారి ప్రసంగం విన్నారు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఇప్పుడు ఒక జానపద గీతం విందాము.

0: ఈనాటి ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్. ఈనాటి కార్యక్రమంలో భారత కేంద్ర ప్రభుత్వం జలశక్తి మంత్రిత్వ శాఖ యొక్క జల్ జీవన్ మిషన్ 2.0 ఆధ్వర్యంలోని హర్ ఘర్ జల్ ప్రతి ఇంటికి నీరు పథకం గురించి సీనియర్ జర్నలిస్ట్ శ్రీ ఎంఎన్వి ప్రసాద్ గారి ప్రసంగం విందాం.
1: జలం జనం జీవనాధారం. ప్రజల అవసరాలకు తగినంత నీరు అత్యవసరం. అందరికీ నీరందించాలన్న ప్రధాన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న హర్ ఘర్ జల్ పథకం ఆశించిన విధంగా ప్రగతి పథంలో ముందుకు కొనసాగుతోంది. దేశ ప్రజలందరికీ ట్యాపుల ద్వారా సురక్షిత నీటిని అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకంపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. దేశంలోని జలజీవన్ మిషన్ ఆధ్వర్యంలో ఈ హర్ ఘర్ జల్ లక్ష్య సాధన దిశగా ముందుకు వెళుతోంది. 2020 జూన్ నాటికి దేశ జనాభా దాదాపు 146,66,25,576కు చేరుకుంటుందని ప్రభుత్వ అంచనా. ప్రతి కిలోమీటర్ పరిధిలో 497 మంది జనసాంద్రత ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి. అభివృద్ధి రేటు 0.86% నుంచి 0.87% గణాంకవేత్తలు సూచిస్తున్నాయి. మొత్తం జనాభాలో 37.6%, అంటే దాదాపు 55,55,00,000 పైగా జనాభా ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల్లో మిగిలిన జనాభా అంతా గ్రామీణ ప్రాంతాల్లోనే జీవనం కొనసాగిస్తున్నారు. ప్రతిరోజు దేశంలో 62,939 మంది పుడుతుంటే 27,023 మంది మరణిస్తున్నారు. ఇవి కాకుండా వలసలు సగటున రోజుకు 1,260 వరకు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. భారీ జనాభా ఉన్న అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అందరికీ నీరందించడం భారీ శ్రమతో కూడుకున్న విషయమే. భారతదేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలలోని 11,35,84,180 గృహావసరాలకు కుళాయిల ద్వారా నీరందించగలగడం చాలా పెద్ద బాధ్యత. కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు నాటికి 3,03,62,838 గృహాలకు మాత్రమే కుళాయిల ద్వారా లేదా ట్యాపుల ద్వారా నీటిని సరఫరా చేయగలిగినట్లు రికార్డులు తెలియజేస్తున్నాయి. మిగిలిన 16,12,43,082 కుటుంబాల సంగతి ఏమిటి? ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో పెద్ద సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించారు.

అందించాలని తలపించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇందుకోసం 8.7 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించడానికి నిర్ణయించారు. ఈ మేరకు అంచనాలను కూడా సిద్ధం చేశారు. దీనిలో భాగంగా 25-26 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర బడ్జెట్ నుంచి తక్షణ అవసరాల కింద 67,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో ఈ హర్ ఘర్ జల్ పథకానికి జలజీవన్ మిషన్ కింద కేటాయిస్తున్నారు. కేవలం ఆర్థికంగా నిధులు కేటాయించి గ్రామీణ పట్టణ ప్రాంతాలకు పైపుల ద్వారా నీటి సరఫరా చేయడమే కాకుండా వాటిని నాణ్యతగా అందించాలన్నది కూడా కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యంలో ముఖ్యమైంది. దేశంలోని మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో వరదలు, ఇతర ప్రకృతి వైపరీత్యాల కారణంగా నీరు కలుషితమవుతోంది. రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలలో భూగర్భ జలం అడుగంటిపోయి ముఖ్యంగా వేసవికాలంలో మంచినీటి సమస్య జటిలంగా మారింది. రాజస్థాన్లో అయితే అత్యధిక శాతం 62.7% భూగర్భ జలం అంతా అడుగంటిపోయింది. హర్యానా, పంజాబ్లో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం ఇబ్బందికరంగా మారింది. ఈ సమస్యలకు తోడు వాతావరణ మార్పులు, పారిశ్రామికీకరణ పట్టణ ప్రాంతాల్లో నీటి కోసం డిమాండ్ను పెంచాయి. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని గిరిజన ప్రాంతాలు, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కూడా తీవ్రంగా నీటి సమస్య ఏర్పడింది. ముఖ్యంగా ఈ వేసవిలో దాహతితో ఆ జిల్లాలన్నీ అలమటిస్తున్నాయి. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలకు సమస్యలు తప్పడం లేదు. 20-50 సంవత్సరం నాటికి దేశంలోని 30 నగరాలు నీటి సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటాయని అధికారులు, శాస్త్రవేత్తల అధ్యయనాలు వెల్లడవుతోంది. ఇందులో దక్షిణాది నగరాలైన విశాఖపట్నం, బెంగళూరు సహా భారత్లోని అతిపెద్ద నగరాలైన ముంబై, కోల్కతా, జైపూర్, ఇండోర్, థానే, వదోదర, శ్రీనగర్, రాజ్కోట్, నాసిక్, లక్నౌ, హుబ్లీ, ధార్వాడ, నాగపూర్, అమృత్సర్, చండీగఢ్, లుధియానా ఉండటం ప్రధానమంత్రిని కలవరపరిచింది. దీంతో ఆయన కీలక ఆదేశాలు జారీ చేస్తూ అందరికీ నీరు అందించాల్సినటువంటి లక్ష్యాన్ని మరింత అన్ని రాష్ట్రాలకు విస్తరింపజేయాలని సూచించారు. యునైటెడ్ నేషన్స్ ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సుల ప్రకారం ప్రతి వ్యక్తికి రోజువారీ అవసరాల కోసం 50 నుంచి 100 లీటర్ల నీటి అవసరం ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో నీటి వినియోగంలో మార్పులు కూడా ఉంటాయి. కుటుంబానికి కనీసం 5 సభ్యుల ప్రాతిపదికన దేశంలోని దాదాపు 20 కోట్ల పైచిలుకు కుటుంబాలకు తక్షణ నీటిని కుళాయిల ద్వారా లేదా పైపుల ద్వారా పరిశుభ్రంగా సరఫరా చేయాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం జలజీవన్ మిషన్ చేపడుతున్న పనుల ప్రగతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పరిశీలించారు. పేరు ప్రఖ్యాతులైన సంస్థలకు వాటిని సమీక్షించాలని ఆదేశించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI రీసెర్చ్ రిపోర్టు ప్రకారం జలజీవన్ మిషన్ అందుబాటులో వచ్చిన తర్వాత 9 కోట్ల మంది మహిళలకు నీటి కష్టాలు తప్పినట్లుగా తెలుస్తోంది. గతంలో దూర ప్రాంతాల నుంచి నీటిని కష్టనష్టాలు కూడా చేర్చుకోవడానికి గంటల కొద్దీ శ్రమపడేవారు. దీనివల్ల వారు పనికి వెళ్లటం మానేశారు. అవి కూడా సాధ్యం కాక ఆదాయం కోల్పోయారు, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. ఇలాంటి ఎన్నో సమస్యలు, క్లిష్టమైన సమస్యలను మహిళలు, పేదలు ఎదుర్కొన్నారు. జలజీవన్ మిషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మహిళలకు సంబంధించి 5.5 కోట్ల పని గంటలు ప్రతిరోజు వృధా కాకుండా మిగులుతున్నాయని, 4 లక్షల డయేరియా మరణాలను నియంత్రణలోకి వచ్చాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో వెల్లడించింది. ఇంకా నోబెల్ లారెట్ ప్రొఫెసర్ మైకేల్ క్రైమెర్ అధ్యయనం మేరకు సురక్షిత నీరు లభ్యత వల్ల దేశంలో ప్రతి ఏటా 5 సంవత్సరాల సమస్యలోపున్న పిల్లల మరణాలు 30% తగ్గాయని, తద్వారా ఏటా 1,36,000 మంది మరణించకుండా జలజీవన్ మిషన్ కాపాడగలుగుతోందని తన అధ్యయనంలో పేర్కొన్నారు. జలజీవన్ మిషన్ అమలు ద్వారా దేశంలో 59.9 లక్షల ప్రత్యక్ష, 2.2 కోట్ల పరోక్ష సంవత్సరాల ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ వెల్లడించింది. జలజీవన్ మిషన్ 2.0 కింద అన్ని గ్రామాలకు హర్ ఘర్ జల్ పథకాన్ని వర్తింపచేసి దాదాపు 20 కోట్ల మేర గృహాలకు 28 డిసెంబర్లోగా నీరందించాలన్నదే కేంద్రం లక్ష్యం. దీన్ని సాధించేందుకు ఇతర అన్ని ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు రాష్ట్రాలతో కలిసి పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. తెలంగాణలో 53,98,218 గృహావసరాలకు 100% కుళాయి నీరు లభ్యమవుతోంది. ఆంధ్రప్రదేశ్లో 95,53,160 కుటుంబాలకు 71,83,155 గృహాలకు మాత్రమే సరఫరా అవుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. అంటే ఇంకా మరో 24% గృహావసరాలకు ఆంధ్రప్రదేశ్లో పైపుల ద్వారా నీటి సరఫరా అవసరమనేటువంటి విషయం అర్థమవుతోంది. దేశంలోని 11 రాష్ట్రాలు మాత్రమే కుళాయి ద్వారా పూర్తి స్థాయిలో మంచినీటి సరఫరా పొందుతున్నట్లు జలజీవన్ మిషన్ వివరాల ద్వారా తెలుస్తుంది. ఇందులో తెలంగాణ కూడా ఉంది. పాఠశాలలు, అంగన్వాడీలు, ఆసుపత్రులకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వ ఆదేశం.
ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని 11 రాష్ట్రాల్లోని పాఠశాలలకు 100% హర్ ఘర్ జల్ పథకం ద్వారా

0: మంచినీరు అందుతోంది. తెలంగాణలో 99% మేరకు మాత్రమే ఈ లక్ష్యాన్ని సాధించగలిగారు. పాఠశాలల్లో తాగునీటి అవసరాలకే కాకుండా టాయిలెట్స్, చేతుల పరిశుభ్రతకు కూడా ఈ నీరు సరఫరా చేయాలని, ఇది కూడా జలజీవన్ ద్వారానే కొనసాగాలని ప్రధానమంత్రి ఆదేశించారు. మంచినీటి సరఫరాతో పాటు దాని నాణ్యత నిర్ధారణ కోసం కూడా ప్రత్యేకంగా దేశంలో 2870 ప్రత్యేక ల్యాబొరేటరీలు ఏర్పాటు చేసి పరీక్షల నిర్వహణ కోసం 24,80,000 మంది పైచిలుకు మహిళలకు దశల వారీగా శిక్షణ ఇచ్చారు.
1: గ్రామీణ ప్రాంతాలలో శిక్షణ పొందిన మహిళలు
0: నీటి పరీక్షలని సక్రమంగా చేయడం కోసం 5,07,586 కిట్స్ను కూడా జలజీవన్ మిషన్ కింద కేంద్రం సరఫరా చేసింది. కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో సుశిక్షితులైన సిబ్బంది ఇప్పటివరకు నిర్వహించిన నీటి నమూనా పరీక్షలలో 1,64,504 శాంపిళ్లు కలుషితమైనవని నిర్ధారించారు. కేంద్ర ప్రభుత్వం కేవలం నీటి సరఫరా చేయడమే కాకుండా క్రిమిరహిత నీటిని సరఫరా చేయడమే లక్ష్యంగా పెట్టుకోవడంతో ఈ నాణ్యతా ప్రమాణాలు నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండటంతో ఈ పరీక్షలు తప్పనిసరి అవుతోంది. తద్వారా నీటి ద్వారా సంక్రమించే వ్యాధులను కట్టడి చేయాలని, ప్రజారోగ్యాన్ని మెరుగుపరచాలని కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. జలజీవన్ మిషన్ను సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేసి సరఫరాకు ఎదురవుతున్న అన్ని ఆటంకాలను అధిగమించాలని ప్రధానమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు సమస్యల నిర్ధారణ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం కొన్ని చర్యలు కూడా చేపడుతోంది. ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి 100,00,000,000,000 నిధులను హర్ ఘర్ జల్ పథకం కింద కేటాయించిన కేంద్ర ప్రభుత్వం 2028 డిసెంబర్ నాటికి
1: దేశంలోని అన్ని కుటుంబాలకు పైపుల ద్వారా నీరు సరఫరా చేయాలన్న లక్ష్యం వేగంగా పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం వ్యయ ప్రయాసలను భరిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషికి ఇతర రాష్ట్రాలు సహకరించి ప్రజల భాగస్వామ్యం మరింతగా పెంపొందితే
0: ఈ లక్ష్యం 2028 కన్నా ముందే సాధించుకోవచ్చు.
2: మీరు ఇంతవరకు భారత కేంద్ర ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖ యొక్క జల్ జీవన్ మిషన్ 2.0 ఆధ్వర్యంలోని హర్ ఘర్ జల్, ప్రతి ఇంటికి నీరు పథకం గురించి సీనియర్ జర్నలిస్ట్ శ్రీ ఎంఎన్వి ప్రసాద్ గారి ప్రసంగం విన్నారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు ఒక చిత్రగీతం.

మీరు విన్న పాట కులశేఖర్ సాహిత్యానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చగా బేబీ ప్రెట్టి ఎన్ శ్రీనివాస్ బృందం ఆలపించిన గీతం చిత్రం జై. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన నషా ముక్త్ భారత్ అభియాన్ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రచారం ఒక శక్తివంతమైన ప్రజా ఉద్యమంగా మారిందని ప్రధానమంత్రి అన్నారు. అంతర్జాతీయ మార్దక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలలో ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. డ్రగ్స్ బారిన పడి విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క యువతను కోరారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించిన ఈగల్ ఫోర్స్ యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జూన్ 19 ముగిసిన వారంలో భారతదేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు $672 బిలియన్ స్థాయిని దాటినట్లు రిజర్వ్ బ్యాంక్ నివేదిక తెలిపింది. సైబర్ మోసాలతో సంబంధం ఉన్న 63,749 బ్యాంక్ ఖాతాలను గత ఏడాది కాలంలో పంజాబ్ రాష్ట్ర సైబర్ క్రైమ్ విభాగం స్తంభింపజేసింది. కృత్రిమ మేధ ఆవిష్కరణలు పారదర్శకత సామర్థ్యానికి సరికొత్త పునాదిగా మారుతున్నాయని కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాదవ్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రామకృష్ణారావు ఈ నెల 30 పదవీ విరమణ చేయనున్నారు. రాగల 2 రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 2 T20ల సిరీస్లో భాగంగా భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య బెల్ఫాస్ట్లో జరుగుతున్న మ్యాచ్లో ఐర్లాండ్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం అమరవాణి సంస్కృత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శీలం పరం భూషణం ఈ అంశం గురించి డాక్టర్ ముదిగొండ అమర్నాథ్ శర్మ గారి ప్రసంగం.

అపార కరుణోపేతం సద్గురుం సర్వతోముఖం కైలాసవాసినం దేవం శివానందముపాస్మహే. అత్ర కేచిదర్థాః అలంకారాః కేచిదలంకార్యాః కేచిద్ ఉభయవిధాః ఇతి కవిసంప్రదాయే లోకే నిరూఢాః. తత్ర సోమృతవాక్, చంద్రోజ్వలహారః, పౌండరీకాదయః, దీప్తిమాన్ నేపథ్యం, శిశిరశ్చందన చర్చః, స్నానంచ ఇత్యాదయః, సుజనత ఇత్యాదయశ్చ అలంకారాః. ఐశ్వర్యస్య విభూషణం సుజనత శౌర్యస్య వాక్సంయమః జ్ఞానస్యోపశమః శ్రుతస్య వినయో విత్తస్య పాత్రే వ్యయః అక్రోధస్తపసః క్షమాప్రభవితుః ధర్మస్య నిర్వ్యాజత సర్వేషామపి సర్వభూషణమిదం శీలం పరం భూషణం. అత్ర ఐశ్వర్యస్య విభూషణ విషయే సుజనత ఆవశ్యకత, శౌర్య విషయే వాక్ సంయమః, జ్ఞాన విషయే ఉపశమః, శ్రుతౌ వినయః, విత్తే పాత్రత, తపసి అక్రోధః, ధర్మ విషయే నిర్వ్యాజత ఇతి భూషణభూష్యభావః కవిభిః ఉత్ప్రేక్షితః. పయః కమలాదీనాం తు అన్యోన్య భూషణభూష్యభావః ప్రతిపాదితః. పయసా కమలం కమలేన పయః, పయసా కమలేన విభాతి సరః, శశినా చ నిశా, నిశయా చ శశి, శశినా నిశయా చ విభాతి నభః. శీలం తు భూషాంతరాణి సుదూరమధరీకరోతి, ఇదం సతతం భూషణం. క్షయీణి భూషాంతరాణి, పరిశుద్ధా వ్యుత్పత్తిః కదాచిత్ ఉద్భాసతే కదాచిన్ మందాయతే, పరిష్కృత బుద్ధిరపి కదాచిత్ క్రమతే కదాచిత్ ప్రతిహన్యతే కృత్యేషు. కించేదం శీలం భూషణతాం వ్యభిచర్య న కదాచిత్ భూష్యతాం యాతి, నచ అత్రైవ పరివశ్యతి అస్య ప్రకర్షః. భూషణాంతరాణాం సర్వేషాం కారణమపి ఇదం భవతి. తదేవం మహిమోపేతం కిమిదం శీలం నామ శుచౌతు చరితే శీలం ఇతి అభిధానకృతః. శీలం స్వభావే సద్వృత్తే ఇతి చ అద్రోహ సర్వభూతేషు కర్మణా మనసాగిర అనుగ్రహశ్చ దానంచ శీలమే తత్ ప్రశస్యతే ఇత్యపిచ. వయంతు చింతయామః శుచి చరితం సౌజన్యాదిలక్షణ ప్రజ్ఞానం భవతి శీలస్య నతు తత్స్వరూపం. శీలంతు పురుషస్య కిమపి అనీతృశమంతస్థితం విధానం వా అక్షయం శక్తిస్రోతో వా యదాలంబేన స సముద్రైవ గాంభీర్యే భవతి. హిమవాని చ స్థైర్యే యన్మహిమ్నా చ తతాభిరూపో దీప్తశ్చ భవతి యథా సర్వస్యాభిగమ్యో అనాగృశ్చ జాయతే. ఇదం హి పరిచ్ఛేదాతీతం పురాకృత పుణ్యోపాదానం కమపి అంతస్తత్వమస్తి.

నశక్యతే పిండీభూతం సాక్షాన్ నిర్దర్శయితుం. ఇదుపాశ్రయ పురుష పథా యాతి న పథా. ఇం రామం అధికృత్య ఉపశ్లోకయతి కవిర్భగవాన్ వాల్మీకి. నవనం గంతుకామస్య త్యజతశ్చ వసుంధరాం సర్వలోకాగతిస్యేవ లక్ష్యతే చిత్త విక్రియా. ఏవం సతి శీలే కవినా అలంకార్యత్వేన ఉపన్యస్త ఐశ్వర్యాదయ స్వయమేవ అనుషంగాత్ ఆయాంతి నతు తత్కృతే యత్నః కార్యో భవతి. ఇమర్థం అన్యే బుద్ధిగుణేన శాస్త్ర వైశారధ్యేన అప్రతిహతేన వచసాం ప్రవాహేణ యత్నాధిక్యేన చ ఘటయంతి. తం శీలవాన్ హాస్యజకేన రూపేణ సంవనేన వశక్రియావ పరేషాం ప్రసాధయతి. శీలం హి సన్నిధిమాత్రేణ ఉపకరోతి. పరాభిభావి లోకోత్తర కశ్చిదస్య ఉత్కర్ష ఏనాయం సర్వం అపాకరిష్టుజిష్టుశ్చ భవతి. చేతనాచేతనాశ్చార్థాః అస్మిన్ అనులోమ్యేన వర్తంతే. కవి భణితరపి వన్నిస్తస్య జలాయతే జలనిధిః కుల్యాయతే తక్షణాత్ మేరుస్వల్పశిలాయతే మృగపతిః సజ్జః కురంగాయతే వ్యాలోమాల్యగుణాయతే విషరసః పీయూషవర్షాయతే యస్యాంగేఖిలలోకవల్లభతరం శీలం సమున్మీలతి. యః శీలసంపన్నో భవతి తస్య విషయే వన్నిః జలాశయః సాగరః కుల్యా మేరుః స్వల్పశిలా మృగపతిః కురంగః వ్యాలః పుష్పమాల విషః పీయూషవర్షో భవతీతి జ్ఞేయః. యదా చ పురుషః సకామో భవతి కర్మసు తదా తద్దేతోస్తు తస్యాంతరేవ మృగ్యో న బహిః. శీలమేవ సహేతుః. సత్యనిష్ఠతాహి పరాసీమా మనుష్యస్య సత్యనిష్ఠతయా చ పరేషు వృత్తిః న్యాయః. ఏతజ్జన్య శక్తిః నిత్యాన్వయిని ప్రతిరోధసః చ భవతి. యథా తాపః ప్రకాశో వా భౌతికః. యచ్చీలం సునీతికృత వ్యవస్థితిర్భవతి యా వ్యక్తిరూపే ముకురే ప్రతిఫలాభివ్యక్తిం విలోక్యతే. శీలవంతో మహాత్మానః జనతాయాః కార్యాకార్య ప్రవివేకే లబ్ధవర్ణం అవిభ్రమంతఃకరణం భవంతి. శీలం నామ క్రియతీ శక్తిః ఇత్యత్ర శీలవతః పరిస్థితిః ప్రతిరోధో అత తదనురోధో వా లింగం. శీలాలంకారాః సర్వత్ర స్వదోషానుద్రాహి హ్రియమాణానిచ్ఛంతి. పూర్వే పునః స్వస్య సత్యభాషితాం యోగ్యతాం చ వ్యతికరైః ప్రసిసాధయిష్యంతి. యో హి శీలవిభూషితశ్రేష్ఠః నృణాం భవతి సః పశ్చత్సుపసర్జనం వ్యతికరః స్వయమేవ మాం అనువర్తిష్యతే. అత్ర యో హి మూర్తిః తత్సౌజన్యం భవతి స విషమతోపి క్షేమేణ నిర్యాతి. యథా తత జాయమానేషు జనిష్యమాణేషు వ్యతికరేషు విఘ్నవ్యూహాన్ అపోహ్య జయమన్వేతి. యది కశ్చిత్ స్వ విషయే పరకీయాన్ దర్శనాత్ సంత్రస్యతి వేపతే చ దారిద్ర్యాద్ ఉద్విజతే. దుశ్చరితాత్ ప్రతివేశినో వా బిభేతి స భీరుః సద్య ఏవ సతోపి భీషణాన్ అనర్థాన్ ఉద్భావయిష్యతి. ఆర్జవం హి శాశ్వతో జయః సః తదా హృద్యుపశమః ఇతి తూష్ణిం అభినంద్యతే. అయం చ ఉపశమో నియతో నిత్యం అనుభూయమానో వా హర్షః. శీలవానేవ కాలోచితం జానాతి వ్యవహర్తుం.

సయేవ ప్రాప్తకాలాని ప్రతిషేధాక్షరాణి నైతదేవం విపరీతమేతత్ నాహమేవం చరితుం ఉత్సహే ఇదం అసత్ అవద్యం ఋష్యేస్త్వం మా ఋషః సమర్థోహం స్యాం విషమస్తోవా ఇత్యేవ ఆకరాణి వక్తుమీష్టే. ఇతరస్తు సత్యమేవ తత్ తథాస్తు భాడం అనవద్యం తే దర్శనం ఏవం ఆచరిష్యామి ఇత్యేవం ఆత్మకాని ప్రకృతార్థాని వాక్యాని కృపణవత్ బ్రూతే. స్వస్య నిష్ట ప్రకల్పాని శీలవాంస్తు పరేషాం అభిమతాని మతాని పరంపరాగతాని దర్శనాని చరణాని చ ఫల్గునీతివా అనర్థకానితివా అభ్యుపగచ్చతి నచ అనుతిష్ఠతి. ఏతేన విచారాచార పారతంత్ర్యేణ స్థితేన అనుగుణ్యేన అదాక్షిణ్యేన చ అసౌ లోకస్య చింత్యో భవతి. లోకో హి తం దైవవత్ పశ్యతి. ఇదం చ అవశ్యం అభ్యుపేయం నఖలు కశ్చిత్ శీలసంపత్తిం పూర్ణరూపేణ ఉపవర్ణయితుం సహతే నవా పారయతే. శీలాంగభూతాన్ సముదితాన్ అనుక్రమితుం గుణాన్ యత్ సత్యమేవ ఏతదర్థకః ప్రయత్నోపి ఉపహాస్యో భవతి. ఇదం హి కృష్ణాంగారేణ విద్యుతః ఆలేఖనం నామ. ఇదం అననుకార్యం అనుపమేయం చ ఉపమానోపమేయత్వం యదేకస్యైవ వస్తునః ఇందురింద్రివ శ్రీమాన్ ఇత్యాదౌ తదనన్వయః గగనం గగనాకారం సాగర సాగరోపమః రామ రావణయోర్యుద్ధం రామ రావణయోర్యివ ఇతివత్ శీలం శీలేనేవ సదృశం భవతి. అయం హి విధాతుః సముత్పాదః రమ్యతమశ్చ తస్మాత్ ఉపపద్యతే అనర్థక ఏతేన సంఘర్ష ఇతి. అనర్థికావా అస్యాః అనుకృతిరితి. పరోహి లోభో మనుష్యస్య యచ్చీలోపపన్నేన పుణ్యేన జనేన సమాగమః. ఉక్తం హి కిం మధునా కిం విధునా కిం సుధయా కిం వసుధయా అఖిలయా యది హృదయహారి చరితః పురుషః పునరేతి నయనయోః అయనం నయనయోరయనం. ఏవం ప్రకారేణ శీలం పరంభూషణం ఇత్యస్మిన్ ప్రసంగపాఠే అలంకార వైవిధ్యం కిం సార్వాదికం భూషణం శీలస్య పరిభాష శీల సమున్మీలితానంతరం కథం పరివర్తితం భవతి. శీలాలంకారాః కిమిచ్ఛంతి కః కథం కాలోచితం వ్యవహర్తుం జానాతి కిం వర్ణయితుం న పారయతి. శీలేన సదృశం కిమస్తి కః పరో లాభః ఇత్యాదయః అంశాః సమ్యక్ నిరూపితాః ఇతి శం. శీలం పరంభూషణం అనే అమరవాణి ప్రసంగ పాఠం యొక్క సారాంశం. ఎవరైతే శీలవంతులుంటారో వారికి వన్నిస్తస్య జలాయతే భగభగా మండుతున్నటువంటి మంటలు చల్లని నీరులాగా మారుతాయట. జలనిధి కుల్యాయతే సముద్రము వారికి నడవడానికి సులభంగా ఒడ్డుగా మారుతుందట. తక్షణాత్ మేరుః స్వల్పశిలాయతే మేరుపర్వతము ఒక చిన్న రాయిలాగా మారిపోతుందట. మృగపతిః సద్యః కురంగాయతే ప్రాణహాని కలిగించే జంతువులు కూడా చాలా ఏమాత్రము హాని లేకుండా ముందుకొచ్చి నిలబడతాయట. వ్యాలో మాల్యగుణాయతే సర్పము కాస్త పూలమాలలాగా మారిపోతుందట. విషరసః పీయూష వర్షాయతే విషము అమృతం లాంటి వర్షాన్ని కురిపిస్తుందట. ఎవరికి యశ్చాంగేఖిల లోకవల్లభతరం శీలం సమున్మీలతి. ఎవరైతే నిరంతరము శీలవంతులై ఉంటారో ఎప్పుడు వారికి ఇవన్నీ కూడా సమకూరుతాయట. అలాంటి ఉన్నతోన్నతమైనటువంటి శీలాన్ని గురించి మనం ప్రయత్నం చేస్తే కుదరదు. అది సత్యనిష్టతో ఉండాలి. ఆ సత్యనిష్టనే అద్భుతమైనటువంటి

0: ఒక సీమ, అవధి అని చెప్పారు. అలాంటి సత్యనిష్ట ఇతరుల యందు న్యాయంతో ఉండడం, ఆ సత్యనిష్ట వల్ల వచ్చేటువంటి శక్తి ఎప్పుడు కూడా ఈ శీలవంతుణ్ణి రక్షిస్తుంది. శీలమనేది ఒక ముకురే అనగా అద్దంలో ప్రతిఫలాభివ్యక్తి విలోక్యతే అన్నారు. అంటే మన ముఖం ఎలా ఉంటుందో బింబము ప్రతిబింబం అలాగే ఉంటుంది. శీలవంతులైనటువంటి మహాత్ములు ఏ కార్యము, ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, చేయకూడని పని ఆచరిస్తే దానివల్ల వచ్చేటువంటి నష్టమేమిటి, లాభమేమిటి, ఇవన్నీ కూడా విచారించి ముందడుగు వేస్తారు శీలవంతులు. అందుకోసమని మనం శీలము అనే శబ్దానికి ముఖ్యంగా నిర్వచనం చెప్పాలంటే కీర్తి శక్తి, ఈ శీలానికి ఎంత శక్తి ఉంది, ఎన్ని అలంకారాలు ఉన్నా అన్ని అలంకారాలను మించినటువంటి అలంకారము శీలమనే అలంకారము అని ఈ ప్రసంగ పాఠం యొక్క సారాంశం. స్వస్తి.
1: మీరింతవరకు అమరవాణి సంస్కృత కార్యక్రమంలో శీలం పరం భూషణం ఈ అంశం గురించి డాక్టర్ ముదిగొండ అమరనాథ శర్మ గారి ప్రసంగం విన్నారు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు చిత్రసీమ సినిమా పాటలు. ముందుగా పుష్ప చిత్రం కోసం సిద్ధి శ్రీరామ్ గానం చేసిన చంద్రబోసు గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

తర్వాత శ్రీమణి సాహిత్యానికి శేఖర్ చంద్ర సంగీతాన్ని సమకూర్చగా సిద్ధి శ్రీరామ్ పాడిన పాట చిత్రం ఊరి పేరు భైరవకోన.

ఈ ప్రసారంలో రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు పాత సినిమా పాటలు, మధుర గీతాలు వినవచ్చు. తరువాత భాస్కర్ భట్ల రవికుమార్ సాహిత్యానికి మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చగా

0: మార్గాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. తర్వాత మణశంకర వరప్రసాద్ గారు. ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ, శ్వేతామోహన్ గానం చేసిన భాస్కర్ పట్ల, రవికుమార్ గీతం, సంగీతం భీమ్సు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతుల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

మనోజనరంజన్. చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా అతిథి దేవోభవ చిత్రం కోసం సిద్ధి శ్రీరామ్ నూతన మోహన్ పాడిన భాస్కర్ భట్ల గీతం, సంగీతం శేఖర్ చంద్ర.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. పాత సినిమా పాటలు, మధుర గీతాలు. ముందుగా గుండమ్మ కథ ఈ చిత్రం కోసం ఘంటశాల పి. సుశీల గానం చేసిన పింగళి గీతం. సంగీతం ఘంటశాల.

రేపటి ఉదయం ప్రసారంలో 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో ఆరోగ్య జీవనం శీర్షికన క్యాన్సర్ లక్షణాలు చికిత్స ఈ అంశం గురించి ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ సందీప్ కుమార్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయం చేస్తున్నవారు శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. వినండి రేపు ఉదయం ఆరోగ్య జీవనం శీర్షికన ఉదయతరంగిణి.

కార్యక్రమంలో. తర్వాత శ్రీశ్రీ సాహిత్యానికి మాస్టర్ వేణు సంగీతాన్ని సమకూర్చగా, పి సుశీల ఘంటశాల పాడిన పాట చిత్రం మాంగల్య బలం.

రేపు ఉదయం ప్రసారంలో 9:30 ఆకాశవాణి సేవలు అనన్య సామాన్యం. పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. వినండి రేపు ఉదయం 9:30. తర్వాత శాంతినివాసం చిత్రం కోసం పి లీలా గానం చేసిన సముద్రాల జూనియర్ గీతం సంగీతం ఘంటశాల.

ఈ వారం అతిథి. ఈ కార్యక్రమం రేపు ఉదయం 11:03 ప్రసారమవుతుంది. ఇందులో పద్మశ్రీ పురస్కార గ్రహీత శ్రీమతి జి పద్మజారెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయం చేస్తున్నవారు శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. వినండి రేపు ఉదయం ఈ వారం అతిథి కార్యక్రమంలో. తర్వాత స్వీయ సంగీత నిర్వహణలో పెళ్లినాటి ప్రమాణాలు చిత్రం కోసం ఘంటసాల పి లీలతో కలిసి పాడిన పాట సాహిత్యం పింగళి నాగేంద్రరావు.

రేపు మధ్యాహ్నం 1:20 వనితలోకం స్త్రీల కార్యక్రమంలో అనుబంధాలు ఆప్యాయతలు శ్రీమతి ఎలమర్తి అనురాధ గారి కథానిక ప్రసారమవుతుంది రేపు వనితలోకం స్త్రీల కార్యక్రమంలో. పాత సినిమా పాటలు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. తర్వాత పాతాల భైరవి చిత్రం కోసం స్వీయ సంగీత నిర్వహణలో పి లీలతో కలిసి ఘంటసాల పాడిన పాట సాహిత్యం పెంగలి నాగేంద్రరావు.

తర్వాత పింగళి నాగేంద్రరావు సాహిత్యానికి ఎస్ రాజేశ్వరరావు సంగీతాన్ని సమకూర్చగా ఏఎం రాజా పి లీలా పాడిన పాట చిత్రం మిస్సమ్మ.

రేపటి మూడో ప్రసారంలో ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో శాస్త్రీయ పద్ధతిలో గొర్రెల పోషణ మెలకువలు ఈ అంశం గురించి రాజేంద్ర నగర్ పశు వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ నరసింహ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. రేపు రాత్రి ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో పాత సినిమా పాటలు మధుర గీతాలు వింటున్నారు. తర్వాత డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యానికి ఘంటసాల పి సుశీల గానం చేయగా చిత్రం లక్ష్యాధికారి సంగీతాన్ని సమకూర్చిన వారు టి చలపతిరావు.

తరువాత భాగ్యచక్రం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల గానం చేసిన పింగళి నాగేంద్ర గీతం, సంగీతం పెండ్యాల.

తర్వాత ధనమా దైవమా ఈ చిత్రం కోసం పి సుశీల గానం చేసిన గీతం, రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం టివి రాజు.

స్వీయ సంగీత నిర్వహణలో పి సుశీలతో కలిసిపాడిన గీతం చిత్రం బందిపోటు. సాహిత్యం ఆరుద్ర.

తర్వాత ఆత్మీయులు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల గానం చేసిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

మనోజనరంజన్. పాత సినిమా పాటలు, మధుర గీతాలు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. కొసరాజు గీతానికి మాస్టర్ వేణు సంగీతాన్ని సమకూర్చగా ఘంటసాల పి సుశీల పాడిన పాట చిత్రం తోడికోడళ్ళు.

0: మమ్మల్ని తాకిన వాణి,
1: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన వాణి,
0: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
2: మేరే ప్యారే దేశవాసియో,
1: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
0: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట, మన్ కీ బాత్.
3: తర్వాత స్వీయ సంగీత నిర్వహణలో మాయాబజార్ చిత్రం కోసం ఘంటసాల పి లీలతో కలిసి పాడిన పాట సాహిత్యం పింగళి నాగేంద్రరావు.

జగదేక వీరుని కథ. ఈ చిత్రం కోసం పి సుశీల, లీల బృందం ఆలపించిన గీతం. సంగీతం పెండ్యాల, సాహిత్యం పింగళి నాగేంద్రరావు.

0: మీరింతవరకు పాత సినిమా పాటలు మధుర గీతాలు విన్నారు.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 11 గంటలు. ముందుగా హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి.

6:35 పొలం పనులు, పశు పోషణకు హైబ్రిడ్ నేపియర్ గడ్డి ఆవశ్యకత గురించి వివరాలు వినవచ్చు. 7:00 ములుగు జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ ఎం ప్రతాప్. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల దినోత్సవం గురించి ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన క్యాన్సర్ లక్షణాలు చికిత్స, ఈ అంశం గురించి ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ సందీప్ కుమార్ గారితో పరిచయం. పరిచయకర్త సిరియస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మధురై ఎంపీఎన్ సేతురామన్ మరియు పొన్నుస్వామి గారుల నాదస్వర వాద్యం ప్రసారమవుతుంది. 9:30 ఆకాశవాణి సేవలు అనన్య సామాన్యం. పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి. 11:03 ఈ వారం అతిథి, ఈ శీర్షికన పద్మశ్రీ పురస్కార గ్రహీత శ్రీమతి జి పద్మజారెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 హిందీ కార్యక్రమం. 1:20 వనితలోకం స్త్రీల కార్యక్రమంలో అనుబంధాలు ఆప్యాయతలు, శ్రీమతి యలమర్తి అనురాధ గారి కథానిక ప్రసారమవుతుంది. 2:30 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో నేషనల్ హైస్కూల్ బాలబాలికలు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక సాయంత్రం 5:03 జనపద సంగీత కార్యక్రమంలో కాకిపడగల కథ, మహాభారతం నుండి సభాభర్మం ఘట్టం 3వ భాగం ఆలపించేవారు శ్రీ నిమ్మల వెంకటేష్ బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు, లిల్లిపూల సాగు రైతు శ్రీ మల్లారెడ్డి గారు అందించే వివరాలు వినవచ్చు. 7:00 మార్కెట్ ధరలు. 7:15 ఇల్లు వాకిలిలో శాస్త్రీయ పద్ధతిలో గొర్రెల పోషణ మెలకువలు, ఈ అంశం గురించి రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ నరసింహ గారి ప్రసంగం. 8:03 ఆంగ్ల కార్యక్రమంలో డిజిటల్ డిటాక్స్, ఈ అంశం గురించి డాక్టర్ పూర్ణిమ నాగరాజాతో నిహార కానిటి గారు జరిపిన సంభాషణ ప్రసారమవుతుంది. 9:15 స్పాట్లైట్. 9:30 జాతీయ సంచిక కార్యక్రమం. రేపు రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం. ఈ 3 కార్యక్రమాలు కూడా ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11:13 దాటి 20 సెకండ్లు. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి మీడియం వేవ్ 406.5 మీటర్లు అనగా 738 కిలోహెర్ట్స్, అలాగే డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై రేపు ఉదయం 5:50 రేపటి ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.